0: కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగా చరణ చేయుదినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
0: దట్ డే ఈస్ డే.
1: దట్ డే ఈస్ ద డే.
0: బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కి నున్న దినము.
1: When all people poor gather and just mingle like brothers is the day, that day, the true day.
0: Daiva chintana cheyu dasa brindambulaku preeti mrushtanambu pettu dinamu.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam manakadaketenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
1: It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God.

0: That is only the true day in the truest sense of the word. The rest is just an obituary.
1: అయోధ్యా నగరమంతయు అత్యంత అలంకారముతో జనసమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేక దినం.
0: At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety.
1: మనువు ధరించినటువంటి ఈ కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
0: As per the tradition of those days, all kings will certainly have the crown on their head. Likewise, the sages Vasishta, Vamadeva, they came over there carrying the crown.
1: ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
0: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
1: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
0: At the main gate there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురు వారికి నాస్తి మృత్యు క్రియం భయం, మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: దర్ ఇస్ ఎ బోర్డ్ ఎట్ ద మెయిన్ గేట్. ఇట్ క్యారీస్ దీస్ లెటర్స్, దోస్ దట్ అడ్హియర్ ఫాలో ట్రూత్ అండ్ రైచస్నెస్,
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు. నాస్తి మృత్యు క్రియం భయం అనగా సత్య

0: మరణించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: అనగ ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: రామాయణ taught these two main principles, సత్య and ధర్మ, to the world.
0: భారతదేశ మాతృవర్తి ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ అట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్యధర్మములు అనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి.
1: రామరాజ్య, ఎవ్రీవేర్ యూ హియర్ దీస్ టూ వర్డ్స్, సత్య అండ్ ధర్మ.
0: ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది.
1: దిస్ రైచియస్నెస్ ఇస్ ప్రాక్టిస్డ్.
0: పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీల మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈస్ ది కింగ్ సో ఆర్ హిస్ మినిస్టర్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్ సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారో ప్రజలు అట్టివారు.
1: సో ఆల్సో ద పీపుల్ అరౌండ్.
0: కనుక మంత్రులు సత్యధర్మ ప్రవక్తులు.
1: సో మినిస్టర్స్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ.
0: రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆర్ ఆస్క్డ్ టు గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది కింగ్డమ్.
0: దేశంలో ఏ మూల చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టిస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్. ఫైన్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండది, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messenger spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this రామరాజ్య took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములే ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగాస్ ఆన్ వన్ హ్యాండ్, దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: రామ రాజ్యములో అందరూ సుమంగుళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ ద టైమ్.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ దట్ చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా ఏ మూల కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును, ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: దట్ వాజ్ ది కండిషన్ ప్రివలెంట్ ఇన్ దోస్ టైమ్స్. వాట్ వీ ఫైండ్, వీ డోంట్ ఫైండ్ ఎన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ టుడే.
0: రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు,

0: వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: The day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva,
0: we have Ramarajya.
1: There was no controversy or conflict anywhere. There was no hatred or criticism.
0: ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: పీపుల్ హెల్ప్ ఫర్ ఎవ్రీథింగ్ దే రిసీవ్
0: పట్టాభిషేక సమయమునందు
1: at the time of coronation
0: ee ramulu prathamamlo pradarshinchinatvantidi prakatinchinatvantidi chaala vichitramainatvantidi
1: rama expressed to everybody very one important thing
0: ee naadu ee rakamainatvanti kalyanakaramainatvanti pattabhishekam jarugutunnadante deenikanta kaaranam evaru
1: he said who is responsible for all this auspicious occasion
0: aneka paryayamulu chitanu vetiki చీత జాడలను నాకు నా క్షేమంను సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్ అస్ ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది
1: సెకండ్
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణములైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి ఒక సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed a gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రతిసమయంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు
1: మంకీస్ విత్ నో రిలేషన్షిప్ వాట్సెవర్
0: సీతకు కాని రాములకు కాని ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రాములకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడాను కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: Rama expressed gratitude to all those that helped during this war.
0: Anaga ee ramayanam yokka pradhanamaitunte yokka sutram edanaga upakaram chesinatunte variki nirantaram kodunu jeevithamante kodunu krutagnatanu choopinchali.
1: The main principle taught by this ramayana is this, that we should never forget anybody who helped you.
0: Krutagnatanu choopinatunte vaade manavudu krutagnudu ainatunte vaade danavudu.
1: The one who is grateful is human. The one who is ungrateful is a demon.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకొని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను దుశ్చేష్టలను దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions is a demon.
0: చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడా రాక్షసులుగా భావించారు.
1: హావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈవన్ హార్మ్స్ ఇన్ టర్న్ ఈజ్ ఎ డెమన్.
0: కనుకనే సత్యధర్మములను విస్మరించి
1: ఫర్గెటింగ్ ట్రూత్ అండ్ రైచ్యూనెస్
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈ నాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteousness.
0: కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చెరా అని ప్రబోధిస్తుండాయి.
1: But however the Veda teaches, speak truth.
0: ఈ మాటలు ఎందుకుడను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: How do you decide?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: It doesn't depend on your faith.
0: దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది.
1: It is its natural form and its
0: quality. దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: That which burns is fire.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి, దాని ధర్మము.
1: Fire quality is to burn.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burned.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధముగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the ice.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైనటువంటి చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది ఐస్ మంచుగడ్డ కాదు.
1: If it is not cold, you cannot call it
0: ice. తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is this?
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉంటుంది.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేక నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికి ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: చిత్తన శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto acharinchetundide dharmam.
1: The dharma of every human is to have integrated harmony of thought, word and deed.
0: Matalo okati cheppi kriya marokati chesetundide adharmam.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukune ee naadu ee moodinti yokka ekatvam anetundi kanipinchapovatam chetane adharmam anetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harmony of thought, word and deed, therefore
0: vidyavantulu modalukoni vidyahiruni varaku kudanu ee triputi yokka ekatvam anetundi kanipinchatam ledu.
1: I from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith. He is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడా నాశనమవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith.
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడా సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: In the present day world there is no trace of such and dharma.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషును అభివృద్ధి చెయ్యాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సర్టన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది సర్వ మానవులకు కూడా సుక్షేమం కలగాలి చెప్పినని లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్, ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్, ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, ద The mothers, the sages and saints struggle hard.
0: సామాన్యమైనటువంటి కుటుంబీకులు కూడాను సత్య ధర్మపరాయణులుగా రూపొందారు.
1: Average householder also has become an embodiment of righteousness.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ప్రభు సత్య ధర్మపరాయణుడు.
1: Because king follows
0: సత్యవాక్ పరిపాలకుడు.
1: Upholds
0: ధర్మాచరణ ఆసక్తుడు.
1: He follows
0: కనుకని ప్రజలు కూడాను ఆ విధంగా మారుతానికి అవకాశం ఉంటుంది.
1: Therefore people also conduct themselves in that way.
0: ఈనాడు యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: Today we find kings of that kind.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake in
0: ప్రభువుల యొక్క దోషం లేదు ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day
0: pride. ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకని తమ పదవులకు తమ స్వార్థమునకు తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ విత్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే,
1: in order to have welfare in this country,
0: మహనీయులు యొక్క దీని తత్వాన్ని చక్కగా తూచా అనుసరించాలి.
1: we should follow the path of noble souls.
0: ప్రాచీన కాలం నుండి అట్టి ఋషులను అనుసరించడం చేతనే భారతదేశం ఇంతకాలం వరకు ఈ స్థితిలో ఉండగలిగింది.
1: The Bharat could remain at least in this situation because
0: మహనీయులు వచ్చేటువంటి ఆదాయము లేదు.
1: In fact, noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్ ఇన్ ద కోర్ట్?
0: దశరథ మహారాజ్ యొక్క ధన ధనక కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధన కనక వస్తు వాహనాలతో తృప్తి పరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: ఇంత భక్తి వశుడవు.
1: యు ఆర్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move
0: about. సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి.
1: Today సత్య ధర్మ should improve.
0: సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఎనీ
0: ఏది ధర్మము ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
0: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీవెంత మనిషి అయినావు.
1: ఇఫ్ యు డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: నీవు మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్య ధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్య ధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డి నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్య ధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: Therefore all the three we have.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో.
1: What you thought?
0: అది పలుకు.
1: You say that.
0: ఏది పలికావో.
1: What you said?
0: అది చెయ్యి.
1: Practice it.
0: ఇదే ధర్మం.
1: That is dharma.
0: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
0: Inne the proper study of mankind is man annaru.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
1: వై డూ కాల్ మ్యాన్?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దెర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దెర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్య ధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: దీస్ టూ ఆర్ నాట్ మెయిల్ బి ప్రొపగేటెడ్, కెనాట్ బి ఎర్న్డ్ ఆర్ అక్వైర్డ్.
0: నరసింహమూర్తి చెప్పాడు సత్య ధర్మాన్ని మనం సాధించాలి సంపాదించాలి అని.
1: నరసింహమూర్తి సెడ్ యూ షుడ్ ఎక్వైర్.
0: సంపాదించేటువంటి మెటీరియల్ కాదు ఇవన్నీ.
1: ఇస్ నాట్ మెటీరియల్ వెల్త్ టు ఎక్వైర్.
0: తన ఎందే ఉంటున్నాయి స్థిరంగా.
1: దే ఆర్ ప్రెసెంట్ నేచురల్లీ ఇన్ యూ.
0: నీ యొక్క జననంతో పాటు అవి కూడా జన్మించినాయి.
1: దే ఆర్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్?
0: నీ చేతులు ఏమైనా ప్రపంచాన్ని దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎట్టే వచ్చినాయో,
1: ఆల్ ద లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ,
0: ఈ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు. దీన్ని కొనక్కర్లేదు. ఏ కంపెనీలో సప్లై అయ్యేటువంటి కాదు. హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ఒరిజినేట్
0: సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దట్ వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ
0: హావ్. సంపాదించుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మమైనటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్ బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇట్స్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్?
0: నీకు అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హ్యావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచంలో ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: In fact, if you don't observe Satya Dharma, you have no right to live in this world.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: If you have got these two, you can live here.
0: లేకపోతే లంకాపట్టణంలో ఇల్లు కట్టుకో.
1: Otherwise, construct your house there in Lanka.
0: కనుక నేను సత్యధర్మమును విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: వైరాగ్యం అత్యవసరము అన్నారు. వైరాగ్యం.
1: ఫర్ దిస్ రెనౌన్సియేషన్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
0: వైరాగ్యం అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ బై రెనౌన్సియేషన్?
0: అనగా ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలను వదిలిపెట్టి అరణ్యానికి పోవటం వైరాగ్యం అంటున్నారు. ఇది చాలా పొరపాటు.
1: రెనౌన్సియేషన్ డజంట్ మీన్ రన్నింగ్ అవే టు ద ఫారెస్ట్, లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ది హౌస్ హియర్.
0: సుఖదుఖంలో రెండింటి కూడా సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రెనౌన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటిని సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టం రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హ్యావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైం. ద్వైతభావమును త్యజించడమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ఏకభావాన్ని విశ్వసించడమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ది స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య డజంట్ మీన్ నాట్
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటిని సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ విన్ యువర్
0: దూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఃఖ సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనౌన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: పెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చినది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చినది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్ దేర్.
0: ఈ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్టపైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను, మిట్టపైన, నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యూ హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖంలోనే, ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనౌన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనంలో ఉంది.
1: సీతా వాస్ దేర్ ఇన్ అశోకవన, సెపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్.
0: అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమోని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజ్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి, భౌతికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని, ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: Sita is not deluded by worldly ephemeral
0: pleasures. Rakshasa bhavalu.
1: That's all demonic ideas.
0: Kani ye andam kuda nu aamenu aakarshinchaledu.
1: No beauty attracted her.
0: Kani
1: but
0: okaloka dinamu chinna koti Ashoka vruksham paina kurchoni Ramakathanu bodhisthuntundadi.
1: On one day a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది. ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ,
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుండదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్ షీ వాస్ వెరీ
0: బ్లిస్ఫుల్. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama name me na aanandam.
1: I like this.
0: Ee aanandame na andamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andanandamulu kudanu gurinchi prabodhistu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kanaka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu?
1: Where do you get this
0: bliss? Chemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: సత్య ధర్మ మార్గములో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: When people follow these two principles,
0: సత్య ధర్మ మార్గములో ఏ కాసును కూడాను వారు కోరలేదు.
1: They did not expect anything.
0: ఏ విధమైన తత్ఫలితమును ఆశించలేదు.
1: They did not expect anything.
0: పేదలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారములన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving, giving. It's not only then, even now, incarnation gives and gives.
0: ఇప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతున్నాను నేను?
1: What is that Bhagavan is asking
0: you today? ఒక్కటి చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను laboratory free, laboratory free, అన్ని ఫ్రీని.
1: Everything is free, laboratory and library.
0: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But how are they eat their own food?
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happened?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేను కించిత్తైనా కూడా ఆశించటం లేదు.
1: Bhagavan doesn't expect anything from you.
0: కనుక ఇది నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: If you mold yourself as noble good people and set an ideal, that makes Bhagavan very happy.
0: ఈనాడు ఎట్లా ఉందంటే ప్రపంచము,
1: how is the world today?
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యు ఫైండ్ సిన్సిరిటీ ఇన్ సెంటర్స్ వేర్ దే పే మనీ.
0: ధనమిచ్చి హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: When they pay money and admit themselves into the hospital,
0: ఆపరేషన్ కంటే ఏమి 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
1: There you are admitted in the hospital.
0: ఆ 2 లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: అబ్బా ఈ పెద్ద డాక్టర్ రా, ఎంతో డబ్బు తీసుకుంటున్నాడు, ఎంత పెద్ద డాక్టర్ అయితే కదా డబ్బు తీసుకోవటం. ఇది వీళ్ళ మూడు నమ్మకాలు.
1: People have got this nasty feeling, is a very big doctor, popular doctor, because
0: he
1: charged
0: operation chesin tarvata oka vidhamainatundi oka gummadakayani kosinattu kosestaru, tirigi intense case lo pampistaru, tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani, cannot be bothered. Naya paisa lekunda hospital lo chetchukoni swantham inti vale manchi dental beds anta vesi manchi spring cards anta vesi vaadu ento premato chuchukuntu భోజనం కూడాను వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
0: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: బికాజ్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్ వెరీ బిగ్
0: అమౌంట్ అప్పుడు ఈ వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
1: ద ఇన్స్టిట్యూట్ దట్ చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ ఎ గ్రేట్
0: ఇన్స్టిట్యూట్. వీళ్ళు శ్రద్ధ కూడా వస్తుండదు, ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: దేర్ ది ఇన్స్టిట్యూట్ దట్ కలెక్ట్ బిగ్ అమౌంట్స్ యూ ఫైండ్ సిన్సెరిటీ.
0: అంతా ఫ్రీ,
1: యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: దాని వల్లనే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుండదు.
1: దట్స్ వై ఇట్ అపియర్స్
0: వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండదు.
1: ద వాల్యూ ఇస్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ.
0: కానీ ఈ అజ్ఞానం నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the blessings of
0: God.
1: What is it that you study here? Is it for living?
0: ఈ పట్టకూటి చదువుల కోసమని నీవు ఇంత శ్రమ పడన్నా?
1: Just to earn your livelihood, should you suffer so much?
0: డబ్బుల కోసమని పాసపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావాల్సినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టుకి కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There's a beggar there in Bombay sitting under a tree.
0: ఆ బెగ్గర్ అంతా సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి పండు కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్ అథారిటీ
0: విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్
0: క్వాలిటీ. మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings.
0: ఎంతమంది చక్రవర్తులు పోయారు?
1: సో మెనీ ఎంపరర్స్.
0: ఎంతమంది రాజులు పోయారు?
1: సో మెనీ కింగ్స్.
0: వారికి ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణము తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ హావ్ అండర్స్టూడ్.
0: అతని ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు. కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaada meedalu.
1: You find the mansions along all the streets.
0: Anta muttyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearls.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణముంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటినీ వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta paarina trupti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches.
0: Inta neerundina atte taagutundi. గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్ ఎక్స్పీరియన్స్
0: వానికి లేదు.
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది.
1: హీ ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ అండర్
0: సన్. నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరి పోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: యూ హావ్ గాట్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్.
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ అదియే మన యొక్క ప్రాణము, అదియే మన యొక్క జీవితము, అదియే మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కానా ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: Because of that thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all foolish mind.
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి.
1: With all funny games.
0: ప్రారంభం తీరగానే. ప్రారంభం తీరగానే.
1: Now the moment the destiny approaches.
0: కపట వేషాలు విడనాడి.
1: He will give up all the time.
0: కష్ట సుఖములతో కూడి.
1: With all the pleasure and pain.
0: చెరియంతువ ఓ కిలాడి.
1: Oh toy, your life is a toy. You spend in pleasure and pain.
0: ఇది కిలాడి.
1: It's just a funny creature.
0: చెడ్డ చింత చేసి చేసి.
1: With all wicked thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all funny gangs.
0: ఊడిపడే దేహానికి.
1: The body that falls.
0: పూటకపున్న ఆటలాడి.
1: With all other deceit.
0: పుణ్య పాపములతో కూడి.
1: With all the merit and sin.
0: మరణింతువ ఓ కిలాడి.
1: What will happen to you?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: What is this life?
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది.
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: ప్రయర్ టు డెత్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
0: నేను ఒక పెద్దవాడిని పెద్ద మానవుడిని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: నెవర్ థింక్ దట్ యువర్ ఎ బిగ్ మ్యాన్. నో,
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణంలో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రౌల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: ద పిగ్ మే బి ఎఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము తెరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He's only true human if he has got virtue.
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: He should have divine thoughts.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: He should spend time thinking of God.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: He should consider God as his.
0: కేవలం దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: God is an instrument.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుంది.
1: Yes, direct.
0: ఆ ప్రాణమే నేను.
1: That very life is.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: I am the master.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మర్చిపోతున్నావు.
1: యు ఆర్ అమ్యూజ్డ్ బై ది
0: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
1: బట్ యు ఫర్గాట్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్. యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు. తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యు ఆర్ ఆన్ జర్నీ. యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకును సర్వకాలం ఎందుకును క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: అట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ ఎ నో ఆల్ నో.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆహా, అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all
0: the సుఖాలు నీవు కోరుతున్నావో.
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్.
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో.
1: ఆల్ ద కన్వీనియన్స్
0: ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో.
1: దట్ యు కెన్ ఎంజాయ్.
0: చక్కగా నీవు లోతునకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్స్ ఆల్సో.
0: అవి ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతూ చదువు అంటే ఏమిటి? ఆత్మ చదువును చదవాలి.
1: ఎడ్యుకేషన్ మీన్స్ యూ షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో.
1: యూ షుడ్ నో దట్ విచ్.
0: దానిని నీవు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ వరల్డ్లీ కంఫర్ట్ ఆల్సో యూ విల్ ఎంజాయ్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: ద బిగ్ ట్రీ.
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ మెనీ బ్రాంచెస్.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటాయి.
1: ఈచ్ బ్రాంచ్ హస్ మెనీ
0: ఫ్రూట్స్. నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: బట్ యు వాంట్ ఎ ఫ్రూట్.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: యు సీ ద ఫ్రూట్.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: యు సీ ద ట్రీ.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు.
1: అండ్ యు టేక్ ఇట్.
0: అది ఏ అజ్ఞానము.
1: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏదీ కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి. వేర్లకు నీవు నీరు పోయాలి. అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ. ద రూట్స్ ఆర్ దేర్ బినీత్. యూ హ్యావ్ టు వాటర్ అండ్ యూ హ్యావ్ టు మెన్యూ.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్.
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుంది?
1: వాట్ దే డిపెండ్.
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్.
0: పీల్చుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ది ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ?
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి. దైవవశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్. అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్. మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: You are forgetting that master.
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపర్మెంట్ అమంగ్
0: స్టూడెంట్స్. ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్ యు డు నాట్ నో.
0: నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: Sita is there in the forest.
0: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్కవారైనా లేరు.
1: She has none around that belong to her.
0: స్త్రీ
1: అబల. Woman weak.
0: ఏకంగా ఉంటుండాలి.
1: She was alone.
0: ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు.
1: No one to
0: help her. ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీతా ఇన్ అశోకవన. She didn't have anybody to support her, but it's only her strength that virtue that supported her.
0: Even chillara kaasulu vantivi. Ravana shakti chillara kaasulu vantivi.
1: And the
0: chillara kaasulu.
2: Chillara coins.
0: Coins.
1: Coins. Coins.
0: Kani Sita yokka shakti maha divya tejastu kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shakti andari endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
0: మహాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందు కూడా కోటీశ్వరుని మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెసెంట్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ద డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: వెన్ దిస్ లైట్ అట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గి కాదు అరుగునేలా.
1: వై షుడ్ యు గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: మీ ఇంట్లో ఉంటుండది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: కానీ పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యు గో టు ద నైబర్ ఫర్
0: అని చెప్పాలి.
1: నీ వెతకనక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: తపస్సు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు ఎనీ
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు చారిటీ.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: టర్న్ ఇన్ వర్డ్.
0: ఆ దైవాజ్ఞను తిరసా వహించి నీవు వహించు అనగా పాటించు.
1: ఫాలో ది గాడ్స్ కమాండ్ అబ్జర్వ్ ఇట్ ఇన్ టోటో.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటిండే?
1: వాట్ మోర్ వెల్త్.
0: జగత్తుకంతా సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వెల్త్ ద వర్చ్యూన్ ద క్యారెక్టర్.
0: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు.
1: Therefore, the good qualities, the good temperament, the devotion, and the discipline, and these are the qualities.
0: Nerpunade vidya, vidyarthi neravale.
1: It is the education who should learn. The student should learn.
0: Sadgunamburu.
1: Good qualities.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiksha.
1: Discipline.
0: Kartavyapalanamuru.
1: Duty.
0: Avi chala pradhanamu.
1: They are very important.
0: Avi ekkadunnayi.
1: Where are they?
0: ఏ పొట్ట కోసినా కూడా రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ, బట్ నాట్ దిస్ క్వాలిటీ.
0: కడుపులో ఉన్న మలము.
1: దేర్ ఇస్ ఫీకల్ మ్యాటర్.
0: కడనెల్ల ఎముకలు.
1: అండ్ ద బోన్
0: నరసిచూర్ణ పైన మురికితోలు.
1: ఆఫ్టర్ ఆల్ ద డర్ట్ ఇస్ స్కిన్ అరౌండ్.
0: చన చనమ్మునకును
1: మొమెంటు మొమెంట్
0: నీచు నూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద రోమన్ ఫ్రాగ్రెన్స్.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు?
1: ఆర్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బాడీ?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము?
1: ఆర్ యు ఎగోయిస్టిక్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ?
0: స్వరూపం ఏమి కాదు.
1: ఇట్స్ నాట్ ద బాడీ.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: ఇట్స్ నాట్ యువర్ టెంపర్మెంట్ యాటిట్యూడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: ఇఫ్ యు డెవలప్ యువర్ క్వాలిటీ ద ఫామ్ విల్ ఇంప్రూవ్.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసి కూడాను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఫూల్స్ సరెండర్ టు గాడ్ బట్ యట్ దే విల్ నెవర్ లీవ్ దేర్ ఫూలిష్ టెంపర్మెంట్.
0: మనిషి కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: ఎ పర్సన్ కేమ్ విత్ హిస్ లగేజ్ అండ్ హి వాంటెడ్ టు ట్రావెల్ బై ట్రైన్.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ టికెట్ క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్ పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది ట్రైన్.
0: పాపము అమాయకుడు.
1: ఇస్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్.
0: అజ్ఞాని.
1: ఇన్నోసెంట్.
0: అహంకారి కాదు.
1: నాట్ ఈగోయిస్టిక్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాను తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్ This train is carrying the luggage of everybody, so many people. Why can't he give some sort of
0: luggage? Tanu tan luggage ni mose raile నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ది లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్.
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి,
1: సరెండర్ టు గాడ్.
0: చక్కగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: అన్ని తానే మోసుకుని పోతాడు.
1: హీ విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియల్.
0: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు, ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక.
1: We got one tongue.
0: చెప్పడం ఒకే పదము.

0: O gentleman, a grown-up man, at least lead your life with intelligence hereafter.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విశాల ప్రపంచమునందు,
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
1: అనంతమైన జనము సమూహమునందు,
0: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్,
1: మానవత్వం అన్నటువంటిది చాలా ఉత్తమమైనటువంటి జన్మము.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందుకున్నటువంటి యొక్క అదృష్ట జీవితం ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ఫార్చ్యూన్ దట్ వన్ హ్యాస్ ఎర్న్డ్ బికాజ్ ది పాస్ట్ మెరిట్ ఆఫ్ సెవెరల్ లైవ్స్.
1: ఒక్క మానవ జీవితమునందే ఈ విశాల ప్రపంచమంతా కూడాను సూక్ష్మ స్వరూపమై ఇమిడి ఉన్నది.
0: ద వాస్ట్ వరల్డ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విద్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ హిమ్సెల్ఫ్.
1: ఒక చిన్న గ్రామ్ఫోన్ ప్లేట్ లోపల,
0: ఎ స్మాల్ గ్రామ్ఫోన్ ప్లేట్,
1: అనేక విధమైనటువంటి పాటలు, మాటలు, పద్యములు, ఇంకే విధమైనటువంటి డైలాగులు అన్ని కూడా కలిగి ఉంటుంటాయి.
0: ఎ స్మాల్ గ్రామ్ఫోన్ ప్లేట్ హ్యాస్ గాట్ విద్ ఇన్ సో మెనీ సాంగ్స్, పోయమ్స్, కంపోజిషన్స్ అండ్ వర్డ్స్.
1: కానీ ఆ ప్లేటును తీసుకుని చెవు దగ్గర పెట్టుకుంటే ఏ శబ్దము వినిపించదు.
0: బట్ ఇఫ్ యూ కీప్ దట్ గ్రామ్ఫోన్ ప్లేట్ క్లోజ్ టు యువర్ ఇయర్ యూ డోంట్ హియర్.
1: కన్నులకు ముందు పెట్టుకున్నప్పుడు ఒక్క అక్షరమైనా మనకు కనిపించదు.
0: ఇఫ్ యూ కీప్ ద గ్రామ్ఫోన్ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐ యూ డోంట్ సీ ఎనీ వర్డ్.
1: పాటల యొక్క మార్గం కానీ, పద్యముల యొక్క మార్గం కానీ, మాటల యొక్క మార్గం కానీ ఆ ప్లేట్ నందు ఏమాత్రము మనకు కనిపించదు.
0: యూ డోంట్ సీ ఎనీ ట్రెండ్ ఆర్ ద ట్యూన్ ఆర్ ద బీట్ ఆర్ ద పోయమ్ ఆర్ ఆఫ్ ద సాంగ్ ఆర్ ద వర్డ్స్.
1: ఆ ట్యూన్స్ కూడా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: నోబడి కెన్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ది ట్యూన్.
1: ప్లేట్ అంతా కూడా కేవలం గీతల వలె కనిపిస్తుంటాయి.
0: ఆన్ ద గ్రామ్ఫోన్ ప్లేట్ యూ ఫైండ్ ఓన్లీ లైన్స్.
1: కానీ ఆ గీతల పైన గ్రామ్ఫోన్ పిన్ పెట్టి విన్నప్పుడు అన్ని పాటలు, అన్ని మాటలు, అన్ని పద్యములు కూడాను, అంత డైలాగులు కూడాను మనకు సుస్పష్టంగా వినిపిస్తాయి.
0: బట్ ఆన్ అదర్ హ్యాండ్ వెన్ యూ కీప్ ద పెన్ ఆన్ ద గ్రామ్ఫోన్ ప్లేట్ యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్, లిసన్ టు ద సాంగ్స్, ద వర్డ్స్ అండ్ ద పోయమ్స్ క్లియర్లీ.
1: అదే విధముగానే మానవుని యొక్క హృదయమునందు అనేక జన్మల సంస్కారం కానీ, అనేక జన్మల కర్మ ఫలములు కానీ, ఈ జగత్తునందు మనం చూచినటువంటి దృశ్యములు కానీ, విన్నటువంటి యొక్క వాక్యములు కానీ అన్నీ కూడాను ఆ హృదయం నందే లీనమై ఉంటున్నవి.
0: దేర్ లైస్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ సో మెనీ ఆఫ్ ద ట్రెయిట్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సెవెరల్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ అండ్ ది సినారియో.
1: కేవలం రీ సౌండ్ మాత్రమే కాదు, రియాక్షన్ కూడా ఉంటుండాలి.
0: నాట్ మెర్లీ రీ సౌండ్, దేర్ లైస్ రియాక్షన్,
1: రిఫ్లెక్షన్ కూడా ఉంటుండాలి.
0: ఆల్సో రిఫ్లెక్షన్.
1: నీవు ఏ పెద్ద సముద్రాన్ని ఏనాడు నీవు చూస్తువో,
0: that day when you see that infinite ocean,
1: ఆ విశాలమైన సముద్రమంతా కూడాను నీ హృదయంలో లీనమై ఉంటుండాలి.
0: That infinite ocean is within your heart.
1: ఈ హిమాలయ పర్వతములు నీవు కందారా గాంచితివో, ఆ పర్వతములు కూడాను నీ యొక్క హృదయంలో ప్రింట్ అయి ఉంటున్నవి.
0: The mighty Himalayan mountains that you have seen before got themselves imprinted on your
1: heart. ఈ ప్రపంచంలో ఏ ఏ ప్రదేశములను నీవు సంచరిస్తివో, ఆ ప్రదేశములన్నీ కూడాను నీ హృదయంలోనే ఉంటున్నవి.
0: All those different places that you have gone round are imprinted on your heart.
1: ఏత వాత, దీని యొక్క అంతరార్థం అనగా ఏమిటి? ప్రతి మానవుని హృదయమునందు కూడాను విశ్వమంతా కూడాను ప్రింట్ అయి ఉంటున్నది.
0: It all said and done, the whole universe is imprinted on heart.
1: కనుక మానవుడు విశ్వ విరాట స్వరూపుడు.
0: So when you see that infinite ocean,
1: ఆ విశాలమైన సముద్రమంతా కూడాను నీ హృదయంలో లీనమై ఉంటుండాలి.
0: That infinite ocean is within your heart.
1: ఈ హిమాలయ పర్వతములు నీవు కందారా గాంచితివో, ఆ పర్వతం

0: ఆవుడు విశ్వ విరాట స్వరూపుడు.
1: సో మ్యాన్ ఇస్ అ కాస్మిక్ ఫామ్.
0: ఇట్టి విశ్వ విరాట స్వరూపుడైనటువంటి మానవుడు తాను అల్పునిగా భావించుకొని, కేవలం స్వల్పునిగా విశ్వసించి, అనేక విధమైనటువంటి కష్టములకు కృంగి కృషించి, అనేక సుఖములకు ఆనందించి పొంగి పొరలి, అనేక విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలను అనుభవిస్తున్నాడు.
1: బీయింగ్ యూనివర్సల్ కాస్మిక్ ఫామ్ ఆల్ బై హింసెల్ఫ్, హీ కన్సిడర్స్ సో లో అండ్ మీన్, డిలైట్స్ హింసెల్ఫ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్, డిప్రెస్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: కానీ మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ట్రూ నేచర్.
0: తన యొక్క భావాన్ని తాను గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: హీ ఇస్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో హిస్ ఓన్ ట్రూ ఐడెంటిటీ ఆర్ ఫీలింగ్ సెంటిమెంట్స్.
0: విశ్వమంతా కూడా ఎక్కడ సృష్టించినది, ఎక్కడ సృష్టింపబడినది అనే ప్రశ్న వేసినప్పుడు శృతులు దీనికి చక్కని సమాధానం ఇస్తున్నవి.
1: వెన్ యూ ఫైండ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్, హౌ ఇస్ దట్ యూనివర్స్ ఇస్ క్రియేటెడ్, ఇట్ ఇస్ ఎ శృతి దట్ గివ్స్ ఎ రిప్లై.
0: నేను అన్నటువంటి పదము ఎక్కడ పుట్టినదో అక్కడ నుంచినే ఈ యొక్క శబ్దం ప్రారంభమవుతున్నది.
1: దట్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ వేర్ దిస్ ఐ ఇస్ బోర్న్ ఇస్ ద వెరీ పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: హృదయము అన్నాడు.
1: దట్ ఇస్ హార్ట్, హృదయ.
0: శృతి యొక్క ప్రమాణము హృదయమే నేను అని పదములకు జన్మస్థానం అని చెప్పింది.
1: ఇట్ ఇస్ శృతి దట్ డిక్లేర్స్ దట్ ఐ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ హృదయ ద హార్ట్.
0: అయితే ఈ ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది?
1: దెన్ వేర్ డు యు ఫైండ్
0: దిస్? ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: సర్వత్రా ఉంటున్నది.
1: దిస్ ఐ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఎవనికి వాడు తన యొక్క విషయాన్ని జ్ఞప్తికి చేసుకున్నప్పుడు, ఎవరికి వారు ఇతరులతో తనను పరిచయం చేసుకున్నప్పుడు నేను నేను అనేటువంటి పదము మొట్టమొదట ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్ హి విల్ సే దిస్ ఐ ఐ ఐ.
0: ఐ అనేటువంటి పదము లేనటువంటి మానవుడే లేదు.
1: There is no person who doesn't say I.
0: ఐ అనేటువంటి యొక్క స్థానం లేనటువంటి ప్రదేశమే లేదు.
1: There is no place where there is no this I.
0: పశుపక్షి మృగాదులు కూడాను భాష తెలియదు, కానీ అవి కూడాను దాని ఎందు కూడాను ఐ ఐ అనేటువంటి పదము సంపూర్ణమై నిలిచి ఉన్నది.
1: Birds, beasts and animals, though they don't speak, but this I-ness still remains.
0: ఐ అనేటువంటి పదం ఉన్న చోటంతా కూడాను అహం అనేటువంటి తత్వంలో ఈ హృదయం ఉంటుంది.
1: Wherever this I, there is this aham nature, the heart, hridaya.
0: కాబట్టి హృదయము అనేటువంటిది ఒక దేహమునందు మాత్రమే కాదు.
1: So hridaya is not limited to the body alone.
0: ప్రపంచమంతా కూడా నిండి ఉంటున్నది.
1: The hridaya is so vast as the world.
0: సర్వతః పాణిపాదం తత్ సర్వతోచి శిరోముఖం సర్వతః శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. ఎక్కడ చూసినా, ఏ దేశమునందైనా, ఏ కాలమునందైనా, ఏ వ్యక్తి అయినా కూడాను ఈ హృదయం అనేటువంటిది లేకుండా ఉండడానికి వీల్లేదు.
1: There's no possibility for the non-existence of hridaya at any point of time, at any place, wherever, whatever person that may be, individual.
0: ee hridayamunandu nenu aneetvanti oka shabdamu ee aatma yokka peru.
1: This I is the name of atma.
0: కనుకనే ప్రతి శరీరమునకు నేను అనేటువంటి స్వరూపంలో ఆత్మగా నిలిచి ఉంటున్నది.
1: Therefore in the body this I remains as the name of atma.
0: ఇది ఒక బుద్ధితో కూడినటువంటిదిగా ఉంటున్నది.
1: ఇట్స్ ది వన్ విత్ ఇంటెలిజెన్స్.
0: ఈ బుద్ధి అనగా ఏమిటని ప్రత్యేకంగా ఎవరైనా విచారం చేసినప్పుడు,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీవన్ వాట్ దిస్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ ఈజ్,
0: చదువుకున్నవాడు కానీ చదువు లేనివాడు కానీ మూర్ఖుడు కానీ మేధాశక్తి కలిగినటువంటి వాడు కానీ ఈ యొక్క బుద్ధికి విచారణాశక్తి అంటున్నారు.
1: Either educated or non-educated, a fool or an intellectual, he will define that intellect is the one that discriminates, enquires.
0: Nityanitya vishaya parisilane buddhi yokka roopamu annaru.
1: It is intellect that decides what is ephemeral, transient, what is permanent. It is not correct answer.
0: Buddhiki daginatvanti peru kaadu idi.
1: Is not the good name in intellect that suits.
0: Idi kevalamu oka prakrutamainatvanti jeevitamlo prakrutamainatvanti jagattunandu ప్రాకృతమైన భాషలో దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు.
1: వీ యూజ్ ఇట్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్లీ సెన్స్.
0: కానీ బుద్ధికి సరి అయినటువంటి అర్థం చక్కగా గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో ది ప్రాపర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ బుద్ధి.
0: ఈ బుద్ధికి ఐదు అంశములు ఉంటున్నాయి.
1: దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ హ్యాస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
0: ఏమిటి ఈ ఐదు అంశములు?
1: వాట్ ఆర్ దే?
0: శ్రద్ధ,
1: సిన్సెరిటీ,
0: ఋతము,
1: ఋతము,
0: సత్యము,
1: సత్యము,
0: యోగము,
1: యోగము,
0: మహత్తత్వము,
1: మహత్తత్వము.
0: ఈ ఐదు అంశములుగా కూడినటువంటిది ఈ బుద్ధి.
1: బుద్ధి హ్యాస్ ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
0: ఇటువంటి ఐదు తత్వములతో కూడినటువంటి బుద్ధిని కేవలం నిత్యానిత్య పరిశీలనాశక్తితో కలిగినటువంటి బుద్ధి అని చెప్పడంలో ఎంత

0: చులకన చేసినట్టు అవుతుంది.
1: We'll be taking it so low if you limit the meaning of this word intellect, buddhi, to a narrow sense of that which discriminates the transient and permanent.
0: ee buddhi ki rendu vidhamainatvanti shaktulu untunnavi.
1: This buddhi intellect has two powers.
0: Idi gaadha vishwasam tho koodinatvantidi.
1: That goes with the strong faith.
0: Ee vishwasam kuda nu sthirattvam tho undinatvantidi.
1: It has to be steady.
0: Kalpana slow and steady. Ee rendinti yokka shaktitho koodinatvantidi ee motta mota శ్రద్ధ.
1: సో ద సిన్సెరిటీ దట్ హస్ గాట్ టు బి స్లో అండ్ స్టడీ.
0: ఈ శ్రద్ధ తరువాత రుతం.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ రుతం.
0: రుతం అనగా త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే రుతం.
1: రుతం ఇస్ ద వన్ వేర్ యూ ఫైండ్ ద యూనిట్ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈ త్రికరణ శుద్ధితో కూడినటువంటి యొక్క రుతము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క స్వరూపమే సత్యము.
1: Out of this ruta emanated the form, the truth, satyam.
0: ఇది వాక్ రూపం లోపల వచ్చినటువంటిది.
1: ఇట్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్.
0: ఈ సత్యము తరువాత
1: ఆఫ్టర్ దిస్
0: యోగము.
1: దేర్ కమ్స్ యోగ.
0: ఈ యోగము.
1: వాట్ ఇస్ దిస్ యోగం?
0: యోగః చిత్తవృత్తి నిరోధక. సర్వేంద్రియములకును అరికట్టినటువంటి యొక్క తత్వము, సర్వేంద్రియములకును తాను స్వాధీనం చేసుకున్నటువంటి తత్వమే ఈ యొక్క యోగము.
1: యోగ స్పీక్స్ ఆఫ్ ద సెన్స్ కంట్రోల్, కంట్రోల్ ఓవర్ ఆల్ సెన్సెస్.
0: ఇంకా తదుపరి మహత్తత్వము.
1: దేర్ ఆఫ్టర్ కమ్స్ మహత్తత్వం.
0: ఈ మహత్తత్వం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క స్థితి.
1: ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ శాంక్టిటీ.
0: ఇది దివ్యమైనటువంటి స్థితి.
1: ఇట్ ఈస్ డివైన్.
0: ఇది నవ్యమైనటువంటి స్థితి.
1: ఇట్స్ నోవెల్.
0: దీని స్థితిని ఇట్టిది అట్టిది ఎవరు కూడా వర్ణించలేరు.
1: నన్ కెన్ డిసైడ్ ఇట్స్ ఎగ్జాక్ట్ స్టేట్.
0: కనుక శ్రద్ధతో,
1: సిన్సెరిటీ,
0: కృతముతో,
1: విత్ రుత,
0: సత్యముతో,
1: విత్ ట్రూత్,
0: యోగముతో,
1: విత్ యోగ,
0: మహాశక్తితో కూడినటువంటిది ఈ బుద్ధి యొక్క స్వరూపము.
1: దట్ విచ్ ఆల్సో హస్ గాట్ ది సుప్రీం పవర్ ఇస్ దిస్ ఇంటెలెక్ట్.
0: ఇలాంటి సర్వశక్తులతో కూడినటువంటి బుద్ధిని నిత్యానిత్య పరిశీలనతో మాత్రమే మనం పోల్చుకున్నప్పుడు ఎంత సత్యానికి, ఎంత దీనికి, బుద్ధికి మనం చిలకన కలిగించినటువంటి వారం అవుతాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ కాంప్రిహెండింగ్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ నారో సెన్స్ ఎస్ ద వన్ దట్ డిస్క్రిమినేట్స్.
0: కనుక ప్రతి మానవుడు మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అని వర్ణిస్తుంటారు.
1: Every man speaks of this equipment fundamental, the mind,
0: intellect, and senses. We
1: have to make every effort to know the true meaning of every word.
0: ఈ మనస్తత్వం కూడా అట్టిది.
1: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు కూడా నువ్వు సంకల్పముల యొక్క చేరికనే మనస్సు అనుకుంటున్నాం.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కాదు కాదు.
1: నో.
0: కేవలం సంకల్పము మాత్రమే కాదు.
1: Not merely thought.
0: చర్యలు కూడా నువ్వు చేరినటువంటిది ఈ మనస్సు యొక్క స్వభావము.
1: ఇట్ హస్ గాట్ ఆల్సో ఆస్పెక్ట్ ఆఫ్ యాక్షన్స్.
0: మనోబుద్ధులు రెండు కూడా నువ్వు ఏకమైనప్పుడు మానవత్వం అనేటువంటి శూన్యమైపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది మైండ్ అండ్ ఇంటెలెక్ట్ గో టుగెదర్ యు కెనాట్ హ్యావ్ ది హ్యూమన్నెస్.
0: ఈ శూన్యమైనటువంటి స్థితియే మోక్షమును అని పెట్టారు.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఈస్ ఎంప్టీనెస్, లిబరేషన్, మోక్ష.
0: కనుక ఈనాడు మానవుని యొక్క మనోబుద్ధులు రెండు కూడా నువ్వు ఏకంగా ఉంటూ కాదు.
1: టుడే ఇట్స్ నాట్ యూనిఫికేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఈ మనస్సు యొక్క స్వభావము చాలా విచిత్రమైనటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఇస్ మిస్టీరియస్.
0: నిరంతరము కూడా చంచలమైనటువంటిది.
1: ఇట్స్ కాన్స్టెంట్లీ వేవరింగ్.
0: అస్థిరమైనటువంటిది.
1: ఇట్స్ అన్స్టేబుల్.
0: పొగరబోతు లక్షణం కలిగినటువంటిది.
1: ఇట్స్ ఎగోయిస్టిక్.
0: సర్వత్రా వ్యాపించేటువంటి లక్షణం కలిగినటువంటిది.
1: ద మైండ్ ఇస్ వాస్ట్ అండ్ ఎక్స్పాన్సివ్.
0: ఇలాంటి మనసును ఎవరు అరికట్టగలరు?
1: హూ కెన్ కంట్రోల్ సచ్ ఎ మైండ్?
0: ఏదో అరికట్టుకుంటూ మేము ప్రయత్నిస్తున్నామని భావిస్తున్నారు.
1: వీ కెన్ థింక్ దట్ వీ కంట్రోల్ ద మైండ్.
0: ఇది అసాధ్యము.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: కనుక నీవు మనసును అరికట్టుటకు నీవు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: బుద్ధిని అనుసరించు.
1: Follow the intellect.
0: మనసు తనంత తామే తాను మన వెంట పడుతుంది.
1: మైండ్ నేచురలీ ఫాలోస్.
0: నీకు సుఖంగా స్వాధీనమైపోతుంది.
1: ఇట్ విల్ సబ్మిట్ టు యు ఈజీలీ.
0: కనుక మనసును అరికట్టుకునే నిమిత్తమై సాధన చేయటము ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు డూ టు ఫాలో స్పిరిచువల్ పాత్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: మనసు యొక్క స్వభావం అట్టిది కాదు.
1: It's not the trend of the mind.
0: Chanchalamainatundi.
1: The mind
0: is asthiramainatundi.
1: It's
0: asthaashtamainatundi.
1: It's temporary.
0: Appriyamainatundi.
1: And it's not
0: ilanti manasu yokka tattvani manam ee reethiga arikattagalamu.
1: How do we control such a mind which is wavering, which is unsteady?
0: Ee mind ante adhipati ainatundi buddhi.
1: The master of the mind is intellect buddhi.
0: Ee buddhiki master atma.
1: And the master of this intellect buddhi is atma.
0: Daniki master ledu.
1: Atma has no other master.
0: Kalaku aa master ainatundi vaade.
1: That very master.
0: Master the mind, be a master mind. Annaru.
1: Says this, master the mind,
0: be a master mind.
1: This is called Atma.
0: Idiye satyamu ani kuda nirupistu vacharu.
1: This is also proved to be truth.
0: Search for truth is search for God.
1: Search for truth is search for God.
0: God is truth too.
1: God is truth.
0: Because truth is God.
1: Because truth is God.
0: ఈ విధమైనటువంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: We have to know this nature in the first.
0: సత్య స్వరూపుడైనటువంటి వాడు భగవంతుడు ఎవరంటే ఈ జగత్తునందు సత్య స్వరూపుడే.
1: In fact, who is God? He is truth, the embodiment of truth.
0: ఈ సత్యాన్ని నీవు ఆరాధించు.
1: Worship the truth.
0: సత్యాన్ని నీవు అనుసరించు.
1: Follow truth.
0: సత్యాన్ని నీవు సాధన చేయి.
1: And just undertake every practice to realize.
0: ఎందుకంటే truth is అది God.
1: Truth is present continuous. That's
0: అది ఉన్నది.
1: It exists.
0: లేదని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot deny.
0: దేవుడు లేడని చెప్పవచ్చును కానీ సత్యం లేదని ఎవరు కూడా చెప్పలేరు.
1: You may even deny God, but you can't deny
0: సత్యం. ఈ సత్యము సర్వ దేశములకు, సర్వ మతములకు, సర్వ కులములకు, సర్వ లింగములకు సమానమైనటువంటి సత్యం.
1: This such a truth is uniform for people of all nations, nationalities, at all times, everywhere.
0: ఇది అమెరికన్ సత్యమని కానీ, లేక ఇది ఇండియన్ సత్యమని కానీ, ఇది కాశ్మీర్ సత్యమని కానీ, ఇది పాకిస్తాన్ సత్యమని కానీ సత్యాన్ని విభేదం చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్ ది ట్రూత్ సేయింగ్ దిస్ అమెరికన్ ట్రూత్, ఇండియన్ ట్రూత్, పాకిస్తాన్
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్.
0: అన్ని దేశముల వారికి,
1: ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్,
0: అన్ని కాలముల వారికి,
1: ఫర్ ఆల్ పీరియడ్స్,
0: అన్ని తెగల వారికి,
1: ఆఫ్ ఆల్ ట్రైబ్స్,
0: సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్.
0: కరుకనే గాడ్ ఇస్ వన్.
1: గాడ్ ఇస్ వన్.
0: ఒకే భగవంతుడే.
1: సేమ్ గాడ్.
0: అనేక రూపనామంతో మనం ఆరాధన జరుపుకుంటున్నాము.
1: వి వర్షిప్ హిమ్ ఇన్ వెరీ డిఫరెంట్ ఫార్మ్.
0: మన భ్రాంతి నిమిత్తమై.
1: దట్స్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: మానవుడు అనాది కాలం నుండి భ్రాంతి స్వరూపుడై నిలిచి ఉండటం చేతనే ఈ భ్రాంతి కోసం ఇన్ని సాధనలు జరుపుతున్నాడు.
1: సిన్స్ వి ఆర్ క్యారీడ్ అవే బై ఇల్యూషన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అండ్ ఏజెస్,
0: ఈ విధమైన భ్రాంతి మానవుడి హృదయమునందు ఉండినంత వరకు బ్రహ్మ మనకు ప్రాప్తించదు.
1: సో లాంగ్ దిస్ భ్రాంతి ఇల్యూషన్ ఇస్ దేర్, యు కెనాట్ అటైన్ బ్రహ్మ ద డివైన్.
0: ఏనాడు ఈ మానవుని యొక్క భ్రాంతి ఏనాడు నిర్మూలమవునో ఆనాడే మనకు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు.
1: దట్ డే భ్రాంతి ఇల్యూషన్ ఇస్ డిస్పెల్డ్, యు విల్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ద డివైన్.
0: చిన్న విషయం నందు కూడా మనం భ్రాంతితో అనేక విధమైన బాధలకు గురి అవుతున్నాము.
1: ఇన్ ఎవ్రీ స్మాల్ ఆస్పెక్ట్ ఇస్ వరల్డ్ వేర్ మిస్టేకెన్ అండ్ దేర్ఫోర్ వి సఫర్.
0: కనుక మనం ఈ మొట్టమొదటి ఈ భ్రాంతిని మనం దూరం చేసుకోవాలి.
1: సో వి హావ్ టు గివ్ అప్ దిస్ ఇల్యూషన్.
0: దైవం వేరుగా ఉన్నాడని,
1: దట్ గాడ్ ఇస్
0: తనకంటే భిన్నంగా ఉన్నాడని విశ్వసించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఇస్ సెపరేట్, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: ఒక్కతూరి నీవు భగవంతుతో ఏకం కా.
1: Be one with God once.
0: వేరు చేయడానికి వీలు కానటువంటి.
1: You can never separate.
0: నీ కుండలో ఉన్నటువంటి నీరంతా తీసుకుని పోయి ఒక సముద్రంలో పోసివే.
1: Just empty the water present in your pot there in the ocean.
0: నీ యొక్క పాట్ వాటర్ అంతా కూడా సముద్ర రూపాన్ని పొందిపోతుంది.
1: The pot full of water will assume the form of ocean.
0: అయితే తర్వాత ఆ వాటర్ ని వేరు చేయడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ సెపరేట్ దిస్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ఓషన్?
0: అసాధ్యము.
1: ఇంపాసిబుల్.
0: ఒక పండును నీవు చక్కగా నమిలి భుజించి మింగినావు.
1: టేక్ ఎ ఫ్రూట్, చూ ఇట్ వెల్ అండ్ స్వాలో.
0: కానీ అది ఆ ఫలం తిరిగి ఫలం రూపంతో మనము బయటకు తెప్పించుకోవడానికి సాధ్యం కాదు.
1: క్యాన్ యూ గెట్ బ్యాక్ దట్ ఫ్రూట్ అగైన్ ఇన్ ద సేమ్ ఫార్మ్ యాజ్ బిఫోర్?
0: మనం వదిలినటువంటి గాలి వేగంలో చేరిపోయింది.
1: అండ్ ఎవర్ దట్ యు ఎగ్జేల్డ్ గాట్ మర్జ్డ్ అవుట్ సైడ్.
0: కానీ మధ్యపోయినటువంటి మేఘంలో చేరిపోయినటువంటి గాలిని మనం తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి వీలవుతుందా?
1: ది ఎయిర్ దట్ గాట్ మర్జ్డ్ ఇన్ దేర్ ఇన్ ద క్లౌడ్ కెనాట్ బి రీగెయిన్.
0: కాదు కాదు. అదే విధంగానే భగవంతునితో ఏకమైనటువంటి ఒక ప్రేమతత్వము తిరిగి మనం వెనక్కు తీయడానికి వీలు కాదు.
1: వెన్ వన్స్ ద లవ్ యూనిఫైస్ యూ విత్ గాడ్, యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్.
0: అది ఎట్లా?
1: హౌ డు యు డు దట్?
0: ఏ విధంగా ఏకం చేయాలి?
1: హౌ టు యూనిఫై?
0: అనగా ఒక దగ్గర అగ్గి ఉంటుండాలి, రెండవ దగ్గర బొగ్గు ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద ఫైర్, దేర్ ద కోల్.
0: బొగ్గు ఒకచోటు, అగ్గి ఒకచోటు పెట్టినప్పుడు ఈ బొగ్గులోకి అగ్గి ప్రవేశించదు.
1: ఫైర్ అపార్ట్ ఫ్రమ్ ద కోల్ కెన్ నెవర్ క్యాచ్ ఫైర్.
0: కానీ ఈ అగ్నికి ప్రక్కలోనే బొగ్గును పెట్టినప్పుడు, చేర్చినప్పుడు,
1: వెన్ యు కీప్ ది కోల్ క్లోజ్ టు ద ఫైర్,
0: ఈ అగ్ని అంతా బొగ్గులో చేరిపోతుంది.
1: ద ఫైర్ విల్ గెట్ ఇన్ టు ద కోల్.
0: దానిపైన నీవు ఫ్యాన్ విసిరినప్పుడు,
1: అండ్ దెన్ ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్,
0: బొగ్గు కూడా అగ్ని అయిపోతుంది.
1: ఈవెన్ ద కోల్ బికమ్స్ ద ఫైర్.
0: దీనినే వేదాంతం నందు బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ సెడ్ ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ ద
0: దైవత్వానికి సమీపంగా పోవాలి మనము.
1: గో క్లోజర్ టు గాడ్.
0: సమీపంగా పోవటమే కాదు,
1: నాట్ మెర్లీ ప్రాక్సిమిటీ,
0: ఆ దైవత్వాన్ని అమితంగా మనం ప్రేమించాలి.
1: లవ్ డివైన్ మోర్ అండ్ మోర్.
0: ఆ ప్రేమనే గాలి.
1: That very love is the air.
0: ఈ యొక్క నియరే డియర్.
1: దిస్ నియర్నెస్ ఇస్ డియర్నెస్.
0: ఈ నియర్నెస్ డియర్నెస్ రెండు చేరిచేసి బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. నీవు కూడా బ్రహ్మ స్వరూపాన్ని పొందిపోతావు.
1: ద నియర్నెస్ అండ్ డియర్నెస్ విల్ అల్టిమేట్లీ మేక్ యూ వన్ విత్ గాడ్, గాడ్ హింసెల్ఫ్.
0: కేవలం దగ్గర ఉండేంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు ఆర్ నియర్,
0: గాలి విసరాలి.
1: యూ షుడ్ ఆల్సో బ్లో ఇట్ ద ఎయిర్.
0: అప్పుడే ఈ బొగ్గంతా అగ్గి అయిపోతుంది.
1: అండ్ దెన్ ద కోల్ బికమ్స్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: దైవత్వానికి సమీపంగా ఉండినంత మాత్రం చాలదు.
1: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ నియర్ గాడ్.
0: ప్రేమతత్వాన్ని కూడా ఈ యొక్క ఓషన్ లో లోపల సచ్చిదానంద స్వరూపంలో ఏకం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ ద లవ్ హ్యాస్ గాట్ టు బి మర్జ్డ్ ఇన్ ద వాస్ట్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: ఏకమవుతుంది. ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
1: Then it gets unified, one, the primal sound
0: Omkara.
1: With that primal sound Omkara, you can attain
0: divinity. ఈనాడు మానవుడు చేసే సర్వ సాధనలు కూడాను కేవలము తన భ్రాంతిని తృప్తి చేసుకునే నిమిత్తం చేస్తున్నాడు.
1: All spiritual practices are done for one's own satisfaction.
0: దైవం మన హృదయంలో ఎట్ట ఉంటున్నాడు?
1: How does God?
0: మన దేహంలో ఎట్ట ఉంటున్నాడు?
1: How is the God? అని
0: చూస్తే దైవము దైవత్వము శిరస్సు లోపల నివసిస్తుండాలి.
1: హౌ ఇస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ? హీ లైస్ దేర్ ఇన్ అవర్ హెడ్.
0: శిరస్సునే దైవలోకము అన్నారు.
1: ద హెడ్ సిగ్నిఫైస్ సింబలైజెస్ ద డివైన్.
0: నరలోకం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ ది హ్యూమన్ వరల్డ్?
0: మన కంఠంలో చేరి ఉంటుండాలి.
1: ఇస్ నియర్ ది థ్రోట్.
0: నాగలోకం ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ నాగలోక?
0: ఈ నాగలోకం మన హృదయంలో ఉంటుండాలి.
1: నాగలోక ఇస్
0: దేవలోకము నరలోకము నాగలోకము మూడింటి కూడా మన దేహం అనేటువంటిది నివాసంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేవలోక నరలోక నాగలోక ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద సేమ్ బాడీ.
0: ఇంతటి పవిత్రమైనటువంటి శరీరాన్ని మనం అనుభవించి కూడాను
1: హ్యాంగ్ బిన్ గివెన్ సచ్ ఎ సీక్రెట్ బాడీ.
0: ఇంత పవిత్రమైనటువంటి శరీర తత్వాన్ని కూడా మనం తెలుసుకోకుండా
1: విదౌట్ నోయింగ్ ద శాంక్టిటీ బిహైండ్
0: శరీర అంటున్నాము.
1: అండ్ వీ సే దట్ బాడీ
0: జీర్ణించి పోయేటువంటి శరీరం అనుకుంటున్నాము.
1: వీ థింక్ ద బాడీ
0: డికేట్ దేహ అన్నారు.
1: అండ్ ద బాడీ కెన్ బి బర్న్డ్
0: దహింపుపోయేటువంటిది దేహం అంటున్నాము.
1: ద బాడీ ఇస్ దాట్ విచ్ కెన్ బి బర్న్డ్
0: కాదు కాదు
1: నాట్ సో.
0: దేహం దహించవచ్చును, దేహం జీర్ణం కావచ్చును,
1: బాడీ
0: కానీ దేహి జీర్ణమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇన్ డ్వెల్ షల్ నెవర్ పెరిష్.
0: దేహము పాంచభౌతికము,
1: బాడీ ఇస్ గాట్ సెన్స్.
0: దేహము కూలక తప్పనెప్పుడు
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు,
1: ఇన్ డ్వెల్ ఇమోర్టల్.
0: గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: ఇన్ డ్వెలర్ హ్యాస్ నో బర్త్ డెత్ నో బాండేజ్ నో లిబరేషన్ ఐదా.
0: నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ మైటీ గాడ్ హింసెల్ఫ్.
0: అటువంటి దేవునికి స్థానమైనటువంటి ఈ దేహాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నామో మీకు మీరు యోచించవచ్చు.
1: బాడీ బీయింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ మచ్ మిస్యూజ్డ్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ.
0: తన నివాసమైనటువంటి స్థానమును మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ద టెంపుల్
0: దుర్మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: ఇస్ యూజ్డ్ ఇన్ వికెడ్ వే.
0: దుర్వ్యసనములకు గురి అవుతున్నాము.
1: అండ్ వీ ఫాల్ టు వైసెస్.
0: ఈ విధంగా చేసుకుని దైవత్వాన్ని చూడాలంటే ఎట్లా మనకు సాధ్యమవుతుంది?
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్?
0: మన శిరస్సే ఒక దేవలోకం.
1: ద హెడ్ ఇస్ దేవలోకం.
0: ఎందుకనగా ఆ శిరస్సు నుండి శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: దేర్ ద హెడ్ హస్ గాట్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్ ది ఎలిమెంట్స్ దేర్.
0: అది నిన్న చెప్పాను.
1: భగవాన్ సిద్ధార్థే
0: క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నాను.
1: భగవాన్ సెడ్ దీస్ ఫైవ్ థింగ్స్ ఎస్టర్డే.
0: క్రీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ.
1: దీస్ ఫైవ్.
0: ఈ ఐదు లోపల ఏమిటి మనకు?
1: వాట్ యు ఫైండ్ దేర్?
0: క్రీం అదే భూమి.
1: క్లీం ఇస్ ఎర్త్.
0: కృష్ణాయ అదే జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అదే అగ్ని.
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ అదే వాయువు.
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ అదే ఆకాశము.
1: స్వాహ ద స్పేస్.
0: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
1: సో ద వరల్డ్ హస్ గాట్ దిస్ ఫైర్.
0: కాబట్టి భగవంతుడు అంటే ఎక్కడ ఉన్నాడంటే పంచభూత స్వరూపుడై ప్రపంచమంతా ఉంటున్నాడు.
1: ఇఫ్ యు సే వేర్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఎవ్రీవేర్. అంతర్బహిష్ట
0: సర్వవ్యాప్య నారాయణ స్థితః. నీ లోపల వెలుపల సర్వత్రా కూడాను నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, ఎవ్రీవేర్
0: అరౌండ్ యూ.
1: అరౌండ్ యూ.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవిత తత్వం.
1: ఫైవ్ ఎలిమెంట్స్ స్పీక్ ఆఫ్ ది హ్యూమన్ నేచర్.
0: ఈ పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోలేదు.
1: వి హావ్ నాట్ అండర్స్టూడ్ ది క్వాలిటీ.
0: ఈ పంచభూతములు కూడా పంచ కోశములతో చేరి ఉంటుంది.
1: అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ లీడ్ టు ఫైవ్ షీట్స్.
0: అదే అన్నమయ కోశము,
1: వన్ ఆఫ్ ది ఫుడ్,
0: ప్రాణమయ కోశము,
1: లైఫ్,
0: మనోమయ కోశము,
1: మైండ్,
0: ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము,
1: అండ్ ది విజ్డమ్ షీట్.
0: ఈ ఐదు కూడాను ఒక్క దేహం నందే ఉంటున్నాయి.
1: ఫైవ్ లైఫ్ షీట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: మానవుని యందు విజ్ఞానమయ కోశము ఎంత పవిత్రమైనటువంటి కోశం ఉంటుండాలి.
1: ద షీట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ సో సేక్రెడ్.
0: విజ్ఞానమునకు మనం పేరే ప్రత్యేకించి గడ్డం చదవనక్కర్లేదు.
1: ఫర్ విజ్డమ్ యు డోంట్ నీడ్ టు గో త్రూ ఎనీ.
0: ఏ పెద్దలను ఆశ్రయించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు రన్ ఆఫ్.
0: ఏ బోధనలు కూడా వినక్కర్లేదు.
1: You don't need to listen to teaching.
0: ప్రజ్ఞానం ఆ కోశమే ఉంటుందని మన యందు.
1: In fact, you have got the sheath of wisdom within you.
0: ఈ ప్రజ్ఞానమయ కోశాన్ని మనం అనుభవించినప్పుడు ఆనందమయ కోశము సహజంగానే మనకు లభ్యమవుతుంది.
1: When once you experience this sheath of wisdom, you'll experience
0: bliss. కనుకనే మానవుడు నిరంతరం కూడా ఆనంద పిపాసి అయి ఉంటున్నాడు.
1: So man is the embodiment of
0: bliss. ఆనంద సాగరంలో తేలియాడుతున్నాడు.
1: He just floats on the ocean of bliss.
0: ఆనంద సాగరంలో బర్తయ్యాడు.
1: And in fact, he'll enjoy.
0: కనుక మనం బర్త్, జీవాశము, డెత్ అన్ని కూడా ఆనందంలోనే జరుగుతుండాలి.
1: Therefore, therefore the birth, sustenance and death take place in bliss only.
0: జననం మరణం నిత్యాసనం అన్ని కూడాను ఈ ఆనందంలోనే జరుగుతున్నాయి.
1: And in fact the whole process, the vital process,
0: నీటి యందే పుట్టి,
1: having been born in water,
0: నీటి యందే పెరిగి,
1: sustained in water,
0: నీటి యందే అణంగు నీటి బుడగా,
1: and the water bubble ultimately merges back in water.
0: నరుడు బుద్భుదంబు,
1: and human being a water bubble.
0: నారాయణుడు నీరు,
1: God is water.
0: కనుకనే అట్టి స్థితి లోపల ఆనందంలోనే మనం ఉంటుంది. ఆనందం కోసం ఎందుకు మీకు ప్రాకలాడటం?
1: బీయింగ్ ఇన్ బ్లిస్, వై డూ యూ వాంట్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: ఎందుకు మీరు ఇంత ప్రయాణాలు చేయటము?
1: వై డూ యూ ట్రావెల్?
0: ఎందుకు ఇంత ధనమును వ్యయం చేయటము?
1: వై డూ యూ స్పెండ్ మనీ?
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని కాలకర్మ కాల కర్తవ్యాలు కూడా వ్యక్తం చేస్తున్నాము.
1: బేసింగ్ ఆన్ ద ప్రెసెంట్ టైమ్స్ and also circumstances, you are wasting your time, the body and the mind.
0: నిజంగా మానవుడు చూస్తే ఈనాడు ఎక్కువ కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
1: Truly speaking, man is wasting time.
0: ఒక దినమునకు 24 గంటల సమయం ఉంటుందది.
1: We have 24 hours a day.
0: కానీ 24 గంటల సమయంలో కూడాను 20 గంటలంతా కూడాను వ్యర్థం చేస్తున్నాడు.
1: And we waste almost 20 hours every day.
0: ఏదో మన పనులని మనం భావించుకుంటున్నాం.
1: We think that we
0: మన ఉద్యోగంలోని నిర్వహిస్తున్నాము.
1: We think we do our jobs.
0: మన బిజినెస్ లోని మనం ప్రవర్తిస్తున్నాము.
1: In the name of business,
0: ఇవన్నీ కూడాను కేవలం వ్యర్థంతో చేసేటువంటి పనులే.
1: They are all wasteful deeds.
0: ఇది నిజమైన సార్థకంకు సరైనటువంటి చిహ్నము కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ది ట్రూ సైన్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఇట్స్ డెత్.
0: ఈ 24 గంటల లోపల తిరిగి ఇంకా 4 గంటలు ఉంటున్నాయి.
1: అండ్ 24 అవర్స్ ఆర్ స్టిల్ లెఫ్ట్.
0: ఇదంతా కూడా కేవలము కొంత మరింత సోమరితనంతో వ్యక్తం చేస్తున్నాడు.
1: ది రిమైనింగ్ 4 అవర్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ లేజినెస్.
0: ఒక్క క్షణమైనా కూడా మానవుడు తన తత్వాన్ని తాను ఏమాత్రం క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: మ్యాన్ డజంట్ స్పెండ్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
0: నేను ఎందుకోసం పుట్టాను?
1: వై ఆమ్ ఐ బోర్న్?
0: ఎందుకోసం వచ్చాను?
1: వై ఆమ్ ఐ హియర్?
0: ఏం చేస్తున్నాను?
1: వాట్ ఆమ్ ఐ డూయింగ్?
0: అనేటువంటి క్వశ్చనే లేదు.
1: హి డజంట్ పుట్ దీస్ క్వశ్చన్స్ టు హింసెల్ఫ్.
0: నేను ఎందుకోసం వచ్చాను?
1: వై ఆమ్ ఐ హియర్?
0: ఎక్కడి నుంచి వచ్చాను?
1: వేర్ ఫ్రమ్?
0: ఏం చేస్తున్నాను?
1: వాట్ డు ఐ డూ?
0: అనేటువంటి ప్రశ్న తాను వేసుకుంటే అప్పటికప్పుడే జవాబు చిక్కుతుంది మనకు.
1: ఇఫ్ వి పుట్ దీస్ క్వశ్చన్స్ అన్ టు అవర్ ఓన్ సెల్ఫ్, యు గెట్ ఆన్సర్స్.
0: నా జన్మం యొక్క ప్రభావము, నా జన్మం యొక్క సార్థకత ఇలాంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్, ద పర్పస్ ఆఫ్ లైఫ్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్.
0: ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనకు తెలియకుండా పోతే ఇంకా మనం ఏం చేస్తున్నట్టు?
1: ఇఫ్ వీ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్,
0: వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దీన్ని హిందీలో చెప్తుంటారు.
1: ఇన్ హిందీ ఇట్ ఇస్ సెడ్,
0: కానా పీనా సోనా మరణా అని. ఈ నాలుగింటి కోసమే మనం పుట్టామా?
1: ఇట్స్ ఓన్లీ డ్రింకింగ్, ఈటింగ్, స్లీపింగ్ అండ్ డైయింగ్.
0: ఇదే మన యొక్క పర్పస్?
1: ఇస్ దాట్ ద పర్పస్?
0: కాదు కాదు.
1: నో,
0: మానవ దేహం అనేటువంటిది ఎందుకోసం పుట్టింది?
1: వై ద బాడీ ఇస్ గివెన్?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని అనుసరించే కోసం పుట్టింది.
1: బాడీ ఇస్ గివెన్ టు ఫాలో ధర్మ.
0: ఏమిటి మన ధర్మం?
1: వాట్స్ అవర్ ధర్మ?
0: తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: టు నో వన్స్ ఓన్ నేచర్.
0: ఎదుటి వ్యక్తిని దైవంగా విశ్వసించాలి.
1: కన్సిడర్ ద పర్సన్ ఇస్
0: దైవ. ప్రపంచమంతా ఒక దైవ మందిరంగా మనం భావించాలి.
1: వై కన్సిడర్ ద హోల్ వరల్డ్. ఏ
0: పని చేసినప్పుడు దైవ కార్యంగా మనం విశ్వసించాలి.
1: వాట్ ఎవర్ యు మే డు, కన్సిడర్ ఇస్ డివైన్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు నిలిచాలి.
1: ఆఫర్ ఆల్ యువర్ యాక్షన్స్ టు గాడ్.
0: పలికిన పలుకంతా ఒక మంత్రంగా విశ్వసించాలి.
1: లెట్ ఎవ్రీ వర్డ్ బి ఎ మంత్ర.
0: ప్రతి పదం కూడాను ఒక విధమైనటువంటి ప్రదక్షిణగా నీవు భావించాలి.
1: అండ్ ఎవ్రీ మూవ్ లెట్ ఇట్ బి స్కాంబలేషన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావంతో ఉండవలసినటువంటి మానవుడు
1: హ్యూమన్ సొసైటీ విసెస్
0: ఈనాడు అపవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: లీడింగ్ ఎన్ అన్సేఫ్
0: ఏదో పెద్దగా అర్జించాలి అర్జించాలి అనేటువంటి ఆశల చేత జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: దే గాట్ ఎక్సెసివ్ డిజైర్ టు ఎర్న్ టు అమాస్ వెల్త్.
0: ఏమిటి అర్జిస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ హి ఎర్న్స్?
0: ఏమిటని చూస్తే ఏమీ లేదు.
1: నథింగ్ ట్రూలీ స్పీకింగ్.
0: జీవితంలో ఉండేటువంటి అక్కడ ఏమిటి?
1: వాట్ ఇస్ లైస్ దేర్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ?
0: జీవితం,
1: జీవితం,
0: జీవితం,
1: జీవితం,
0: జీవిత,
1: జీవిత.
0: ఈ మూడు కూడా పోయినాయి.
1: ఆల్ ది త్రీ ఆర్ గాన్.
0: కళాతలో లాస్ట్ లో ఉన్నటువంటి సున్న మాత్రమే మిగిలింది మనకు.
1: ఇన్ దిస్ వరల్డ్ జీవితం ద లాస్ట్ వన్ ఇస్ జీరో, దట్ రిమైండ్ విత్
0: అస్. జీరో కోసం నీ జీవితమా?
1: షుడ్ యు స్పెండ్ లైఫ్ ఫర్ దిస్?
0: కాదు, నీ హీరో కావాలి.
1: యు షుడ్ బి హీరో.
0: కానీ జీరో అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో దానికి పక్కనే ఉంటున్నాడు హీరో.
1: బట్ ది హీరో ఇస్ దేర్ బై ది సైడ్ ఆఫ్ ది జీరో.
0: ఈ జీరోకు లెఫ్ట్ సైడ్ లోపల ఒక హీరోని పెట్టిందంటే ఒకటి 10 అవుతాడు.
1: అండ్ ఇఫ్ యు కీప్ ద హీరో ద వన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది జీరో,
0: దాని ప్రకారం మరో జీరో పెట్టిందంటే 100 అవుతాడు.
1: విత్ అడిషన్ వన్ అదర్
0: జీరో, ఇంకో జీరో పెట్టిందంటే 1000 అవుతాడు.
1: వన్ మోర్ 1000.
0: కనుకనే హీరోను మనం లక్ష్యంలో ఉంచుకొని
1: కీపింగ్ హీరో ఇన్ వ్యూ,
0: నా దేహము, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ ఇవన్నిటినీ ఎన్నైనా జీరోస్ గా పెట్టుకోండి.
1: యాడ్ జీరో సచ్ ద బాడీ, ద మైండ్, సెన్సెస్.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: దైవాన్ని మరిచిన తర్వాత వాడు జీరో అయిపోతాడు, కానీ హీరో కాడు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్, యూఆర్ జస్ట్ జీరో, యూ కెన్ నావ్ బి హీరో.
0: కనుకనే మనము ఈ హీరోను మనం ఆధారంగా తీసుకోవాలి.
1: సో వి షుడ్ గో బై దిస్ హీరో.
0: ప్రపంచం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ జీరో.
0: జీవితం అంతా జీరోనే.
1: లైఫ్ ఇస్ జీరో.
0: ఆకాశం అంతా జీరోనే.
1: స్పేస్ ఇస్ జీరో.
0: సూర్యచంద్రాలు జీరోనే.
1: సన్ అండ్ మూన్ జీరో.
0: అన్ని జీరోనే.
1: ఆల్ ఆర్ జీరోస్.
0: అన్ని జీరోలు కూడా హీరో వల్లనే జీరోలు ప్రకాశిస్తున్నాయి.
1: జీరో హెస్ గాట్ ఎ వాల్యూ విత్ ద హీరో ఓన్లీ.
0: జీవితం అనేటువంటిది మొట్టమొట్ట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు నో వాట్ లైఫ్ ఇస్.
0: మనం ఒక విధమైన సేవలో మనం ప్రవేశించాలి.
1: బట్ రెండర్ సర్వీస్.
0: ఎవరికి చేస్తున్నావు సేవ?
1: హూమ్ ఆర్ యు సర్వింగ్?
0: ఎవరికో చేస్తున్నానని భావం తరించరాదు.
1: దట్ యు ఆర్ నాట్ సర్వింగ్ సంబడి ఎల్స్.
0: నీకు నీవే చేసుకుంటున్నావు.
1: యు ఆర్ సర్వింగ్ యువర్సెల్ఫ్.
0: భగవంతుని పూజిస్తున్నావు.
1: యు వర్షిప్ గాడ్.
0: ఎవరిని పూజిస్తున్నావు?
1: హూమ్ ఆర్ యు వర్షిప్?
0: నీ తృప్తి కోసం నీవు పూజిస్తున్నావు.
1: యు వర్షిప్ ఫర్
0: యువర్ సాటిస్ఫాక్షన్. నీవు చేసే భజన కానీ, నీవు చేసే పూజలు కానీ, నీవు చేసే ధ్యానం కానీ, నీవు చేసే జపం కానీ భగవంతుని కోసమే కాదు.
1: And your worship, your bhajans, your meditation are not for God anyway.
0: ఇవంతా నీ తృప్తి కోసం నీవు చేస్తున్నావు.
1: They are done for your satisfaction.
0: భగవంతునికి ఏమీ ఇవన్నీ అవసరం లేదు.
1: God doesn't need.
0: Confidence in you, confidence with God.
1: Confidence in you
0: is the secret of greatness.
1: Confidence in you, confidence in God is the secret of greatness.
0: ఈ గ్రేట్నెస్ మనం గుర్తించుకోవాలి.
1: We have to know this
0: secret. నిన్ను నీవు నమ్మలేకపోతున్నావు.
1: You have no faith in yourself.
0: భగవంతుని ఎట్లా నమ్మగలవు?
1: How do you trust in God?
0: నాలుగు దినాలు బ్రతకగలిసినటువంటి నరుని పైనే నీకు నమ్మకం లేనివాడు నారాయణ పైన ఎట్లా నీకు నమ్మకం వస్తుంది?
1: If you have no faith in yourself at all for a couple of 4 days, how do you trust God?
0: కేవలము నారాయణుని నమ్మినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: Prahlad had full faith in God.
0: నరదేహమును నమ్మినటువంటి వాడు హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపు had trust in his body.
0: కనుక తనదాని తాను నమ్ముకున్నాడు కానీ నారాయణుని నమ్మలేదు.
1: He had faith in his own self, not on God.
0: కనుకనే అట్టి నమ్మినటువంటి వానికి ఎట్టి పరిస్థితి ఎందుకు దైవరక్షణ కలుగుతూనే ఉంటుంటాడు.
1: The one with strong faith will be protected by God.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: ఎందుకంటే ప్రేమ మీ యందు ఉంటుంది.
1: యు
0: ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: యు ఆర్ ది
0: ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీవే సత్యము.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవే ప్రేమ.
1: యు ఆర్ లవ్.
0: నీవే శాంతి.
1: యు ఆర్ పీస్.
0: అంతా నీవిగానే ఉంటున్నావు.
1: ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్.
0: నీలో ఉన్నటువంటి శాంతిని, నీలో ఉన్న ప్రేమను బయట ప్రపంచంలో వెతకడానికి పోతే ఎక్కడ చిక్కుతుంది నీకు?
1: హావింగ్ పీస్ విత్ ఇన్ యు, లవ్ విత్ ఇన్ యు, వాట్ ఆర్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ దెం అవుట్ సైడ్?
0: ఈ నాటి మానవుని యొక్క అజ్ఞానం ఎట్ట ఉందంటే దైవాన్ని బయట ప్రపంచంలో వెతుకుతున్నాం.
1: ఫూలిష్నెస్ అండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్ ఇస్ లైక్ దాట్ దట్ హస్ గాట్ దట్ ఫార్
0: హస్ సర్చ్ గాడ్
1: అవుట్ సైడ్. హి కుడెంట్ గెట్.
0: శాంతి మనకు కావాలని చెప్పని ప్రపంచమంతా తిరుగుతున్నాము, దేవాలయంతా తిరుగుతున్నాము, అనేక విధమైన యాత్రలు చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ఎర్న్ పీస్ వి గో అరౌండ్ పిల్గ్రిమ్ సెంటర్స్.
0: యాత్ర స్థలం లోపల పీస్ లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ అవుట్ సైడ్.
0: బయట ప్రపంచంలో పీస్ లేదు.
1: నాట్ ఇన్ అవుట్ వరల్డ్.
0: ఎక్కడ చూసినా పీసెస్ పీసెస్ పీసెస్.
1: ఇన్ ఔటర్ వరల్డ్ ఓన్లీ పీసెస్ పీసెస్. నో పీస్.
0: వెర్ ఇస్ పీస్?
1: వెర్ ఇస్
0: ఇన్ యూ విత్ యూ.
1: పీస్ ఇస్ ఇన్ యూ విత్ యూ.
0: నీలోనే ఉంటుంది ఆ పీస్.
1: పీస్ ఇస్ ఇన్ యూ.
0: దాన్ని నువ్వు లోపల వెతుక్కు.
1: సర్చ్ విదిన్.
0: అప్పుడే నీకు ఈ శాంతి నీకు లభ్యమవుతుంది.
1: దెన్ యు విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఆ దాన్ని పొందేటువంటి మార్గం ఏమిటి?
1: వాట్ ఆర్ ద వే టు గెట్?
0: అది ఏ ప్రేమ మార్గము?
1: దట్ ఇస్ ద పాత్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమను పవిత్రమైన ప్రేమగా నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు ఏమైనా నీవు సాధించవచ్చును.
1: విత్ ది సీక్రెట్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఆ ప్రేమనే దైవము.
1: దట్ లవ్ ఇస్
0: గాడ్. ఇస్ లవ్. లివ్ ఇన్ గాడ్.
1: గాడ్ ఇస్ లవ్. లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమ చేత మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దిస్ లవ్ యు కెన్.
0: ప్రేమ లేనటువంటి సమయంలో దేనిని కూడా నువ్వు సాధించలేవు.
1: వెన్ దేర్ ఇస్ నో లవ్ యు విల్ నాట్ బి సక్సెస్ఫుల్.
0: కనుకనే ప్రేమ చేతనే దైవత్వాన్ని నీవు పొందాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ యు కెన్.
0: ప్రేమ చేతనే దైవత్వాన్ని నిన్ను నీవు తెలుసుకోవాలి.
1: లవ్ హెల్ప్స్ యు టు నో యువర్సెల్ఫ్.
0: ఈ ప్రేమ కోసం ఎవరిని నువ్వు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అప్రోచ్ ఎనీబడి.
0: ఎక్కడ నీవు శ్రమించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్.
0: నీ దృష్టిని నీవు అంతర్ముఖం గావించుకో.
1: టర్న్ ఇన్వర్డ్ అండ్ వాచ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి ప్రేమతత్వం గుర్తుంది.
1: దెన్ యు నో ద ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి మార్గాన్ని వదిలిపెట్టి
1: గివింగ్ అప్ దట్ సీక్రెట్
0: మనం అందరూ కూడా ఒక విధమైనటువంటి భగవంతుని యొక్క అంశములుగా భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అవర్ సెల్ఫ్స్
0: అస్ ఆ పరమ సత్యాన్ని గుర్తించేంత వరకు కూడా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని.
1: The supreme truth is that you and divine are eternal, permanent, immortal.
0: ప్రపంచంలో మనం చేరవలసినటువంటిది ఇదే.
1: This is the first stage.
0: అందరూ దైవాంశం స్వరూపులే.
1: All are sparks of the divine.
0: కాబట్టి ఎవరికి సేవ చేసినా దైవ సేవలుగానే భావించాలి.
1: You may serve anybody, it amounts to service
0: to God. ఆ విధంగా మనం భావించి
1: have that feeling.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to love God is to love all and serve all.
0: అందరిని ప్రేమించు.
1: Love all.
0: అందరినీ సేవించు.
1: సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో నీవు ఉంటుండేప్పుడు సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమైపోతుంది.
1: ఇఫ్ యు లీడ్ లైఫ్ లైక్ దట్ ఆల్ యువర్ యాక్ట్స్ వుడ్ బి ప్లీజింగ్ అంటు గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: మనకు కావలసినటువంటిది దేహానికి ఇంత అన్నం కావాలి.
1: వాట్ వీ నీడ్ ఇస్ ఫుడ్.
0: ఈ ఆహారం కావాలి.
1: వీ నీడ్ ఫుడ్.
0: కానీ ధరించడానికి వస్త్రం కావాలి.
1: We need clothing.
0: ఉండడానికి ఒక కొంప ఉండాలి.
1: We need shelter.
0: అంతో ఇంత రోగం వస్తే మందు తాగడానికి కొంచెం డబ్బు ఉండాలి.
1: We need medicine and to purchase that we need money.
0: మితిమీరిన ఆశకు నీవు ప్రాకులాడవద్దు.
1: We should never entertain.
0: వద్దురానరుడా ఈ పెద్ద ఆశలంతా.
1: Oh man, don't have excessive desire. బుద్ధిగా
0: జీవించుమో పెద్ద మనిషి అన్నాను.
1: Oh gentleman, lead your life.
0: ఎందుకు మితిమీరిన ఆశలకు మనం గురి అవుతున్నాము?
1: Why do you have so many desires?
0: ఎంతవరకు అంత అవసరము.
1: Be under limits.
0: దీనికి మనం తృప్తి పడాలి.
1: బీ సాటిస్ఫైడ్.
0: కనుక ఈ తృప్తి అనేటువంటిది మనకు సుఖము.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ సాటిస్ఫాక్షన్.
0: అసంతృప్తో ద్విజో నష్ట అని రెండు విధాలు నష్టమైపోతుంది.
1: డిసాటిస్ఫాక్షన్ విల్ మేక్ యూ లూజ్ బోత్.
0: కనుక నీకు నీవు శాంతిని పొందాలంటే ఈ తృప్తిని నీవు అనుభవించు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ పీస్ develop satisfaction.
0: ee trupti kudunu ekkado ledu.
1: Satisfaction
0: nee vicharane inde untunadi ee trupti.
1: Satisfaction is in you.
0: Manavudu koreyatvanti sarva korikalu kudunu dukham nunchine vastunnayi.
1: All desires are out of this misery.
0: Kani desires annitiki nee birth place dukhame.
1: And misery is the birth place for all desires.
0: కనుక ఈ డిజైర్స్ నుంచి వచ్చినటువంటి దుఃఖం మనం భరించుకోలేకపోతున్నాం.
1: We are not able to bear this sadness any longer.
0: ఇందువల్ల వచ్చింది మన డిజైర్స్ నుంచినే వచ్చింది మనకు దుఃఖం.
1: And this all out of desire.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ డిజైర్స్ ను మనం తగ్గించుకుంటూ రావాలి.
1: We have to lessen, reduce our
0: desire. ఇది వైరాగ్యము అన్నారు.
1: This is called vairagya.
0: ఈ వైరాగ్యానికి నిన్న మార్గం చూపించాను.
1: Bhagavan is on the path to renunciation.
0: భౌతిక జగత్ అంతైకుడును జడము అని భావించు.
1: Consider the physical material world as inert.
0: ఇంకా సూక్ష్మమైనటువంటి ఒక జగత్ అంతా కూడాను,
1: ద సటిల్ ఫామ్,
0: ఈ జగత్ అంతా కూడాను ఒక మాయగా నీ విశ్వసించు.
1: టేక్ ఇట్ యాజ్ ఇల్యూషన్.
0: ఇంకా అతి సూక్ష్మమైనటువంటి జగత్ అంతా కూడాను,
1: ద సటిలెస్ట్,
0: ప్రతిబింబంగా విశ్వసించు.
1: టేక్ ఇట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: నీవే అన్నింటికీ నీ బింబము.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ రిఫ్లెక్షన్,
0: అది ప్రతిబింబమే.
1: అండ్ జస్ట్ రిఫ్లెక్షన్,
0: ఇది ఒక జడమే.
1: అండ్ దిస్ ఇనర్ట్,
0: ఇది ఒక మాయనే.
1: అండ్ ఇల్యూషన్,
0: ఈ మూడింటిని మనం ఈ రకంగా భావించుకున్నప్పుడు దీనిపై డిజైర్స్ రాదు.
1: వెన్ యూ కన్సిడర్ ఇన్ దిస్ వే యూ విల్ నాట్ హ్యావ్ డిజైర్స్ దేర్ ఆఫ్టర్.
0: కనుక మనం క్రమక్రమేణా కూడా కొన్ని ఆశలను తగ్గించుకుంటూ రావాలి.
1: గ్రాడ్యువల్లీ యూ హ్యావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: ఈ ఆశలను తగ్గించుకుంటూ వచ్చినప్పుడే దైవాశ పెరుగుతూ పోతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ లెస్ ఆఫ్ డిజైర్ ఫర్ ద వరల్డ్ యూ విల్ డిజైర్ గాడ్.
0: వేదం నందు కూడా దీన్నే ప్రబోధించింది.
1: దిస్ వాట్ ఇస్ టాట్ బై వేద.
0: త్యాగేనైకే అమృతత్వ మానసు నకర్మణ న ప్రజయ ధనేన. త్యాగేనైకే అమృతత్వ మానసు నకర్మణ. ఎట్టి కర్మలు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్స్ యూ మే డూ,
0: అవి భగవత్ ప్రీత్యార్థంగా చేసే.
1: లెట్ దెమ్ బి.
0: నా ప్రజయ, ఎంత సంతానం కలిగినప్పటికీ అదంతా కూడా భగవత్ యొక్క అంశంగా భావించు.
1: లెట్ ఆల్ అవర్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ధనేన, ఈ ధనం అనేటువంటిది కూడా భగవత్ యొక్క గిఫ్ట్ గా నీ విశ్వసించు.
1: టేక్ మనీ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
0: దాన్ని కూడా నువ్వు సద్వినియోగపరచుకో.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: త్యాగేనేకి అమృతత్వ మానసు, అప్పుడే నీకు అమృతత్వం అనేటువంటి చిక్కుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగం అనేటువంటిది మానవుని లేనంత వరకు నువ్వు అమృతత్వమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ యూ విల్ హావ్ ఓన్లీ ఫాల్స్ అమృతత్వ.
0: అమృతత్వం అనగా ఫాల్స్.
1: అమృతత్వ ఫాల్స్.
0: అమృతత్వం అనగా శాశ్వతమైనటువంటి యొక్క తత్వము.
1: అమృతత్వ ఇస్
0: ఇమ్మార్టాలిటీ అన్నారు.
1: ఇమ్మార్టాలిటీ, ఎటర్నిటీ.
0: ఈ ఇమ్మార్టాలిటీ అనేటువంటి ఎంత మనకు లభ్యమవుతుంది? వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: ఈ కామము, క్రోధము, లోభము, మోహము ఇవంతా కూడా ఇమ్మొరాలిటీస్.
1: ది లస్ట్, యాంగర్, అవరీస్, గ్రీడ్, దీస్ ఆర్ ఆల్ ఇమ్మొరాలిటీస్.
0: ఈ ఇమ్మొరాలిటీస్ మనం తీసివేసినప్పుడు మొరాలిటీ మనకు చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రీడ్ ఆఫ్ దీస్ ఇమ్మొరాలిటీస్ యూ హావ్ ఇమ్మొరాలిటీ.
0: నాకు అమృతత్వం కావాలంటే ఎట్ట చిక్కుతుంది?
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ రిమైనింగ్ దేర్, హౌ డు యు
0: ఎక్స్పెక్ట్ ఇమ్మోర్టల్? ఈ పాత్రలో నీరు ఉంటుందని.
1: దెన్ టంబ్లర్ దిస్ వాటర్.
0: ఏమీ లేని పాత్రలో ఉన్న ఏమైనా నింపవచ్చు.
1: యూ కెన్ ఫిల్ ఎన్ ఎంప్టీ కంటైనర్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నింపి ఉన్న పాత్ర ఇది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది కంటైనర్ ఇస్ ఫిల్డ్ విత్ సంబడీ ఎల్స్, కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీ అదర్ థింగ్?
0: పాత్ర అది ఖాళీ గాక ఇలా సుఖదము నింపనగునా?
1: అన్లెస్ ఇట్ ఇస్ ఎంప్టీ, యు కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ గుడ్ థింగ్స్.
0: వీలు కాదు,
1: ఇంపాసిబుల్.
0: కనుకనే ఏమేమో నింపుకున్నాం ఈ హృదయంలో మనం.
1: యు హావ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ సో మెనీ థింగ్స్.
0: ఏమి లేని పాత్రలోనే ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎంప్టీ యు కెన్ ఫిల్ అప్ విత్ ఎనీథింగ్.
0: అప్పుడే నీవు దైవత్వాన్ని సంపూర్ణంగా నింపుకోవచ్చు.
1: దెన్ యు కెన్ ఫిల్ ది కంటైనర్ ద హార్ట్.
0: డ్రాప్ కూడా పోవడానికి స్థలం లేదు ఈ పాత్రలో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్.
0: అంత ఫుల్ గా నింపుకున్నాం మనం
1: కంటైనర్ ద బాడీ.
0: ఆ చింత, ఈ చింత, ఆ చింత.
1: ద బాడీ ద కంటైనర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
0: మానవుడికి ఎన్ని చింతలు ఉంటున్నాయి?
1: హౌ మెనీ వరీస్ వి హావ్.
0: పుట్టిన ఒక చింత,
1: వర్క్,
0: భూమి నుండి చింత, సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: సాగు చింత, బాల్యమంత చింత, వార్ధక్యం ఒక చింత, జీవించడం ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టములు ఒక చింత, సంతసం ఒక చింత, చింత చింత. ఉన్నటువంటి మానవునికి సంతోషం ఎక్కడ
1: చెప్పాడు?
0: చింతపడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి వరీ ఫర్ ఎవరీథింగ్
0: అంటే చింత.
1: అండ్ వాట్ ఇస్ దిస్?
0: ఒక పెళ్లి చేయాలంటే చింత.
1: పర్ఫార్మ్ మ్యారేజ్
0: కావాలంటే చింత. ఒక ఆదాయం రావాలంటే చింత, అన్నిటికీ చింతనే
1: పడుతుంది.
0: నీ జీవితం అంతా చింతతో నిండినప్పుడు సంతోషం ఎక్కడ నీకు చిక్కుతుంది?
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్, హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: ఇది చాలా అపవిత్రమైనటువంటి జీవితము.
1: ఇట్స్ ఆల్ అన్సెక్రెడ్ లైఫ్.
0: ఇంత పవిత్రమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మనం అపవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము.
1: హావింగ్ టేకెన్ ది సేక్రెడ్ నోబుల్ హ్యూమన్ లైఫ్, ఏ కించిత్తైనా ఉపకారం చేస్తున్నావా? ఏ
0: కించిత్తైనా త్యాగం చేస్తున్నావా? ఏ కించిత్తైనా ఒక పది మందికి మేలు చేస్తున్నావా? లేదు.
1: ఆర్ యు డూయింగ్ లిటిల్ హెల్ప్ ఎనీబడి? ఆర్ యు సాక్రిఫైసింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దీనినే
0: 18 పురాణం లోపల రెండు సూక్తులుగా చెప్పాడు వ్యాసుడు.
1: ఆల్ ది 18 ఎపిక్స్ ఎసెన్స్ ఇస్ స్టేటెడ్ ఇన్ టు స్టేట్మెంట్
0: పురాణేషు.
1: Essence of
0: 18.
1: Vyasa said two sentences.
0: Parapakara punyaya papaya parapedanam. Help ever, hurt never.
1: Two sentences made by Vyasa. The essence of 18 epics.
0: Nee punyam cheyadaniki veelu kaakapoyadukodunu ooriki kurcho ade pedda punyam.
1: If it's not possible to help, at least don't harm anybody.
0: Paapam cheyavaddu.
1: Never commit a sin.
0: Help cheyadaniki veelu kaanappudu nee oorukondu.
1: If you can't help, remain peaceful at
0: least.
1: Never hurt.
0: ఎవరిని మనం హర్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ హర్ట్ ఎలాంటి
0: పరిస్థితిలో కూడా హర్ట్ చేయకూడదు.
1: నెవర్ హర్ట్ ఎనీబడి.
0: అప్పుడే నీకు సరైన ఆనందం నీకు లభ్యమవుతుంది.
1: దెన్ యు విల్ ఎంజాయ్ బ్లెస్.
0: కనుక మానవుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ సపోజ్డ్ టు డు?
0: నిజమే ఎప్పుడు కూడా హెల్ప్ హెల్ప్ హెల్ప్ హెల్ప్
1: హెల్ప్ హెల్ప్ కంటిన్యూస్లీ.
0: ఈ హెల్ప్ అనేటువంటి దాంట్లో ఎంతో ఉంటుందా సారం.
1: దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
0: సహాయం సహాయం సహాయం.
1: వాట్ డు యు మీన్ బై హెల్ప్?
0: ఈ సహాయం అనేటువంటి ఎలాంటి సహాయము?
1: వాట్ సార్ట్?
0: హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: The service should be done heart to heart, love to love.
0: ఏదో ఒక మెప్పుడు కోసం మనం చేయకూడదు.
1: Not for praise.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించి జీవించడానికి ప్రయత్నించాలి.
1: We have to know this truth and lead our life.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి ఒక దివ్యతత్వాన్ని గుర్తించుకొనక
1: ఫస్ట్ నో ది డివినిటీ.
0: సాధన ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: Otherwise, the paths that you follow
0: are useless. చేస్తున్నాడు కానీ ప్రయోజనం ఏంటి?
1: యూ డూ మెనీ, వాట్స్ ది యూజ్?
0: మ్యాథమెటిక్స్ ను మరొక చెప్పించు.
1: హీ గోస్ ఆన్ డూయింగ్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్.
0: గణిత శాస్త్రం ఒక చూడబోడు.
1: బట్ హీ డజంట్ నో గణిత శాస్త్ర.
0: అమెరికాయానము ఎరగలుగుము కానీ కాశికా మార్గము కానరాదు.
1: హీ నోస్ ద పాత్ టు అమెరికా బట్ హీ డజంట్ నో రూట్ టు కాశీ.
0: ఏం కనపడుతుంది ఇంక
1: వాటి? హీ ఫైండ్స్ దేర్
0: అమెరికా మార్గాన్ని మాత్రం వెతుకుతున్నాడు ఎంత త్వరగా వెళ్ళాలని.
1: హీ వాంట్స్ టు గో టు అమెరికా.
0: ఎక్కడెక్కడ ఏ స్టేషన్ లో దిగాలని ఎంతెంత ఛార్జ్ అవుతుందని మనం గుర్తిస్తున్నాము.
1: హీ నోస్ ద ఫేర్ వేర్ హీ హాస్ టు గెట్
0: కాశీ మార్గము కానరాదు.
1: బట్ హీ డజంట్ నో రూట్ టు కాశీ.
0: ఇల్లును గట్టంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇల్లు విశాలమేమిటో తెలియదు.
1: హీ వాంట్స్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్ బట్ హీ డజంట్ నో ది ఏరియా.
0: వృక్షశాస్త్రం ఎరుగు సమృద్ధిగాను.
1: హీ నోస్ బాటనీ ఇన్ ఫుల్.
0: తులసి ఉపయోగం ఎరుగుడు మానవుడు.
1: బట్ హీ డజంట్ నో ది యూజ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు మానవుడు.
1: దాట్స్ లైఫ్.
0: ఏ జీవితానికి ఆదర్శమో దాన్ని మాత్రం విచ్చిపెట్టున్నాడు.
1: హీ గివ్స్ అప్ ది ఐడియల్.
0: అనవసరమైనటువంటి దానంతా కూడా ప్రవేశిస్తున్నాడు.
1: హీ ఫాలోస్ అన్నెసరీ పాత్.
0: వద్దు వద్దు.
1: నో, డోంట్ డు దాట్.
0: నీవు చేరవలసినటువంటి నీ హృదయతత్వాన్ని గుర్తించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్. నో, యువర్
0: హృదయముకు మించినటువంటి స్థానం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: ఎక్కడ చూసినా హృదయమే.
1: దేర్ ఇస్ దిస్ హృదయ.
0: అనగా ఏమిటి? హృత్ ప్లస్ దయ. దయతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ హృత్ ప్లస్ దయ.
0: కరుణతో కూడినటువంటిది ఈ హృదయము.
1: వన్ ఆఫ్ కైండ్నెస్.
0: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయము.
1: ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ కంపాషన్ మన ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ ద కంపాషన్?
0: దీనికి ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్ మారుతుందా కానీ కంపాషన్ లేదు.
1: Compassion has come down to the level of fashion, but there is no compassion today.
0: Yes, this fashion.
1: What is this fashion?
0: Idha fashion jeevitaniki.
1: Is this
0: compassion? Ante ade nijamaina fashion.
1: Our true fashion is compassion.
0: ఆ కంపాషన్ మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు గ్రో దిస్ కంపాషన్.
0: ఈ మ్యాన్ కైండ్ అనేటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ మ్యాన్ కైండ్.
0: మ్యాన్ కైండ్ అంటే ఏంటి?
1: వాట్స్ మీనింగ్?
0: కైండ్నెస్ మనం భావించుకోవాలి.
1: కన్సిడర్ కైండ్నెస్.
0: మ్యాన్ కు ఉండవలసినటువంటి ఏంటి? కైండ్నెస్.
1: మ్యాన్ షుడ్ హావ్ కైండ్నెస్.
0: ఆ కైండ్నెస్ లేకపోతే వీడు మ్యానే కాదు, రాక్షసుడే.
1: వితౌట్ కైండ్నెస్ ఈజ్ నో మ్యాన్ బట్ ఎ డెమన్.
0: ఈనాడు రాక్షసులైనా కూడా కొన్ని రకమైనటువంటి కైండ్నెస్ చూపుతున్నారు.
1: అట్లీస్ట్ డెమన్స్ హావ్ సమ్ ట్రేస్ ఆఫ్ కైండ్నెస్.
0: కానీ ఈనాటి మానవుడిలో ఆ కైండ్నెస్ అనేది కనిపించడం లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో అయోట్ ఆఫ్ కైండ్నెస్ టుడే.
0: ఇంకా ప్రయోజనం ఏంటి?
1: మ్యాన్
0: కైండ్, మ్యాన్ కైండ్, మ్యాన్ కైండ్.
1: బట్ స్టిల్ వీ సే మ్యాన్ కైండ్.
0: ఈ పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ పదాలు ఉపయోగపెట్టుకుంటున్నారు.
1: దే ఆర్ మ్యాడ్ ఇంగ్లీష్ వర్డ్స్ కాల్డ్ మ్యాన్.
0: ఇంగ్లీష్ ఎక్కడ ఏం పదకాలో ఏమి తెలియదు దానికి.
1: అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సచ్ వీ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్, హౌ టు యూజ్.
0: ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఒక శబ్దం పదకాలో దానికి తెలియదు.
1: వీ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ దీస్ వర్డ్స్.
0: ఇష్టం వచ్చినట్టంతా పోతుంటుంది అది.
1: యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్
0: టైం. పుట్ అంటుంది, బ్యూటీ బట్ అంటుంది.
1: యూ సే బ్యూటీ పుట్ బ్యూటీ బట్ పుట్ బట్
0: ఏంటి ఇంగ్లీష్?
1: వాట్స్ ఆల్ దిస్?
0: ఇలాంటి లాంగ్వేజ్ తో మనం ఎంతనో పాడైపోతున్నాము.
1: అండ్ వి రూయిన్ అవర్ సెల్ఫ్ విత్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ లాంగ్వేజ్.
0: మన భారతీయ లాంగ్వేజ్ సంస్కృతం.
1: అండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ భారతీయ ఇస్ సంస్కృతం.
0: అది ఏ పవిత్రమైనటువంటి మధురమైన యొక్క భాష.
1: ఇస్ ది నెక్టర్ ఆఫ్ ది డివైన్ లాంగ్వేజ్.
0: అది ఏ క్షీరమైనటువంటి యొక్క సారం.
1: ఇట్స్ వన్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ మిల్క్
0: పలుకులందు ఎంత పలుకులుగా ఉంటుండాలి
1: ఇట్స్ సో స్వీట్
0: మృదుమధురమైనటువంటి పలుకులుగా ఉంటుండాలి
1: నెక్టరైన్
0: అప్పుడే మానవుని యొక్క హృదయము కంపాషన్ గా ఉంటుంది
1: అండ్ దెన్ హ్యూమన్ హార్ట్ విల్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
0: అప్పుడే నీ యొక్క కంపాషన్
1: Then that amounts to compassion.
0: అలాంటి పలుకుల లోపల కూడా ఒక విధమైనటువంటి యొక్క ప్రేమ లేకపోయినప్పుడు ఇంకా నీకు పలికి ప్రయోజనం ఏమిటి?
1: When there's no word, there's no love in our world.
0: మానవుడు కూడా తన చర్య ఎందుకు కానీ తన మాటలు ఎందుకు కానీ తన చేష్టలు ఎందుకు కానీ తన యొక్క పవిత్రమైన కర్మలు ఎందుకు కానీ పవిత్రమైనటువంటి జీవితాన్ని జరపాలి.
1: In our actions, in our thoughts, in our deeds, in our words,
0: దాన్ని
1: the
0: proper study of mankind is man.
1: That what it amounts in saying the proper study of man of mankind is man. The proper study of mankind is man.
0: ఈ మ్యాన్ కైండ్ ఏమిటి?
1: What's this mankind?
0: అది ఏ హృదయము,
1: the heart,
0: వాక్కు,
1: the word,
0: పని,
1: and the deed.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మ్యాన్ కైండ్.
1: There should be harmony, integration of the three.
0: హృదయములో ఏది ఉద్భవిస్తుందో దాన్ని వాక్కులో చెప్పాలి.
1: What that is thought of must be said.
0: ఏది వాక్కులో చెప్పావో దాన్ని చేత్తో నీవు చేసి చూపించాలి.
1: What is said must be done.
0: ఈనాడు హృదయంలో వచ్చేది ఒకటి, నోట్లో చెప్పేది మరొకటి, చేత్తో చేసేది ఇంకోటి.
1: వి థింక్ ఆఫ్ సంథింగ్, సే సంథింగ్ అండ్ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ విల్ హావ్ డిస్హార్మనీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: ద నోబుల్ సోల్ విల్ హావ్ దిస్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: కాబట్టి మీరందరూ మహాత్ములు కావాలి.
1: షుడ్ ఆల్ బీ all be noble soul.
0: మహత్తరమైనటువంటి ఒక మానవ జన్మం లభించింది మనకు.
1: You got this sacred human life.
0: ఈ జన్మం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: And the human life
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: Of all the creatures this is the noblest and rarest of all.
0: ఈ మానవ జన్మకు ఉన్నటువంటి విలువ మరి దేనికి లేదు.
1: And this of highest value.
0: మానవ జన్మకున్నటువంటి కీర్తి మరొక దానికి లేదు.
1: And it gives you good name and reputation.
0: మానవ జన్మకున్నటువంటి స్థాయి మరొకరికి లేదు.
1: And it's of highest level and order.
0: ఈ విధమైనటువంటి మానవ జన్మ వచ్చి కూడా మనం ఎంత నిరర్థకం చేసుకుంటున్నాం.
1: Having taken this human life, we waste it.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ జీవితం అంతా ప్రేమతోనే దారబోయండి.
1: Let your life be spent in love.
0: ప్రేమ చోటనే జీవించండి.
1: Lead the life.
0: ఆనందమును అనుభవించండి.
1: Enjoy.
0: ఆనందాన్ని పంచండి.
1: Share the
0: ఆనందాన్ని అనుభవించండి.
1: Experience bliss.
0: నిత్యకుడును ఆనంద తత్వాన్ని మనం పొందాలి.
1: And we should attain that state of bliss.
0: ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటుండాలి.
1: We should be blissful throughout.
0: ఒకానొక సమయంలో ఒక భక్తుడు భగవంతుని ప్రార్థించాడట.
1: At one time a devotee prayed to God.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీకు 24 గంటలు ఉంటున్నాయి అనుకున్నా టైం.
1: You have 24 hours of time.
0: కానీ నీకు ఎక్కడ వ్యవధి దిక్కుతోంది?
1: But where do you find leisure?
0: ఎంతమందో ఎన్ని అప్లికేషన్లు వేస్తున్నారు.
1: People apply, submit
0: applications. ఒకటి అది కావాలని ఒకటి ఇది కావాలని అన్ని కోరికలంతా నీకు అప్లికేషన్లుగా పంపుతున్నారు.
1: People submit so many applications full of desire.
0: ఇవన్నీ ఎప్పుడు మీరు చూస్తున్నారు?
1: When are you going to?
0: ఎప్పుడు మీరు జవాబు ఇస్తున్నారు?
1: When do you reply?
0: ఎక్కడ మీకు వ్యవధి ఉంటుందా?
1: Where is the time?
0: ఇంత వ్యవధి లోపల కూడా ఎంత ఆనందంగా ఉంటుంటావు?
1: With all busy schedule, yet you are happy.
0: కాబట్టి ఎప్పుడు చూసినా మేము రెండు జాబులు చదివేటప్పటికే తల నొప్పి వచ్చింది.
1: వి గెట్ టైర్డ్ ఇఫ్ యు రీడ్ టు లెటర్స్.
0: ఇన్ని చదువుకుంటూ ఇన్ని దానికంతా రిప్లై ఇచ్చుకుంటూ ఇన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఇదే దైవత్వానికి మూల కారణం.
1: యు రీడ్ సో మెనీ లెటర్స్, యు రిప్లై సో మెనీ లెటర్స్, యట్ యు ఆర్ సో హ్యాపీ బ్లిస్ఫుల్. దట్ ఈస్ డివినిటీ.
0: అది హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: ఇది నా ఆనందం అని చెప్పి నేను చెప్పుకోవటం లేదు.
1: This is not the blissful state.
0: మీ ఆనందాన్ని మీకు ఇచ్చే కోసమని నేను ఇంత పాకలాడుతున్నాను.
1: భగవాన్ గివ్స్ యువర్ ఓన్ బ్లిస్ఫుల్ స్టేట్, ఒరిజినల్ నేటివ్ ట్రైట్.
0: చాలా మంది అనుకుంటుంటారు బర్త్డే వస్తే హ్యాపీ బర్త్డే అంటారు.
1: మెనీ పీపుల్ గ్రీట్ స్వామి హ్యాపీ బర్త్డే.
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: యూ షుడ్ విష్ హిమ్ టు బి హ్యాపీ.
0: ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటారు, హ్యాపీ చెప్పనక్కర్లేదు.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, యూ డోంట్ నీడ్ టు విష్ హిమ్ టు బి హ్యాపీ.
0: కనుకనే మీకు మీరు ఆనందాన్ని పెంచుకోవాలి.
1: అండ్ యూ ఆల్సో డిస్కవర్
0: యూ హ్యాపీ,
1: యూ బీ హ్యాపీ.
0: అంతేకాని నీవు దాన్ని మరొకరికి అందించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు విష్ ఎనీబడి టు బి హ్యాపీ స్పెషల్లీ.
0: ఈ విధమైన ఆనందాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు మేక్ యువర్ ఎఫర్ట్ టు నో దిస్.
0: ఈ ఆనందం ఏ పదార్థంతోనో మనకు లభించదు.
1: అండ్ యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్
0: ఏ కార్యము చేత మనకు లభించదు.
1: అవుట్ ఆఫ్ ఎనీ
0: ఏ సాధన చేత మనకు లభించదు.
1: ఏ స్పిరిచువల్ పాత్,
0: ఏ విధమైన మార్గంలోనో మనకు లభించదు.
1: నో అదర్ పాత్ కన్ఫర్స్. ఒక్క
0: దైవ ప్రేమ చేత మాత్రమే ఈ ఆనందం అంతా లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ లవ్ దట్ కన్ఫర్స్ బ్లెస్.
0: ఆ ప్రేమ ఎందే సర్వము ఆవిర్భవిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ లవ్ దట్ లైఫ్ ఎవ్రీథింగ్.
0: దైవాన్ని ప్రేమించినటువంటి వాడికి ఏనాటికి చెడుపు లేదు.
1: ఇఫ్ యు లవ్ గాడ్ యు నెవర్ ఫెయిల్ ఇన్ ఎనీ టాస్క్.
0: నమ్మక చెడిన వారలు ఉన్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు లేరు.
1: There are people who might have failed for lack of faith, but people with strong faith never fail.
0: నమ్మకనే ఇన్ని అవస్థలకు గురి అవుతున్నారు మానవుడు.
1: It's only faith that will give you.
0: దైవాన్ని నమ్మకపోతే పోని, తనంతానైనా నమ్మాలి.
1: You may not trust God, but you should have faith in yourself.
0: నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్
0: ఇన్ ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది?
1: ఏ పోస్ట్ నుంచి
0: వస్తుంది? ఏ టెలిగ్రామ్ నుంచి వస్తుంది? ఏ బంధువుల నుంచి వస్తుంది? ఏమీ రాదు.
1: ఇంపాసిబుల్.
0: ఈ ఆనందం తన నుంచినే ఆవిర్భవించాలి.
1: బ్లెస్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకని తన నుంచి ఆవిర్భవించుకోవడానికి ఈ ఆనందానికి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: టు బి బ్లిస్ఫుల్ స్టేట్ వీ హావ్ టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే మనం పొందలేని స్థితి ఏదీ లేదు.
1: ఇఫ్ యు గాట్ దట్ లవ్ వన్ ప్రిన్సిపల్
0: ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
1: ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
0: ఇలాంటి ప్రేమాన్ని మనం ఈనాడు మొదలుపెడుతున్నాము.
1: వి హావ్ గివెన్ అప్ దట్
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి ఒక ప్రేమల కోసం ప్రాకులాడుతున్నాము.
1: వి ఆర్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ మెటీరియల్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ వరల్డ్లీ బెనిఫిట్స్ అండ్ కంఫర్ట్.
0: ప్రవృత్తి లక్షణాలే.
1: దట్స్ ఆల్ అవుట్ టు ఎ ట్రెండ్.
0: కాదు, నిజమైన ప్రేమ నివృత్తి లక్షణమే.
1: ది ట్రూ లవ్ వాంట్స్ యు టు టర్న్ ఇన్ వర్డ్.
0: అది నివృత్తి నుండి ఆవిర్భవిస్తుంది ఈ యొక్క లవ్.
1: అండ్ లవ్ ఎమనేట్స్
0: ఇదంతా ప్రవృత్తి లవ్ అంతా లస్ట్ లస్ట్ లస్ట్.
1: The external love is lust and lust.
0: Love is flower, gulabi.
1: Love is like a flower, rose flower.
0: Lust is thorn.
1: Lust is the thorn.
0: Without thorn, there is no flower.
1: Without thorn, there is no flower.
0: Kani thorn touch cheyadu.
1: Don't touch the thorn.
0: Flower ni cut cheyi.
1: Pluck the flower.
0: Arpitam cheyi.
1: Yes, surrender, offer it.
0: Bhagavantuniki arpitam kavali.
1: Offer it to God.
0: Ye vidhanga arpitam kavali.
1: How do you offer?
0: Ye hrudayamulo sagituvi isa naku.
1: Oh God, that heart you have given me,
0: mahiri danine arpintu mahitam
1: utti, I offer it back to you.
0: Paraga veereemi tettu nee paada archanakunu,
1: what else can I give and worship for you?
0: Arpintu andukovayyani aa vidhamga surrender kavali.
1: Oh God, I give your own property as an offering to you.
0: Ee hrudaya paathralo unnatundi okka neerunu samudramlo ee vidhanga kalipinaavo,
1: just as the water present in the heart is merged back in ocean, ee
0: hrudayamlo unnatundi premanu bhagavat premato leenam cheyi.
1: Love within you has got to be merged in the divine love.
0: Rendu ekamaipothayi.
1: Get both of them get unified.
0: Aa ekatvame nijamai ఆనందతత్వం.
1: And there the unity lies, the bliss.
0: ఏకత్వంలోనే చాలా ఆనందం ఉంటుండాలి.
1: And there one is
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: అందరూ ఏకంగా ఉంటుండాలి, ఐకమత్యంగా ఉంటుండాలి.
1: All should stand united.
0: ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు, వాలి సుగ్రీవులు.
1: The two brothers, Vali and Sugriva.
0: ఇద్దరు కూడా ఐకమత్యం లేకపోవడం చేత ఎన్ని అవస్థలు గురి అయ్యారు.
1: They lacked unity, so they suffered a lot.
0: ఇంకా రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు వీరు ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డలే.
1: యు ఆల్సో నో రావణ కుంభకర్ణ విభీషణ దేర్ బ్రదర్స్.
0: కానీ వీరి లోపల ఒకరికొకరు ఏమాత్రం కూడా కుదురుకలేదు.
1: బట్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో
0: యూనిటీ. అనేక అవస్థలు గురి అయిపోయారు.
1: సఫర్డ్.
0: పాండవులు 5 మంది ఉంటున్నారు.
1: పాండవ సర్ 5.
0: కానీ ఈ పాదం ఉండవు లోపల ఒకరికొకరు కలతలు వచ్చినప్పటికీ ఐకమత్యం వీడలేదు.
1: నో దేర్ ఆర్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ దెమ్, బట్ దే హావ్ నాట్ గివెన్ అప్ దిస్ యూనిటీ.
0: అందరూ ఐకమత్యంగా జీవిస్తూ వచ్చారు.
1: దే స్టూడ్ యునైటెడ్.
0: కనుకనే వారి కీర్తి అంతా కూడా జగత్ వ్యాప్తిగా ఆవించింది.
1: దేర్ఫోర్ ద నేమ్ అండ్ ఫేమ్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుక ఐకమత్యం చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈనాడు మన భారతదేశంలో 95 కోట్ల మంది జీవరాశులు ఉంటున్నారు.
1: దేర్ 95 crores పాపులేషన్ ఇన్ భారత్.
0: వీళ్ళందరూ ఒక్కటైపోతే ఈ దేశాన్ని ముట్టేటువంటి వాడే లేదు. అంత స్వర్గంగానే
1: మార్చుకోవచ్చు. This country, this country can be transformed into very heaven itself.
0: Anta enmity enmity enmity enmity.
1: Where is unity? Enmity only everywhere.
0: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు.
1: దేర్ నో యూనిటీ, దేర్ నో ప్యూరిటీ, దేర్ నో డివినిటీ.
0: కనుకనే అందులో ఏమాత్రం స్థలం ఖాళీగా ఉండటం చేత ఎనిమిటీ పోయి కూర్చుంటోంది.
1: బికాస్ ఇట్ ఇస్ ఎంప్టీ దేర్, ఎనిమిటీ సిట్స్ అండ్ ఆక్యుపైస్ ద ప్లేస్.
0: ఖాళీగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎంప్టీ దేర్.
0: దాంట్లో పోయి కూర్చుని ఆనందంగా అనుభవిస్తామని ఈ ఎంప్టీ చేరిపోతుండాలి.
1: అండ్ దేర్ ఫర్ ఎనిమిటీ ఫైండ్స్ ఎంప్టీ స్పేస్ అండ్ ఆక్యుపైస్ దట్ ఆల్సో.
0: ఈనాటి మానవుడు ఎనిమిటీకి హృదయంలో స్థానం ఇస్తున్నాడు, కానీ ప్రేమకు కానీ యూనిటీ కానీ ప్యూరిటీ కానీ డివినిటీ కానీ హృదయంలో స్థానం ఇవ్వటం లేదు.
1: మ్యాన్ ఈస్ గివింగ్ ఎ ప్లేస్ ఫర్ ది ఎనిమిటీ టు సిట్ దేర్ ఇన్ హిస్ హార్ట్, నాట్ ఫర్ లవ్, నాట్ ఫర్ పీస్, నాట్ ఫర్ ఫ్రెండ్షిప్, నాట్ ఫర్ సాక్రిఫైస్.
0: మొట్టమొదటి మానవుడు హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఒక్కదానికి, అదే ప్రేమతత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ లవ్ టు బి సీటెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ సీట్ కూడా ఒక సింగిల్ సీటే, డబుల్ సీట్ కాదు.
1: ది హార్ట్ ఈస్ అ సింగిల్ సీట్ బట్ నాట్ డబుల్ సీట్.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఒకే చైరే.
1: ఓన్లీ సింగిల్ చైర్.
0: ఆ చైర్ లోపల ఒక ప్రేమను కూర్చోబెట్టి ఎవరు ఆ దగ్గర రావడానికి వీల్లేదు.
1: లెట్ లవ్ బి సీటెడ్ దేర్ ఇన్ ద సింగిల్ చైర్.
0: అందరూ దాన్ని అనుభవించుకుంటూ పోతుంటారు.
1: అండ్ దెన్ పీపుల్ విల్ గో దేర్ ఆఫ్టర్.
0: అప్పుడే దీనికి తగినటువంటి కీర్తి వస్తుంది.
1: దెన్ యూ విల్ గెట్.
0: మానవుడిగా పుట్టినందుకు, మానవుడిగా పెరిగినందుకు, భక్తుడిగా జీవించినందుకు త్యాగాన్ని మనం పూనాలి.
1: Having been born, having been grown as a human being, we should sacrifice.
0: కానీ ఈనాటి యొక్క భక్తి కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది.
1: ద మోడర్న్ డివోషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఏమిటి ఈ ఆర్టిఫిషియల్ డివోషన్?
1: వాట్ ఇస్ దిస్ ఆర్టిఫిషియల్ డివోషన్?
0: బయట ఒకటి, లోపల మరొకటి.
1: దే సే సంథింగ్ అవుట్ సైడ్, దే డూ సంథింగ్ డిఫరెంట్.
0: సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: తనను తాను మోసం చేసుకున్నట్టుగా
1: ఉంటుంది. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్.
0: తన దాన్ని తాను కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు అపోర్
0: గౌరవాన్ని తాను నిలుపుకోవాలి.
1: యూ హావ్ టు మెయింటైన్ యువర్
0: మానవత్వాన్ని తాను సంరక్షించుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ యువర్ హ్యూమన్ నేచర్.
0: ఇలాంటి మానవత్వంతో కూడినటువంటి ఒక జీవితత్వాన్ని ఎక్కడ కూడా లభించదు.
1: హ్యూమన్ వాల్యూ,
0: ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ఈ యొక్క మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: హ్యూమన్ వాల్యూ, ది ఎగ్జాల్టెడ్ హైట్స్ అండ్ నోబిలిటీ ఈజ్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ద పాస్ట్ మెరిటోరియస్ డీడ్.
0: అందరికీ లభించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ.
0: ఈ కష్టం లోపల మనకు సుఖాన్ని కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ డిఫికల్టీస్.
0: ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు.
1: ఈచ్ వన్ హ్యాస్ టు ఫేస్ వన్స్ ఓన్
0: డెస్టినీ. కానీ ఎవరి పుణ్యం కూడా వారు అనుభవించక తప్పదు.
1: ఈచ్ వన్ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దేర్ మెరిటోరియస్.
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పావనుని వరియొచ్చినన్న.
1: సచ్ ఎ గ్రేట్ Rama had to cry because of separation from mother Sita.
0: Yena yetiru evaru cheppagalaru anubhavinchuta siddham anna.
1: Who can decide what is going to happen at what period of time, at what point of time? You have to face.
0: Alanati pandavulu aakulanu milivesi anavipalai poyiranna.
1: Such mighty pandavas had to eat the leaves in the tuber.
0: Aa kashtamulu chetane sukham labhinchindi valiki.
1: And they could have comfort and happiness out of difficulties only.
0: So kashtam lekunda sukham manaku evariki praaptinchadu.
1: There cannot be pleasure without pain.
0: Kashtaliki manam siddhangane untundali.
1: We should be ready for trouble.
0: లోపల సుఖాన్ని మనం చింతిస్తూ రావాలి. నెక్స్ట్ సుఖం అని ఆశిస్తూ రావాలి.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ హ్యాపీనెస్.
0: ఈనాడు అమావాస్య అనుకుంటే అయ్యో అమావాస్య వచ్చింది అని మనం చింతించరాదు.
1: Don't feel sad for dark night.
0: టుమారో రేపటి దిన నుంచి మూన్ లైట్ స్టార్ట్ అవుతుంది.
1: టుమారో ద ఫుల్ మూన్ లైట్ స్టార్ట్స్.
0: కాబట్టి అమావాస్య లేకుండా మూన్ లైట్ మనకు రావడానికి వీలు లేదు.
1: సో డార్క్ నైట్ యూ కెనాట్ హ్యావ్ ఫుల్ మూన్ నైట్.
0: కనుక మనం కష్టంలో సుఖం ఉంటుంది.
1: అండ్ దేర్ ఇస్ హ్యాపీనెస్.
0: నసుకార్ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ కెనాట్ హ్యావ్ హ్యాపీనెస్
0: సుఖం నుంచి. సుఖం లేదు, కష్టం నుంచినే సుఖం ఉంటుంది.
1: యూ కెనాట్ హ్యావ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
0: కనుక మనం సుఖం నుంచి మనం సుఖం పొందాలని ఆశిస్తున్నాం, ఇది చాలా పొరపాటు.
1: వీ వాంట్ టు హ్యావ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్, ఇట్స్ ఇంపాసిబుల్.
0: పెయిన్ నుంచినే మనం ప్లెజర్ అనుభవించాలి.
1: గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ద పెయిన్.
0: కనుక ప్రేమ చేతనే మనం భగవంతుని ధ్యానించి పూజించి అనుభవించి ఆరాధించి ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు వర్షిప్, వీ హావ్ టు మెడిటేట్, వీ హావ్ టు ఫాలో గాడ్ విత్ లవ్.
0: అయితే నీవు కూడా ప్రేమ స్వరూపుడు అయినప్పటికీ ఆ నిజతత్వాన్ని గుర్తించేంత వరకు ఈ మార్గాలు మనం అనుసరించవలసిందే, ఈ సాధన మనం చేయవలసిందే.
1: దో యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, అంటిల్ యు అండర్స్టాండ్ యువర్ ట్రూ ఐడెంటిటీ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యు హావ్ టు నెసెసరీలీ ఫాలో.
0: నీవు బెంగళూరు పోవాలని ప్రయాణం చేయనావు.
1: యు వాంట్ టు గో టు బెంగళూరు.
0: బెంగళూరు పోయేంత వరకు నీ ప్రయాణం సాగవలసిందే.
1: అంటిల్ యు రీచ్ ది డెస్టినేషన్ యు హావ్ టు కంటిన్యూ.
0: బెంగళూరు పోయేంత వరకు ఇంకా నీ ప్రయాణం నీవు నిలిపెట్టే.
1: అండ్ దేర్ యు కెన్ స్టాప్ ట్రావెలింగ్ ఫర్దర్.
0: అంతవరకు మాత్రం మనం సాధన చేయవలసిందే.
1: టిల్ దెన్ యు హావ్ టు ఫాలో.
0: సేవలు చేయవలసిందే.
1: యు మస్ట్ సర్వ్.
0: గ్రామ సేవల్లో మనం పాల్గొనవలసిందే.
1: సర్వ్ ఇన్ విలేజ్.
0: అన్నింటి ఎందు మనం ఉండవలసింది.
1: యు హావ్ టు పార్టిసిపేట్.
0: కానీ ఈనాడు కొంతమంది చెప్తుంటారు, స్వామి ఈ చిన్న వయసు లోపల ఎందుకు ఈ భక్తి ప్రపత్తులంతా?
1: Some say, Swami, why one needs to be devoted at an age?
0: Chedu retired ayin tarvata haayiga kurchoni edo bhagavantuni smarinchavachu anukuntaru.
1: We can think of God after retirement, why now?
0: Evadu appudu chestara?
1: What is that you do?
0: Pada panavantu kinkarulu pasabulagade vela.
1: When the messengers of death want you to hurry, hurry you.
0: Dabadaba baita pettu meeku laabham ledu ani cheppu vela.
1: Body is kept outside the house because giving up all hopes.
0: లవలవ భార్య బిడ్డలు ఏడ్చివేడా.
1: ద ఫ్యామిలీ మెంబర్స్ క్రై.
0: తరమా హరినామం స్మరింప ఇధరం.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్?
0: అప్పుడు అవను చింతించేది.
1: డు యు థింక్ ఆఫ్ గాడ్ దెన్?
0: అప్పుడు సాధ్యమవుతుందా?
1: ఇట్ పాసిబుల్?
0: ఈ వయసు నుంచి స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: సో యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఆ విధంగా చేసుకోవాలి. కానీ ఏదో రిటైర్డ్ అయిన తర్వాత స్మరిస్తానంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏమవుతావు?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ రిటైర్మెంట్? వాట్ ఈస్ ది గ్యారంటీ దట్ యు లివ్ దేర్ ఆఫ్టర్?
0: లైఫ్ టైం లోపలనే నీవు ఉద్యోగ టైంలోనే చేయలేనప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు?
1: ఇఫ్ యూ డోంట్ వర్క్ నౌ రైట్ ఇన్ సర్వీస్, వాట్ డూ యూ డూ ఆఫ్టర్ రిటైర్మెంట్?
0: అందుకోసమని మిలిటరీ లోపల కూడా మొట్టమొదటి రిక్రూటింగ్ అని పెట్టేస్తారు.
1: సో ఇన్ మిలిటరీ దేర్ ఇస్ రిక్రూట్మెంట్ ఫస్ట్.
0: మొట్టమొదటి ఈ సైన్యంలో మనం ప్రవేశించిన తర్వాత
1: వెన్ యూ జాయిన్ ఆర్మీ,
0: ఆ రిక్రూటింగ్ మన ప్రయత్నం పూర్వకంగా సాధన చేయాలి.
1: అండ్ యూ మస్ట్ బి రిక్రూటెడ్ ఇన్ టు ది ఆర్మీ.
0: అయిన తర్వాత నీ చేతి తుపాకి ఇచ్చి ముందుకు నీకు పంపుతాడు.
1: ఆఫ్టర్ దాట్ దే విల్ గివ్ యు గన్ అండ్ ఆస్క్
0: ఆ యుద్ధం చేయడానికి నిన్ను పురికొల్పుతాడు.
1: యు ఆర్ రెడీ టు
0: ఫైట్. ఎవరితో యుద్ధము?
1: విత్ హూమ్?
0: మన యుద్ధం అంతా కూడా దుర్మార్గంతో యుద్ధం చేయాలి.
1: యూ హావ్ టు ఫైట్ విత్ వికెట్
0: దుష్ట గుణాలతో యుద్ధం చేయాలి.
1: యువర్ వికెట్ క్వాలిటీ.
0: దుర్భావంతో యుద్ధం చేయాలి. దుష్టంగంతో యుద్ధం చేయాలి. అప్పుడే మన సత్సంగము సత్ప్రవర్తనలో అభివృద్ధి అవుతుంది.
1: To fight against the bad deeds, bad thoughts and bad company.
0: Bad sangamne man cheyakuddu. Run away from bad company.
1: Run away from the bad company.
0: Appude mana jeevitham saarthakam avutundi.
1: Then your life will be redeemed.
0: కనుకొని మనం కంపెనీ లోపల కూడా మన యొక్క మంచి చెడ్డలు కూడా ఉంటున్నాయి.
1: అండ్ సో గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ అవర్ కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: టెల్ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో అలాంటి యొక్క తత్వాన్ని నువ్వు పొందుతావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: సత్సంగాన్ని చేరండి.
1: జాయిన్ ది గుడ్ కంపెనీ.
0: సత్ప్రవర్తనలో మునగండి.
1: హావ్ గుడ్
0: సత్చర్యలు సల్పండి. సన్మార్గంలో ఉండండి. సత్చింతన చేయండి. సద్వేషం యొక్క లీనం కాండి.
1: డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్, good deeds and then join God.
2: Bina sukh shanti nahi.

0: నిలవగలడా?
1: బీయింగ్ ఎ స్కాలర్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు విన్ ఓవర్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. యాజ్ ఎ వారియర్ విత్ ఆల్ ద కరేజ్ వన్ కెన్ బి విక్టోరియస్. బీయింగ్ ఎ కింగ్ వన్ కెన్ రూల్ ద కింగ్డమ్ నైస్లీ. One can indulge in acts of charity of golden cows. One can even count the number of the living beings. But yet, to control the senses, the body, and to turn inward, and to maintain the state of equanimity is not possible.
0: Parama pavanamaina bharatavaniyandu sahanamannade మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము. మధురభావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమిద్ది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వేష విచ

0: in this sacred land of Bharat, it is forbearance that's the real beauty. Of all the sacred rituals, adherence to truth is the highest and the noblest. The most nectarine feeling is the feeling towards the mother. And the character is more important than anything in life. Such conduct, such code has been totally forgotten, having been carried away. The foreign culture, we have adopted the kind of life. Just as the elephant is not aware of its mighty strength, Bharatiyas are also not aware, conscious of their greatness and rich cultural heritage. What is to be said of the administration of Bharat?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రతి మానవుడు తన పరిపూర్ణత్వాన్ని గుర్తించే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బీన్ మేకింగ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు అటైన్ ది స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ టోటాలిటీ.
1: అట్టి పరిపూర్ణత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు ఆచరించేటువంటి ఆచరణకి సంపూర్ణము అని చెప్పారు, అనగా పూర్ణమైనటువంటిది అని. దీనిని సంస్కృతి అని కూడా చెప్పారు.
0: To attain that state of totality, the process adopted is total and its perfection.
1: Kanuka manavudu tana samskrutini tana pavitratanu tana seela sampattini kaapadukune nimittamai aneka pavitramaina karyamullo palgonavalsi vastundi.
0: Man has to undertake sacred tasks to uphold the culture and also his character.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క జీవితము ప్రేమనే.
0: The life centers round love.
1: ఆ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to carry on life surgeon with love.
1: ఆ ప్రేమనే దైవము.
0: Love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఇట్టి ప్రేమను ఈనాటి మానవుడు కోల్పోయి ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులకు చిక్కి తన జీవితమునే అనేక విధములుగా కూడాను దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: Man has lost this sacred love, having been totally indulged in hatred and also pomp and show and jealousy. He has developed of late the demonic temperament and ruined his own life.

0: వీరసుతుడు.
1: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్. ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ నేషన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ కాండక్ట్ మొరాలిటీ. ద నేషన్ విల్ లూజ్ ఇట్స్ గ్లోరీ యూనిక్నెస్ ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ. ఇట్ ఈస్ దట్ నేషన్ దట్ హోల్డ్స్ ఆన్ టు ఇట్స్ క్యారెక్టర్.
0: ఈనాటి మానవుని యందు నీతి అన్నటువంటిది ఏమాత్రం కూడా మనకు గోచరించటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ మొరాలిటీ.
0: ఆ నీతియే లేకుండా ఇతను మానవ జాతియే కాదు.
1: Without this morality, he cannot claim to have belonged to humanity.
0: కనుక మానవునిగా మనం బ్రతకవలనన్న నీతిని ప్రధానమైనటువంటి జ్యోతిగా మనం వెలిగించుకోవాలి.
1: If you want to live as a human being, you should have this light of morality.
0: కనుక ఈనాటి మానవత్వానికి ప్రధానమైనటువంటి యొక్క ఆరోగ్యము నీతియే.
1: The main health of man depends on the character, the morality.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క భౌతిక జగత్తునకు ఈ దేహమే ప్రధానమని లక్ష్యాన్ని పూనుకోకూడదు.
1: We should not think of this body alone in this world, which is physical. Without this morality, he cannot claim to have belonged to humanity.
0: కనుక మానవునిగా మనం బ్రతకవలనన్న నీతిని ప్రధానమైనటువంటి జ్యోతిగా మనం వెలిగించుకోవాలి.
1: If you want to live as a human

0: We should not think of this body alone in this world, which is physical, worldly and ephemeral.
1: దీనికి మనసు ఆత్మ అనేటువంటిది రెండు కూడాను ప్రత్యేకించి ఉన్నది.
0: The man besides this body has two more components, the mind and the spirit.
1: కానీ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ భౌతిక దేహానికి మన ప్రధానమైన లక్ష్యాన్ని ఇవ్వకూడదు.
0: We should not go by this body alone.
1: మన యొక్క నీతిని ఆధారంగా తీసుకోవాలి.
0: We have to go by the standards of character.
1: కనుక ఆ నీతి నిమిత్తమై మనం బ్రతుకుతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
0: We have to recognize the basic truth and fact that we are living here to hold on, to cling on to this morality.
1: ప్రపంచమంతా కూడాను వెతికి చూసినప్పటికీ మనసు పదార్థము ఈ రెండు తప్ప మరొకటి మూడవది లేదు.
0: The whole world is a combination of two, the mind and the matter.
1: కనుకనే మ్యాటర్ అండ్ మైండ్ ఈ రెండింటినీ చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: సో వీ నీడ్ టు మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాటర్ అండ్ ద మైండ్.
1: ఏమిటి ఈ మనస్సు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించి గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ రికగ్నైజ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: వాట్ ఈజ్ మైండ్ అనగా ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
0: ఇఫ్ వీ పుట్ ఎ క్వశ్చన్ What is mind? The answer is, it does not matter.
1: What is matter? Ante, don't mind antadu.
0: If you say, what is matter? They say, don't mind.
1: Ida manavudu telusukovatamu.
0: Is that what you know?
1: Matter ante emito telusukokunda unnappudu thana manavatvanni ee reethiga poorthiga cheyagaludu.
0: If he does not know the nature of matter, how do you expect him to know his true nature?
1: Kanuka manavatvanni mottamotta gurtinchadaniki prayatninchali.
0: So man should know the manhood or the humanness.
1: పంచభూతములను కలిగినటువంటి యొక్క దేహమే ఈ మానవత్వానికి ప్రధానమైన భావించరాదు.
0: We should not consider this body as the main one, composed of the five elements.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆత్మతత్వంలోని మూడు అంశములు.
0: So the human life has got three ingredients, constituents.
1: మనసు,
0: మైండ్,
1: బుద్ధి,
0: ఇంటెలెక్ట్,
1: సంస్కారము.
0: And refinement.
1: ఈ మూడు కూడాను ఆత్మ యొక్క అంశములు.
0: దీస్ ఆర్ ద పార్ట్స్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
1: దీనిని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దిస్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ద ఎంటైర్ హ్యుమానిటీ ఈస్ ద జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: మనస్సు అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే.
0: మైండ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద స్పిరిట్.
1: కేవలం బండల్ ఆఫ్ డిజైర్స్ అని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ మైండ్ ఎస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్ వ్యూ.
1: భౌతికమైన జగత్తునకు భౌతికమైన జీవితమునకు ఇది బండల్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పవచ్చు.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పార్లెన్స్ వీ కెన్ సే మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్.
1: కానీ బండల్ ఆఫ్ డివినిటీ.
0: బట్ ఇట్ ట్రూలీ స్పీకింగ్ ఇస్ ద బండల్ ఆఫ్ డివినిటీ.
1: ఈ డివినిటీని మనం పొందాలంటే ఏం కావాలి?
0: టు అటైన్ డివినిటీ వాట్ డు యు రిక్వైర్?
1: మొట్టమొదట మానవత్వంలో ఒక ఐకమత్యం అత్యవసరంగా సాధించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ We should achieve unity among us.
1: ఐకమత్యమే మానవ సంస్కృతి.
0: In unity lies our culture.
1: దీని యొక్క క్రియారూపమే మానవుని యొక్క ప్రధానమైన కర్మ ఆదర్శము.
0: The unity must be expressed in our activity.
1: కనుక ఐకమత్యం అనేటువంటిది ఉండినప్పుడే మానవుడు ఎంతైనా గొప్ప సనాన్ని సాధించగలడు.
0: With the unity existing, he can achieve any lot.
1: కనుక ఈనాటి మానవులకు స్వాతంత్రం సాధించాడు కానీ ఐకమత్యాన్ని జయించలేదు.
0: మ్యాన్ హ్యాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ హీ ఈజ్ యెట్ టు అటైన్ యూనిటీ.
1: ప్రతి దానికి కూడాను భిన్నత్వము భిన్నత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ ఫైండ్ డైవర్సిటీ.
1: నేను ఆసుపత్రి కట్టించానని ఈ కర్ణాటక దేశం లోపల అనేక మందికి సేవలు జరుపుతున్నానని భావిస్తుంటారు.
0: యు ఆల్ ఫీల్ దట్ భగవాన్ has built this hospital to render service to the residents of, in the state.
1: Nenu veedi kosam vaari kosam anetvanti deeni kosam nenu sadhinchaledu, nation kosam nenu deeni kattanu.
0: Bhagavan has no distinction of any state or whatsoever. This is meant for the entire humanity.
1: Napunyam napapam nasokhyam nadukkam namidhana yagnam samaste namaste namaste annaru cheppu. కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో నుంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, man should make an attempt to know the divinity.

0: Recognizing the unity in diversity.
1: ఈ యూనిటీ నుంచి మనం ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను సాధించినప్పుడే అది ఏ మనకు డివినిటీ అవుతుంది.
0: ద శాంక్టిటీ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ యూనిటీ విల్ టేక్ యూ టు డివినిటీ.
1: ఈ యూనిటీ నుంచి మనం డివినిటీ సంపాదించినప్పుడే,
0: వెన్ వన్స్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అవుట్ ఆఫ్ యూనిటీ,
1: దీని నుంచినే మనం దివ్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందవచ్చు.
0: యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఆనందాన్ని మనం పొందవాలంటే లోకము లోపల భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు.
0: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు గో బై ది ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ ప్లూరాలిటీ.
1: ముఖ్యంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ హెల్త్ యాజ్ వెల్త్.
1: నిజమే, ఆరోగ్యం మూలం ఉత్తమం, అది ఉత్తమమైనటువంటిది.
0: Yes, health is truly essential.
1: ఆనందాన్ని నీవు సాధిస్తే ఆరోగ్యం క్షణంలో నీవు పొందగలవు.
0: When once if you are blissful you can be healthy.
1: కనుక మానవత్వం లోపల ఆనందం అనేటువంటిది దైవం నుంచినే మనం పొందాలి.
0: ది స్టేట్ ఆఫ్ బ్లిస్ కుడ్ బి హ్యాడ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: ఏదో ధనం నుంచి, పదవి నుంచి, అధికారం నుంచి ఆనందాన్ని పొందవచ్చని భావిస్తున్నారు.
0: యూ థింక్ దట్ యూ కెన్ అఫర్డ్ టు బి హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
1: ఈ అధికారం నుంచి మనకు ఆనందం చిక్కదు.
0: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ బై ఆక్యుపాయింగ్.
1: ఈ ఆనందం అనేటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: You can be blissful by observing unity in diversity.
1: దాని నుంచినే మనం ఆనందం పొందవచ్చును.
0: Out of that only you can attain bliss.
1: ఇట్టి ఆనందాన్ని మనం పొందలేకపోయినప్పుడు ఎన్ని హాస్పిటల్ కట్టినప్పటికీ, ఎన్ని సౌకర్యములు చేసినప్పటికీ ఇవంతా ఇక్కడ వ్యర్థమైపోతుంది.
0: If you are really not happy and blissful, what for all these hospitals, conveniences and comforts?
1: నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ, పారాడాక్ మెడిసిన్ కానీ, ఇంకా నర్సెస్ కానీ, పిల్లలు కానీ, ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.
0: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, టెక్నీషియన్స్, దే షుడ్ హ్యావ్ దిస్ యూనిటీ.
1: ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆదర్శం అది ఒక్కటే.
0: దిస్ యూనిటీ ఇస్ అన్ ఐడియల్ ఆఫ్ దిస్ హాస్పిటల్.
1: ఈ హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్, తర్వాత ఈ టెక్నీషియన్స్ అందరూ ఒక్క ప్రాణంగా చూసుకుంటారు.
0: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ అండ్ టెక్నీషియన్స్, they feel that they belong to
1: అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
0: యూనిటీ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓవర్ దేర్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ దానివల్లనే మానవత్వము ఇంత ఉన్నతమైన స్థితికి వస్తుండాలి.
0: దట్ విల్ టేక్ ది హ్యూమన్ లైఫ్ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: కానీ మా హాస్పిటల్లు ధనాశతో కానీ, మరో వేరు ప్రతిష్టల కోసం కానీ ప్రాకులాడటం లేదు.
0: ది హాస్పిటల్ డజంట్ స్ట్రగుల్ ఫార్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం నందు ఆరోగ్యము, ఆనందము, అన్నము, జలము ఇవన్నీ కూడాను ఫ్రీగా ఆవిర్భవించినటువంటివి.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్ ది హెల్త్, ద వాటర్ అండ్ ఫుడ్ వర్ ఆల్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: ఈ మూడింటిని కూడా నేను ఫ్రీగా అందించాలని నేను సంకల్పించుకున్నాను.
0: భగవాన్ హ్యాస్ విల్ టు సప్లై దెమ్ ఆల్ టోటలీ ఫ్రీ.
1: ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది ఏది ప్రధానము?
0: ఫర్ హెల్త్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్?
1: ఐకమత్యమే ప్రధానము.
0: యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: దానివల్ల ఇంట్రెస్ట్ మన యందు అభివృద్ధి అవుతుంది.
0: అండ్ దేర్ ఆఫ్టర్ వి డెవలప్ ఇంట్రెస్ట్.
1: దానివల్లనే ఈ యొక్క ఆనందమును అనేక మందికి పంచి ఆరోగ్యాన్ని కూడా పెంచగలుగుతున్నారు.
0: దేర్ బై యు విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్.
1: మా హాస్పిటల్ బిజినెస్ సెంటర్ కాదు.
0: Our hospital is not a business center.
1: ప్రపంచంలో ఏ హాస్పిటల్ చూసినప్పటికీ బిజినెస్ సెంటర్ గా రూపొందుతుంటాయి.
0: ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ బిజినెస్.
1: అది ఏ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి అయినటువంటి పాపము.
0: And that is the worst of the sins that we find day by day.
1: ఇంతకంటే మరొక పాపం మరొకటి లేదు.
0: There cannot be greater sin than this.
1: రేపటి దినం నీకు మాత్రం ఆరోగ్యం చెడిపోవచ్చును కదా.
0: You may lose your health tomorrow.
1: నీవు ఏ రీతిగా నీవు సాధించుకోగలవు?
0: Well, how can you have a cure?
1: ఆరోగ్యంతో పీడింపబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఆనందంగా ఔషధాన్ని అందించాలి. వారి దగ్గర ఏమాత్రం కూడా నువ్వు ధనమును ఆశించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్.
1: ధనమును నీవు ఆశిస్తేవా నీవు చేసినటువంటి త్యాగం శూన్యమైపోతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్ ఆల్ యువర్ సాక్రిఫైస్ ఇస్ అ వేస్ట్.
1: కనుక ఈ యొక్క మనీ నిమిత్తమై ఆసుపత్రులు ప్రారంభించడము చాలా తప్పు.
0: Therefore, it's a big mistake to start a hospital for money.
1: వీరు ఎంత జలసి పొందినప్పటికీ నేను ఈ పవిత్రమైన కార్యాన్ని నేను మానుకోను.
0: You may be jealous to any extent. Bhagavan at no stage will never give up this sacred task.
1: ఈ జలసి వల్ల నాకు వచ్చినటువంటి ఏం ఫలితము?
0: What is that jealousy would affect?
1: ఇది నా యొక్క ఉత్సాహమునకు మరింత అభివృద్ధి కలుగుతుంది.
0: The jealousy will encourage him further and further.
1: వారి జలసి వారి నాశనం జవాబిస్తుంది.
0: అండ్ యువర్ జెలసీ విల్ రూయిన్ యూ.
1: దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ అండ్ డెవలప్ లవ్.
1: ఏకత్వమును భావిని ఏకంగా నించిన అది శాంతి అగును, అది భద్రత అగును.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ అండ్ లవ్, that ensures the safety and security.
1: Kanuka manam ye matram kodanu evari paina kodanu ye rangamunandu kodanu ee jealousy pettukokoddu.
0: Therefore we should not be jealous of anybody.
1: Asuya anetundi kevalamu oka durgunamu.
0: Jealousy, envy is a bad quality.
1: Anasuyaku mugguru kodukulu.
0: Anasuya, the one without jealousy, has three sons.
1: Vare Brahma, Vishnu, Maheshwarulu.
0: The three sons of that lady who is not jealous.
1: Asuyaku mugguru kodukulu.
0: The mother of jealousy has three sons.
1: Adi ye kamamu krodhamu dveshamu.
0: The three sons are kama, the desire.
1: Ye asuya anasuya ittari kodanu sisters.
0: Therefore the jealousy,
1: asuya
0: and hatred are sisters.
1: Karukune manamu anasuya anetundi danni manamu pradhananga teeskovali.
0: Therefore you should never be jealous at any point.
1: Appude daivattam anetundi oka trimurtulu kodanu manasu adhinam aipotharu.
0: Then you can experience the divinity in trinity.
1: Anasuyane manaku talliga teeskunte,
0: if you take jealousy,
1: dveshamu asuya durmargam anetundi gunamlo abhirudhi avutayi.
0: Naturally the bad qualities like hatred and envy.
1: Ikkada manchi jarugutundo akkada nee palgonali.
0: You should participate in all sacred activities.
1: Manchi daniki nee utsahani protsahani andinchali.
0: For all good activity you should extend all cooperation.
1: Kanukane nenu itti karyamlo ye matram kuda venukancha veyanu.
0: Bhagavan will never go backward at any time.
1: Chaala mandi beedalu దిక్కులేని ఇంటి వారు దరిద్రులు చాలా బాధపడుతూ అనేక విధమైనటువంటి ఆరోగ్యం చెడిగొట్టుకుని చాలా పీడింపబడుతున్నారు.
0: యు ఫైండ్ మెనీ పూర్ పీపుల్ ద ఫోర్ లార్న్ ద టోటలీ నెగ్లెక్టెడ్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్
1: వాళ్ళని హాస్పిటల్ మెయిన్ గేట్ వరకు కూడా రానివారు.
0: దే కెనాట్ హ్యావ్ ఈవెన్ అప్రోచ్ ద మెయిన్.
1: ఇంతకంటే పాపం మరొకటిందా?
0: Do you think that it is a problem at all?
1: Kanukane itti variki taginatvanti oka fee prati manavudi kudanu avasaram ande tattiga nenu cheyalani aasa.
0: Bhagavan decided to extend the cure to all these people forlorn, the neglected, poorer section of
1: the society. కాదు ఆరోగ్యం అనేటువంటిది మరొక వైపున.
0: And health maintenance.
1: కానీ ఆనందమునకు కూడా ఒక విధమైనటువంటి జలం చాలా అవసరము.
0: And for this bliss also it is essential.
1: నా ప్లాన్ ఎందుకంటే చాలా పెద్దదిగా పోతుండాలి.
0: Bhagavan's plan is so high and vast.
1: ఎంత పెద్దదిగా పోయినప్పటికీ ఇది అల్పమైనటువంటిది కాదు.
0: It is not so no low at any time.
1: ఇది విజయాన్ని పొందింపజేస్తుంది.
0: And it's bound to be victorious and successful.
1: మన భారతదేశంలో మంచి కార్యానికి పూనుకుంటే ఏది మనకు తక్కువ లేదు.
0: In fact, if you want to undertake good activity, there is no shortage or dearth.
1: మంచి కార్యం చేసే వ్యక్తులు మనకు కంటికి కనిపించడం లేదు.
0: We don't have individuals who do.
1: మంచి కార్యానికి నీ పూనుకో, తప్పక ప్రకృతి నీకు సహాయం చేస్తుంది.
0: Start doing anything good task, the rest will follow.
1: రాములు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించడానికి వెళ్లాడు.
0: Rama was in search of Sita. He went to Lanka.
1: సీత ప్రజ్ఞాన స్వరూపిణి.
0: And Sita is the very embodiment of
1: ఈ ప్రజ్ఞానమును సాధించాలని చెప్పి రాములు అనేటువంటి సుజ్ఞాని బయలుదేరేటప్పటికీ ప్రకృతి దీనికి సహాయం చేసింది.
0: Rama, the one of awareness, is in search of Sita, the spiritual awareness.
1: కోతులు సహాయం చేశాయి, ఉడతలు సహాయం చేశాయి, అనేక రకమైనటువంటి సహాయం చేతనే తాను లంకను చేరుకోగలిగాడు.
0: ఆల్ మంకీస్, ఆల్ అనిమల్స్ అసిస్టెడ్ ఇన్ దిస్ టాస్క్.
1: కనుక నీ మంచిని సాధించడానికి ఈనాటి మానవుడు ముందంజ వేయాలి.
0: మ్యాన్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్.
1: రేపు రేపు అనేటువంటి రేపుడు దిక్కు మనం యోచించకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ గోస్ ఆన్ పోస్ట్‌పోనింగ్, దట్స్ నాట్ గుడ్.
1: ఈనాటి కర్మనే రేపు సంస్కారము.
0: ద టుడేస్ యాక్షన్ విల్ గివ్ యూ రిఫైన్మెంట్ టుమారో.
1: నేటి సంస్కారమే రేపటి పవిత్రము.
0: అండ్ దిస్ కల్చర్ దట్ యు హావ్ టుడే విల్ లీడ్ యూ.
1: నేటి పవిత్రమే రేపటి పుణ్యము.
0: అండ్ ది సేక్రెడ్నెస్ విల్ ఎర్న్ ఆల్ ద నీడెడ్.
1: అది ఏ మహాభాగ్యము.
0: అండ్ దాట్ ఈస్ ది.
1: కనుక మంచి కార్యం చేయడానికి మనం పూనుకోవాలి.
0: సో వీ షుడ్ డిసైడ్ టు డూ గుడ్ యాక్టివిటీ.
1: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క ఈ సమయం నందు నేను మరొకటి కూడా సంకల్పించుకున్నాను.
0: భగవాన్ హ్యాస్ విల్డ్ అనదర్ అట్ దిస్ సేక్రెడ్ మోమెంట్.
1: మెడ్రాస్ రాష్ట్రం లోపల త్రాగడానికి నీరు లేదు.
0: దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు మెడ్రాస్ దేర్ ఇస్ నో వాటర్.
1: ఏదో ధనవంతులు లారీలతోనో లేక బండ్లతోనో తెప్పించుకుని త్రాగలుగుతున్నారు.
0: రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు బై వాటర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
1: ఈ బీద ప్రజలు ఏ నీటిని కొనుక్కోగలరు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ పూర్ పీపుల్
1: ఏ రీతిగా తన ప్రాణాలను నిలుపుకోగలరు?
0: హౌ కెన్ దే కంటిన్యూ టు లివ్.
1: కనుక వర్షంతో పడినటువంటి ఆ గుంతల్లో నీరు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే జస్ట్ డ్రింక్ ద వాటర్ దట్ వాస్ దేర్ ఇన్ పిట్స్ దేర్ అవుట్ ఆఫ్ ద రైన్. and spoil their health.
1: కనుకని ఎంత నష్టమైనా సరే ఎంత కష్టమైనా సరే మెడ్రాస్ కంతా కూడాను మంచి నీరు అందించాలని నేను సంకల్పించుకుంటున్నాను.
0: Let it be very difficult. Let it be a stupendous, magnificent task. Bhagavan has decided to supply drinking water.
1: ఈ కృష్ణా నీరు
0: మెడ్రాస్
1: కృష్ణా నీరు గోదావరి నీరు వ్యర్థమైపోయి సముద్రానికి చేరిపోతున్నాయి.
0: In fact, so much of Krishna water, Godavari water, that has been wasted as get into ocean.
1: ఇంతే కాకుండా రాయలసీమలో కూడా చాలా అవస్థలుగా ఉంటుంది.
0: You find the water is a problem in రాయలసీమ.
1: ఈ రాయలసీమను బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు.
0: People say that రాయలసీమ is the backward part.
1: Back అనగా BACK back.
0: BACK back.
1: B బళ్ళారి.
0: B బళ్ళారి.
1: A అనంతపురము.
0: A అనంతపురము.
1: C కడప.
0: C కడప.
1: K కర్నూలు.
0: K కర్నూలు backward.
1: ఈ నాలుగు జిల్లాలకు కూడాను పరిపూర్ణమైనటువంటి జలం అందించాలని ఆశిస్తున్నాను.
0: Bhagavan decided to supply water to all these four districts.
1: కనుక ఇది తప్పక నెరవేరుతుంది.
0: ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: దీనికి సందేహమే లేదు.
0: డోంట్ డౌట్ ఇట్.
1: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ యు హావ్ టు డు.
1: కానీ ఈనాటి మానవులకు ఫెయిత్ అనేది లేదు.
0: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ అట్ ఆల్.
1: తనపైన తనకే నమ్మకం లేదు.
0: హి హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇతరులను ఏ రీతిగా నమ్మగలడు?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్?
1: నమ్మకం అను రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని యందు.
0: ద మోడర్న్ మ్యాన్ హాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ది ఐస్ ద విజన్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ ఫెయిత్ అనేది లేకపోతే మానవత్వం ఏ రీతిగా జీవించగలదు?
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ హౌ కెన్ యు కంటిన్యూ టు లివ్ హియర్?
1: మానవుడు అనగా ఫెయిత్ కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ విత్ ఫెయిత్.
1: కనుకనే అట్టి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము.
0: వీఆర్ మిస్యూజింగ్ దిస్ మ్యాన్ హుడ్.
1: కనుకనే దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేత సదులకంతా కూడా సహాయపడేటువంటి ఒక జీవితంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ కోఆపరేట్ with everybody and encourage sacred tasks.
1: Jantunam narajanma durlabham.
0: The human life is rarest of all.
1: Aa durlabham anetundi dento neevu sadhinchagalavu.
0: How do you know it's rare?
1: Paropakara sambandhamainatundi margamlo palgonu.
0: By participating in the service activities.
1: Hastamulu ichinadi enduku telusa?
0: You know why hands are given?
1: Annam bhujinchutaka.
0: Only to partake food?
1: Kaadu kaadu.
0: No.
1: పరులకు త్యాగం చేసే నిమిత్తమే హస్తాన్ని పొందాలి.
0: హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు యూ బై గాడ్ టు సర్వ్ అదర్స్.
1: కంఠమునిచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్?
1: అన్నయ్య మింగుటగా మింగుటగా
0: ఇస్ ఓన్లీ సింప్లీ టు స్వాలో.
1: కాదు కాదు,
0: నో,
1: దైవ స్మరణకు ఈ యొక్క టంగ్ను మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: టంగ్ ఇస్ గివెన్ బై గాడ్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనకిచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా సమస్తమైనటువంటి మాతృ మార్గంలో సద్వినియోగపరచుకోవాలి.
0: ఆల్ ద సెన్సెస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
1: బుద్ధుడు అదే చేసినటువంటి ప్రక్రియ.
0: దట్స్ వాట్ యాక్షన్ అండర్ టేకన్ బై బుద్ధ.
1: ఎంతో చదివాడు, ఎంత చదువులో చదివాడు, ఎంతమందినో పెద్దలను దర్శించాడు, వారి బోధనలంతా విన్నాడు, కట్టగడపటికి మనసు విసుగెత్తింది. భగవంతుడు ఇచ్చినటువంటి పంచేంద్రియములను పవిత్రము గామించుకోకుండా ఎన్ని చదువు చదివితే ఏం ప్రయోజనము?
0: ఫైనల్లీ థాట్ దిస్ వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఫార్ ఇస్ దిస్ లెర్నింగ్ అండ్ స్కాలర్షిప్.
1: కనుకని కన్నులతో మంచి దృష్టిని చూడాలి.
0: సో విత్ ఆల్ ది ఐస్ హావ్ గుడ్ విజన్.
1: చేతులతో మంచి పనులు చేయాలి.
0: విత్ ఆల్ దిస్ హ్యాండ్స్ డు.
1: చెవులతో మంచి విషయాన్ని వినాలి.
0: లిసన్ టు గుడ్ థింగ్స్.
1: నోటితో మంచి పలుకులు పలకాలి.
0: అండ్ టాక్ వెల్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: అట్టు లేకపోతే ఈ యొక్క ఇంద్రియములు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యు డోంట్ డు దట్ వాట్ ఫర్ ఆల్ ద సెన్సెస్ గివెన్
1: టాక్ నో యు విల్ టాక్ వాట్ ఇస్ గుడ్.
0: టాక్ నో యు విల్ టాక్ వాట్ ఇస్ గుడ్.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: See no evil, see what is good.
0: See no evil, see what is
1: think
0: good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what
1: this
0: is good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుకని ఈ పంచేంద్రియములను కూడా మనం పవిత్రం గావించుకునే నిమిత్తమే పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు శాంక్టిఫై ద సెన్సెస్ వీ షుడ్ డెఫినెట్లీ టేక్ పార్ట్ ఇన్ ది సోషల్ సర్వీస్.
1: భావం తద్భవతి అని.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద కాన్సిక్వెన్స్.
1: మనం ఎప్పుడు చూసినా బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్ పోతుంటే బికమ్ బ్యాడ్. నీవు కూడా పెట్టావు.
0: All the time we spend in listening to bad things, doing bad activity and bad sight, ultimately we turn bad.
1: Nee yesa dayam cheyadaniki shakti lekapoyinappudu manchi palukunu paluku.
0: If you cannot do any charity, at least talk well pleasingly.
1: You cannot always oblige, you can speak always obligingly.
0: You cannot always oblige, you can speak always obligingly.
1: Aa palukulu kudanu ee naadu manchivu kaakunda untundadi.
0: Such words are proper words.
1: Kathinamainatundi palukulu.
0: The words are so hard.
1: హృదయాన్ని బాధ పెట్టేటువంటి పలుకులు,
0: అండ్ వర్డ్స్ దట్ వి యూజ్,
1: మనిషిని హింసించే పలుకులు,
0: అండ్ వి హర్ట్ దెం, హార్మ్ దెం.
1: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది?
0: అండ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హెల్తీ బై హావింగ్?
1: కనుకనే మనం హెల్త్ ని పూర్ణ ఆనందంగా ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఈ ఫైవ్ సెన్సెస్ ను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ టోటల్ కంప్లీట్ హెల్తీ హెల్త్, You should have the five senses.
1: కోటీశ్వరుడు కానీ కూటి పేద కానీ.
0: Millionaire or a pauper.
1: ధనం ఉండొచ్చు, ధనం లేకపోవచ్చు.
0: You may have money or not.
1: కానీ మాట ఉంది.
0: But you can
1: పలుకు ఉంది, చెవులు ఉంది, హృదయం ఉంది. దీంతో నీవు మంచి పనులు చేయి.
0: And do all good actions.
1: దీని వల్లనే నీ యొక్క జీవితం సార్థకమవుతుంది. ప్రేమ స్వరూపులారా, ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి యొక్క దయ, దానికోసమని వారి హృదయాన్ని దయ అని పెట్టారు.
0: ఫర్ దట్ రీజన్ ఇట్స్ కాల్డ్
1: హృదయ,
0: ద వన్ ఆఫ్ కంపాషన్.
1: మనకు హృదయం అనేటువంటిది ఒక దయతో కూడినటువంటిది.
0: హృదయ, ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కానీ ఈనాటి ఆ హృదయం లోపల కఠినమైనటువంటి యొక్క భావాలు చేర్చుకుంటూ.
0: But our heart is full of harsh feelings, harsh sentiments.
1: కాదు కాదు.
0: No.
1: కరుణతో కూడినటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We must have the heart which is full of kindness.
1: ఆ కరుణా హృదయాన్ని మనం చూసినప్పటికీ మనసే చాలా మారిపోతుంది.
0: The kindness, compassionate heart will transform the mind.
1: మానవుడు దుర్గుణుడు కాదు.
0: Man is never bad.
1: దురాచార సంపన్నుడు కాదు.
0: And is not of evil.
1: దుశ్చర్యల్లో ప్రవేశించేవాడు కాదు.
0: And is not bad.
1: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తనలో అభివృద్ధి పొందేటువంటి వాడు. కనుకునే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ది
1: దుర్లభం. ఇక్కడ
0: వాట్ ఇస్ రేరిటీ హియర్?
1: మానవుడు నిరంతరం కూడా అన్యాయము, అక్రమము, అనాచారం దీంట్లో ఉంటుంటే వీడి జన్మం ఇంకెందుకు?
0: What for his life if he spends life in sojourn full of injustice?
1: నీవు చదివిన చదువు సాత్వికం గావించుకునే నిమిత్తమై 10 మందికి ఉపయోగించు.
0: Therefore you should make use of your studies.
1: నీవు సంపాదించినటువంటి శక్తిని 10 మందికి ఉపయోగించు.
0: And the money that earned should be used for the benefit of others.
1: అట్టు ఉపయోగించినటువంటి మనీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If it is not beneficial to the community, what for is your money?
1: కనుకనే ఈ మనీ కోసం మనం పాకులాడకూడదు.
0: డోంట్ థింక్ ఆఫ్ మనీ అలోన్.
1: మనీ కూడా కావాల్సిందే. ఎందుకంటే చాలా మందికి ఎంతో కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటారు.
0: మెనీ బిల్డ్ హాస్పిటల్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: కానీ దానివల్ల ఇంకా ఎంతో కోట్లు ఎక్స్పెక్ట్ మనం చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ ప్రాఫిట్స్ మోర్ దాన్ ది ఇన్వెస్ట్మెంట్.
1: నువ్వు చేసినావు, చేసిన దానికి వచ్చే సద్వినియోగపరచుకో.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డిడ్ సంథింగ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఈ కాలంలో అర్ధ భాగం నీవు సద్వినియోగానికి, దాన ధర్మానికి అంకితం చేయి.
0: 50% యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది.
1: ఒక్క పేషెంట్ కైనా కూడా నువ్వు ఒక ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం లేదు.
0: యు ఆర్ నాట్ గివింగ్ ఫ్రీ మెడిసిన్ ఈవెన్ టు వన్ పేషెంట్.
1: ఈనాడు మెడిసిన్స్ కూడా ఎంత వెల ఎక్కువైపోయినాయి.
0: ద మెడిసిన్స్ ఆర్ వెరీ కాస్ట్లీ టుడే.
1: మీకు నమ్ముతారో నమ్మరో కానీ,
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టి,
0: ది హాస్పిటల్ వాస్ బిల్ట్ దేర్ ఇన్ పుట్టపర్తి,
1: 10 సంవత్సరాలైంది,
0: 10 ఇయర్స్ పాస్ట్,
1: 70,000 మంది పేషెంట్ ను ఆపరేషన్ చేసినాము.
0: 70,000 పేషెంట్స్ ఆర్ ఆపరేటెడ్ యాజ్ ఆన్ టుడే.
1: ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది.
0: 1 year is completed here in Bangalore.
1: కానీ ఓపెన్ హార్ట్ బైపాస్ లు కూడా ఎన్నో వేలు జరిపినాము.
0: థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ హావ్ బీన్ కండక్టెడ్ హియర్.
1: ఈ విధంగా దీనికి ఖర్చుని తీసుకుంటే,
0: if you go by the expenditure,
1: నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉండదు.
0: 100 crores are required per month.
1: ఎవరికి దీని విషయం తెలియదు.
0: No one knows exactly what's happening.
1: ఎందుకంటే ఒక ఫ్రీగా తీసుకుని పోతున్నారు మందు.
0: Because you receive free treatment.
1: దాని వెల వారికి తెలియటం లేదు.
0: They don't know the cost of medicine.
1: కానీ దానికి సరైనటువంటి విలువని వేస్తే 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది.
0: Its value amount to hundreds of crores.
1: హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అయినా పర్వాలేదు, నేను ఈ కార్యాన్ని సాధించాలి.
0: Does not matter even thousands of crores, Bhagavan is prepared to do.
1: కరగా తర్లోపనే ఈ హాస్పిటల్ అభివృద్ధి పొంది పేద ప్రజలకంతా కూడా తగినట్టు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: Very soon this hospital should grow more and more, should help all the poor people. That's what Bhagavan wants and expects.
1: ఆ త్యాగే నైకి అమృతత్వ మానసు, ఆ త్యాగమే అమృతత్వాన్ని పొందగలుగుతుంది.
0: And it is the sacrifice that will make your life immortal.
1: ఇదే విధమైనటువంటి హాస్పిటల్,
0: the same hospital,
1: బొంబాయిలో కట్టాలని,
0: దానికి
1: తగినటువంటి ల్యాండ్ మేము ఇస్తామని.
0: ఇదిగో
1: మన చీఫ్ మినిస్టర్, బొంబాయి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు.
0: చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఇస్ హియర్ ఆన్ ద డయస్.
1: ఎందుకంటే బొంబాయిలో మరింత కష్టంగా ఉంటుంది.
0: లైఫ్ ఇస్ మోర్ డిఫికల్ట్.
1: ఎక్కడ చూసినా పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్.
0: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పొల్యూటెడ్, ఆల్ ఓవర్ ద సిటీ.
1: దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోతుంది.
0: దట్స్ ద రీజన్ వై హెల్త్ ఇస్ గాన్.
1: Health is wealth.
0: Health is wealth.
1: Health బాగుండినప్పుడే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
0: If you are healthy, you can achieve anything.
1: తన పనిని కూడా తాను చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to do his own job, work.
1: కనుక మానవుడై పుట్టినందుకు ధనమును ప్రోగు చేసుకుని కూడబెట్టుకోవటం కోసం కాదు.
0: Human life is not to amass money, wealth.
1: పోయేటప్పుడు ఎవరు తీసుకుపోతున్నారు?
0: What did you take behind?
1: ఎవరు తీసుకుని పోడు.
0: You can't take anything.
1: మనం పోయేటప్పుడు ఒక నయా పైసా అయినా చేతిలో నుంచి తీసుకుని పోతే మనకి ఎంతో కష్టమైపోతుంది.
0: ఇన్ ద లాస్ట్ జర్నీ యూ కెనాట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ పైసా.
1: పిటికడు మట్టి గుడలను తీసుకుని పోవటం లేదు.
0: యూ కెనాట్ టేక్ ఈవెన్ ఫిస్ట్ ఫుల్.
1: నిజంగా మట్టి గుడలను మానవుడు తీసుకుని పోతుంటే తన వెంట మట్టి గుడను రేషన్ అయిపోయింది మన భారతదేశంలో.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ శాండ్ విత్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ దిస్ వరల్డ్ దేర్ విల్ బి నో శాండ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మనం ఏది తీసుకుని పోము.
0: యూ కాంట్ టేక్ ఎనీథింగ్ విత్ యూ.
1: తీసుకుని పోయేది పుణ్యము పాపము.
0: What you carry with you is the merit and the sin.
1: నీవు చేసిన మంచిని నీవు తీసుకుని పోతావు.
0: What you do good will follow you.
1: నీవు చేసిన పాపాన్ని నీవు తీసుకుని పెడతావు.
0: Sin will follow you.
1: కనుక నీవు పాపానికి గురి కాకుండా పుణ్యానికి ప్రయత్నం చేయి.
0: Never be sinful, be meritorious.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: The merit lies in helping others. The sin is
1: help ever hurt never.
0: Help ever hurt never.
1: చేతనేంత వరకు మనం సహాయం చేయాలి.
0: To the extent possible help others.
1: కనుకని ఈ సహాయానికి ప్రతి మానవుడై పుట్టినటువంటి వాడు కూడాను సహాయపడాలి.
0: Human being should proceed in this.
1: మన శక్తి కొరది మనం దానం చేయాలి.
0: To the extent possible, help others.
1: ఈ దానం అనేటువంటిది కూలిపోయింది.
0: This will certainly will follow you. It will never diminish.
1: ఈ దానమే లేదు.
0: There is no charity today.
1: కఠినమైనటువంటి హృదయమే తయారైంది.
0: He is stone hearted.
1: మానవుని హృదయంలో ప్రేమను నింపుకోవాలి.
0: Your heart should be full of love.
1: ఆ ప్రేమను నింపుకుంటే జీవితం అంతా ప్రేమమయంగా మారుతుంది.
0: When your heart is full of love, the whole life will be one of love.
1: కనుకనే మనం ప్రేమతో కూడినటువంటి హృదయంగా తయారు కావాలి.
0: Therefore our heart should be filled by love.
1: కనుక ప్రతి మానవుడు కూడాను హాస్పిటల్ గురించి లేక పేషెంట్ల గురించి దాన ధర్మాల గురించి మనం విచారించనక్కర్లేదు.
0: సో డూ నాట్ థింక్ ఆఫ్ మియర్ హాస్పిటల్స్ అండ్ ద పేషెంట్స్ అండ్ ద యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: రోగులైనటువంటి వారికి చేర్చుకుని వారికి నయం చేయించడము మా కర్తవ్యము.
0: Is our duty to admit all patients.
1: This is our duty.
0: Is our duty.
1: Duty is God. Work is worship.
0: Duty is God. Work is worship.
1: కనుక నా డ్యూటీతో నేను చేస్తున్నాను.
0: భగవాన్ టేక్స్
1: ఇది ఒకరి ప్రోత్సాహం కానీ ఒకరి ఫోర్స్ కానీ ఏమాత్రము లేదు.
0: It's not done because of force from outside.
1: ఇది నా సోర్స్.
0: It is భగవాన్స్ సోర్స్ నాట్ ఫోర్స్.
1: కనుక నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను.
0: భగవాన్ డస్ ఇట్ హోల్ హార్టెడ్లీ విత్ లవ్.
1: పేపర్ వాళ్ళు ఏమైనా అనుకోని నాకు పేపర్తో వచ్చేది ఏమీ లేదు. నా పేపర్ నా హృదయమే నా పేపర్. నా హృదయం నుంచి అంతా ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: అండ్ ద పేపర్ భగవాన్స్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కనుక నేను నా ప్రేమను నేను పంచుకుంటూ వస్తున్నాను.
0: భగవాన్ విల్ షేర్ హిస్ లవ్.
1: ఎవరికైనా సరే నేను అందరికీ పంచుతాను.
0: హిస్ రెడీ టు షేర్.
1: అందరూ నా వారే.
0: ఆల్ బిలాంగ్ టు
1: నేను అందరి వాడను. నాకు ఎవరిపైన ద్వేషం లేదు. అందరూ నా పైన ప్రేమనే. నాకు అందరిపైన ప్రేమనే. కానీ ప్రేమనే మా ఇద్దరికి ఉన్నటువంటి సందేహం.
0: Love is only connection, love to love.
1: కానీ ఇంత అసూయకు పాల్పడకూడదు.
0: And there should be some limit for this jealousy.
1: అమెరికా ప్రెసిడెంట్
0: the president of America
1: టెర్రరిస్ట్ ను చంపండి అని చెప్పాడు.
0: And he said that terrorist should be killed.
1: కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అని క్వశ్చన్ వేయాలి.
0: Who is the terrorist? No, first of all.
1: Jealousy, క్రోధము ఈ రెండు కూడాను జెలసీ.
0: Jealousy and anger are the terroristic tendencies.
1: కనుకనే ప్రతి మానవుడి ఎందు కూడాను యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
0: Therefore every man has this anger and jealousy.
1: కనుక ప్రతి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.
0: Therefore every man must kill the terroristic tendencies.
1: అప్పుడే దేశం బాగుపడుతుంది.
0: Then the country
1: గుణాలను చంపకుండా మనుషులను చంపుకుంటూ కూర్చున్నారు.
0: You don't kill these traits but you kill people.
1: మనుషులను చంపకూడదు.
0: You should not kill.
1: మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
0: We have to kill the bad qualities within us.
1: పవిత్రమైన దానిని పోషించాలి.
0: And we have to foster good quality.
1: కనుకని మనకు టెర్రరిస్ట్ మన వెంటనే ఉన్నారు.
0: So terrorist is in you.
1: కనుక నీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ను నీవే చంపాలి.
0: And you have to kill your own terrorist within.
1: నీవు చంపకపోతే నీవు టెర్రరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
0: If you don't do that you are a part of terrorism.
1: ఈ జెలసి క్రోధము రెండింటి కూడా చంపండి.
0: Jealousy and anger should be killed.
1: ఇదియే నా యొక్క కోరిక.
0: That's what Bhagavan wants.
1: ఈ క్రోధము అసూయ రెండింటి కూడా చంపితే దేశం ఎంతో సువిచ్ఛంగా ఉంటుంటారు. ఈ సువిచ్ఛమైన దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైన దేశంగా మన భారతదేశం రూపొందాలి.
0: భారత్ విల్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్.
1: మనం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కావాలి.
0: షుడ్ బి ఇండివిజువల్స్ హూ విల్ డెవలప్ సేక్రెడ్ క్వాలిటీస్ విదిన్ అస్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ ఇద్దరు అనేటువంటి జెలసీలు ఉన్నారు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దీస్ టూ.
1: ఆ రెండింటిని మనం సంహరించి పవిత్రమైనటువంటి ప్రేమను దయను పెంచుకుంటూ రావాలి.
0: We have to kill these bad qualities and develop kindness and compassion.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: You are all embodiments of love.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: There is no man without love in this world.
1: ప్రతి మానవుని ఎందుకు కూడా ప్రేమ ఉన్నది.
0: There is love in everyone.
1: అంత విశాలమైన అంత పవిత్రమైన అంత అద్భుతమైన ప్రేమను మనలో పెట్టుకుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం?
0: విత్ ద వండర్ఫుల్ వాస్ట్ ఇన్ఫినిట్ లవ్ విత్ ఇన్ యూ వై డూ బిహేవ్ లైక్ దిస్?
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులైపోయి
0: యూ బీ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఆదర్శవంతమైనటువంటి భారతదేశంగా రూపొందింపు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to make our country ideal so that the rest of the world will follow us. So saying, Bhagwan blessing everyone brings his divine discourse to a close.

0: स्वामी, यो जीवनमा म सधैँभरि तपाईँको आभारी रहनेछु। मेरो बाल विकासको कक्षाहरूमा म प्राय सोच्थे कि म कसरी तपाईँको उपस्थिति अनि चमत्कारहरू अनुभव गर्न सक्छु, तर तपाईँले मेरो जीवनको हर एक मोडमा यी प्रश्नहरूको उत्तर मलाई दिनुभयो। त्यसरी नै एकपल्ट हाम्रो विद्यालयको 15 वार्षिक उत्सवमा भिडियो प्रस्तुतिकरण गर्ने सुअवसर पाएको थियो। त्यो अवसरलाई हामीले कृतज्ञता अनि जिम्मेवारी साथ सम्पूर्ण मेहनत लगाएर पूर्ण गर्यौं, तर हाम्रो अग्रजहरूले त्यो भिडियोको स्वीकृति दिनु भएन। हाम्रो मेहनत आशा सबै चकनाचुर भयो। मैले मेरो आँसु थाम्न नसकेर तपाईँलाई प्रश्न गरे कि स्वामी, किन हामीबाट यो सुनौरो अवसर लानुभयो? त्यति नै बेला अचानक मेरो नजर त्यो कोठाको ऐनाको एउटा स्टिकरमा अड्यो जसमा लेखिएको थियो, वाई फियर वेन आई एम हियर, अर्थात् मेरो उपस्थितिमा तिमी किन डराउँछौ। त्यो केही संजोग थिएन। त्यो सब शब्दहरू तपाईँले हामीलाई तपाईँको प्रेमपूर्वक आवाजमा भनेको झै लाग्यो। त्यसपश्चात हामीले धीर आत्मसमर्पण गरेर त्यो भिडियो प्रस्तुतिकरण पूर्ण गर्यो। त्यसपश्चात तपाईँले मेरो हर एक प्रश्नको उत्तर मलाई दिनुभयो। तपाईँको उपस्थिति सधैँ यहाँ छ मेरो दैनिक सूक्ष्मताहरूमा। मैले कल्पना गरे झै कुनै ठूलो चमत्कार त मैले पाइन, तर मेरो दैनिक जीवनमा मैले तपाईँको उपस्थिति सधैँ अनुभव गरे। स्वामी, मेरो हर एक क्षणमा तपाईँ हुनुहुन्छ। तपाईँको दिव्य प्रेम अनि अनुग्रहको निम्ति म तपाईँलाई कोटि कोटि धन्यवाद अर्पण गर्दछु।
1: స్వామీ, మీ దివ్య చరణాలకు నా శతకోటి ప్రణామాలు. నేను చూపించిన సన్మార్గంలో మీరు నడవండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్న శ్రీ సత్యసాయి బాబా వారి మాట నా జీవితంలో కనులారా రుజువైంది. నేను 3వ సెమిస్టర్ చదువుతున్న రోజుల్లో ఒక సర్జరీ అయిన అక్కను వాష్రూమ్కి తీసుకువెళ్లి సహాయం చేశాను. ఆమె తమ్ముడు తన కన్నీటితో మీ రుణం తీర్చుకోలేము అంటూ నన్ను ఇంకా నా కుటుంబాన్ని ఆశీర్వదించారు. అదే రోజు మా నాన్నగారికి గుండెలోని 3 నరాలు మూసుకుపోయాయి అన్న వార్త వచ్చింది. భయంతో నా మనసు కంపించింది. 2024 August 3 నా యూనివర్సిటీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను అని మా అమ్మగారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. పరీక్ష పూర్తయ్యాక ప్రొసీజర్ విజయవంతంగా జరిగింది అన్న వార్త వచ్చింది. అప్పుడు అర్థమైంది స్వామి, ఆనాడు నేను ఆ పేషెంట్కి చేసిన సహాయం ఈనాడు మా నాన్నగారి ప్రాణాలను నిలబెట్టింది అని. స్వామి, మీరే అన్నారు కదా, నువ్వు చేసుకున్న పుణ్యమే నిన్ను ఆపద నుండి కాపాడుతుంది అని. మంచి చేసి ఆ మంచి మనం మర్చిపోయినా కూడా దాని ఫలితం ఎప్పటికైనా మనకి తిరిగి వస్తుందని ఆనాడు నాకు అర్థమైంది. స్వామి, ఇలా నా వెన్నంటి ఉంటూ నన్ను ఇంకా నా కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు మీకు ఎల్లవేళలా నేను కృతజ్ఞతరాలినై ఉంటాను. ధన్యవాదాలు స్వామి, ధన్యోస్మి.
0: In countless ways, Bhagwan has nurtured, protected, and carried us through every joy and sorrow, becoming our strength in weakness, our refuge in uncertainty, and our comfort in moments of pain. This bond with Him did not begin in this lifetime alone. Though names and forms may change, His ceaseless and all-encompassing love remains eternal. And today, standing before His lotus feet, our hearts awaken to that sacred connection beyond time, beyond distance, and beyond birth itself. As this musical offering of gratitude comes to an end, may these sweet notes echo beyond this evening within us, around us, radiating His eternal presence through every thought, word, and deed in our lives. Kaisa ye bandhan mere sai ke sang.

ప్రాజ్ఞజనులు తప్పునే గైకొని ఒప్పును దిగద్రొక్కి దూషింతురెందరో.

కలహింతురెందరో కలుష జనులు మొదటి మూడింటనొకరీతి విధము కలదు. నాలుగవ పచ్చమందున్న నరు

0: दोष न देखते सब सही मानकर, कुछ सरस जन हैं सदा सराहते। दोष को दोष, सही को सही कहकर, कुछ बुद्धिमान हैं उद्घाटित करते। कर स्वीकार दोष को, सही को कुचल, बस निंदा करते हैं जो दुर्जन होते। सब सही को भी हैं दोष मानने वाले, दुर्जन से भी हैं निम्न झगड़ा करते। प्रथम तीन की कोटि में है एक रीति, चौथी कोटि के मनुज को देखने पर लगता दनुज बड़े भले हैं इनसे। कितनी विद्याएं सीख है क्या लाभ, भाग्य लेखा कौन बदल सकता। बुरे विचार जब घुसे सर में, तब बुद्धि निश्चय पथरा जाती।
1: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఈనాడు మనమున్నటువంటి స్థితికి మనమే కారణం. మంచికి కాని చెడ్డకు కాని మనము పూర్వం చేసుకున్నటువంటి యొక్క కర్మ ఫలముల యొక్క స్వరూపమే ఈనాడు స్థితికి కారణమైనది. అదే విధముగానే భవిష్యత్తు యొక్క స్థితి మంచి చెడ్డలకు కూడాను ఈ ప్రస్తుత స్థితి యందు మనము చేయనటువంటి మంచి చెడ్డల కర్మలే వాటికి ఆధారంగా ఉంటుంటాయనే సత్యాన్ని మొదలు గుర్తించాలి.
0: పవిత్రాత్మ స్వరూప్ విద్యార్థియో, ఆజ్ హమ్ జిస్ పరిస్థితి మే హై ఉస్కే లియే హమ్ హీ జిమ్మేదార్ హై. పూర్వ మే హమారే కియే గయే కర్మో కా ఫల్ హీ హమారీ అచ్చాయి ఔర్ బురాయి కా కారణ హై. ప్రథమతః హమే ఇస్ సత్య సే అవగత హోనా చాహియే कि भविष्य की परिस्थिति या अच्छाई अथवा बुराई के आधार वर्तमान में हमारे द्वारा किए जाने वाले अच्छे और बुरे कर्म ही हैं.
1: మానవుని యొక్క విలువ తన రూప సౌందర్యములు ఎందు కాని, ఆస్తి పాస్తులు ఎందు కాని, అధికార ఆడంబరములు ఎందు కాని, క్షేత్ర విత్తాదులు ఎందు కాని ఏమాత్రము కూడాను విలువదు. ఇట్టి ధనకనక వస్తు వాహనాదులన్నీ కూడాను మేఘముల వలె కదిలిపోవునవే కాని స్థిరమైనటువంటివిగా కానేరవు. కాని మానవుని యొక్క విలువ సత్శీలంపైనే ఆధారపడి ఉంటుంటాది. ఇట్టి పవిత్రమైనటువంటి సత్శీలమును పోషించుకునేటువంటి ప్రయత్నములో ఈనాటి యువకులు సరైనటువంటి ప్రయత్నం కొనసాగించాలి.
0: మానవ కా మూల్య ఉస్కే రూప సౌందర్యమే, ధన సంపత్తిమే, अधिकार और आडंबर में अथवा जमीन जायदाद में निहित नहीं है. ऐसी धन संपत्ति और जमीन जायदाद बह जाने वाले बादलों के ही समान हैं. वे कदापि स्थिर नहीं हो सकते हैं. परंतु मानव का मूल्य सच्चे चरित्र पर ही आधारित है. ऐसे सच्चे चरित्र का पोषण करने के लिए आज के युवाओं को సహీ ఉపక్రమ కర్నే చాహియే.
1: మనకు ధనకనక వస్తువాహనాలు ఉండవచ్చును, కాని వాటితో పాటు ఈ సత్శీలం కూడాను కొంత ప్రధాన లక్ష్యం నందు దృష్టి యందు ఉంచుకున్నప్పుడే మన జీవితమునకు శాశ్వతమైనటువంటి కీర్తి, శాశ్వతమైనటువంటి ఆనందమే కాక జగత్తుకు కూడాను ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వారిగా నీవు రూపొందించగలవు. బుద్ధి బలము, శరీర బలమును పురస్కరించుకుని విశ్వామిత్రుడు వశిష్ఠుల వారిపైన కొంత కయ్యమునకు కాలు తీసినటువంటి విషయము మీకు తెలిసిన విషయమే. కాని కట్టకడపటకు తన యొక్క అస్త్రములన్నీ కూడాను కుంఠితములైపోయినవి, తన యొక్క దేహ సంబంధమైనటువంటి బలము కూడాను క్షీణించినది, బుద్ధి యొక్క ప్రవేశము ఏమాత్రము కూడాను ప్రకాశింపకపోయినది. ఇట్టి పరిస్థితిని పురస్కరించుకుని విశ్వామిత్రుడు దిక్బలం, క్షత్రియ బలం, బ్రహ్మ తేజోబలం, నిజ బలం అని ఒక సత్యాన్ని గుర్తించుకొని ఆ తరువాత తాను తపశ్శక్తికై బయలుదేరినాడు.
0: హమే ధన్ సంపత్తి వస్తు వాహన్ ఆది హో సక్తే హై, పరంతు ఉస్కే సాథ హీ ఇస్ సచ్చే చరిత్ర కో ప్రధానత లక్ష్య మే రఖనే పర్ జీవన్ మే శాశ్వత యశ్ కే సాథ్ ఆనంద్ కీ ప్రాప్తి హోగీ ఔర్ తుమ్ విశ్వ కే లియే ఏక్ ఆదర్శ్ ప్రస్తుత్ కర్ సకోగే. तुम जानते ही होगे कि अपने बुद्धि बल और शारीरिक बल के आधार पर विश्वामित्र वशिष्ठ के साथ झगड़े पर उतारू हुए। अंततः उनके सारे शस्त्र व्यर्थ हो गए, शारीरिक बल क्षीण हो गया, बुद्धि भी मंद सी पड़ गई। तब इस स्थिति को देखते हुए विश्वामित्र धिक बलम क्षत्रिय बलम ब्रह्म तेजो बलम निज बलम के सत्य से अवगत होकर तपह शक्ति प्राप्त करने के लिए उद्यत हुए।
1: अति तेजो बलम अभिवृद्धि परचुकोनी मनमु ई लोकमनंदु साधिंचवलसिनटुवंटि योक्क दिग्विजयमुनकु तगिनटुवंटि कंकणम ईनाडु कट्टाली। మానవుడు ఎట్టి కార్యమునందు ప్రవేశించడానికి పూనుకొన్నను తన బలము తన ధీబలమును కూడాను కొంత మొదలు పరిశీలించి తదుపరే ఆ యొక్క కార్యమునందు కాలిటానికి పూనుకోవాలి. తన తత్వమును తాను గుర్తించక తన బలమును తాను యోచించక ఏదో సాధించగలననేటువంటి యొక్క కొంత తాత్కాలిక బలమును ఆధారం చేసుకుని ముందంజ వేయటంలో పరాభవమునకు గురి కాగలడు.
0: అత ఆజ్ హమే ऐसे तेजो बल को स्वयं में बढ़ाकर विश्व में जो सफलताएं प्राप्त करनी हैं उनके लिए कमर कसनी चाहिए। मानव को किसी भी कार्य में प्रवेश करने से पूर्व प्रथमतः अपनी शक्ति और अपनी धी शक्ति की जांच कर लेने के बाद ही उस कार्य में कदम रखने के लिए प्रयत्नशील होना चाहिए। अपने तत्व से अवगत न होते हुए, अपनी शक्ति के बारे में विचार न करते हुए किसी तात्कालिक बल के आधार पर कुछ भी साधने की मंशा से आगे बढ़ने पर व्यक्ति पराजित होगा।
1: ईनाडु विद्यार्थुलु एंदे काक सर्वसामान्यमैनटुवंटि मानवुनि एंदुकुडनु तात्कालिकमैनटुवंटि योक्क बलमुनु मात्रमे आधारं चेसुकोनि मुंदु जरगबोयेटुवंटि योक्क विषयमुनु एमात्रमु कूडानु विचारिंचक मुंदुकु वेळ्ळि తదుపరి తాను అనేక రకములైనటువంటి విచారములకు గురి అవుతున్నాడు. దీనికి దుర్యోధన దుశ్శాసనాదులే సరి అయినటువంటి ఆదర్శములు. కేవలము ధర్మబలమును కాని లేక హృదయ బలమును కాని ఏమాత్రము కూడా నువ్వు విచారించక ధనబలమును జనబలమును మాత్రమే తాను ఆధారము చేసుకుని ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన తాను కొంత యుద్ధము చేయడానికి ప్రారంభించి తదుపరి తాను పడినటువంటి అవస్థలకు కేవలము వంశమునే నాశము చేసుకున్నటువంటి దుష్టిదిక్కు కూడాను ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి యొక్క దుర్బలమే దీనికి కారణంగా తోచుతూ వచ్చింది.
0: ఆజ్కే ఛాత్ర హీ నహీ బల్కి సామాన్య వ్యక్తి భీ అప్ని తాత్కాలిక్ శక్తి కో ఆధార్ బనాకర్ యహ్ విచార్ న కర్తే హువే కి ఆగే క్యా కుచ్ హోనే వాలా హై ఆగే బఢ్కర్ అనేక ప్రకార్ కి చింతాఓ మే పడతా జా రహా హై। इसके लिए दुर्योधन और दुशासन ही सही उदाहरण है। ये लोग धर्म बल अथवा हृदय बल के बारे में बिल्कुल विचार न करते हुए केवल धन बल और जन बल को ही आधार मानकर पांडवों के साथ युद्ध के लिए तैयार हुए और अंततः अनेक कष्टों का सामना ही नहीं किया बल्कि अपने वंश को भी వినష్ట్ కర్ణేకి దుస్థితి మే పడగయ్.
1: కృష్ణుని దగ్గరకు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడాను వెళ్లినప్పుడు కూడాను కృష్ణుని కేవలం సైన్యమును మాత్రమే కావాలని దుర్యోధను కోరినప్పుడు అర్జునుడు నీవు మాత్రమే నాకు చాలని ప్రార్థించడం కూడాను మీకు తెలిసినటువంటి విషయమే. దైవ బలమునకు మించినటువంటి బలము ఏ విశ్వమునందు కూడాను మనకు కానరాదు. సర్వ విశ్వము కూడాను తన యొక్క పొట్టలో ఉన్నటువంటి యొక్క పరమాత్మ యొక్క బలము మనకు అండదండలుగా ఉంటున్నప్పుడు ఇంకా మిగిలినటువంటి శక్తి సామర్థ్యముల యొక్క బలములు క్షణభంగురములు.
0: తుమ్ జాంతే హీ హోగే కి జబ్ అర్జున్ ఔర్ దుర్యోధన్ శ్రీకృష్ణ కే పాస్ గయే తబ్ దుర్యోధన్ నే సేనా కి మాంగ్ కీ తో అర్జున్ నే శ్రీకృష్ణ కో అప్నే పక్ష్ మే రహనే కీ ప్రార్థనా కీ। విశ్వ మే ఈశ్వరీయ శక్తి సే బఢ్కర్ अन्य कोई शक्ति हमें नहीं दिखती है।
1: दैव बलमुनकु मिंचिनटुवंटि बलमु विश्वमुनंदु कूडानु मनकु कानरादु। सर्व विश्वमु कूडानु तन योक्क पोट्टलो उन्नटुवंटि योक्क परमात्म योक्क बलमु मनकु अंडदंडलुगा उंटुन्नप्पुडु इंका मिगिलिनटुवंटि शक्ति सामर्थ्यमुल योक्क క్షణభంగురములు.
0: తుమ్ జాన్తే హీ హోగే

0: ईश्वरीय शक्ति से बढ़कर अन्य कोई शक्ति हमें नहीं दिखती है। समस्त ब्रह्मांड को अपने उदर में धारण करने वाले परमात्मा की शक्ति जब हमारे लिए सहारा बनती है, तब सभी अन्य शक्तियां क्षणभंगुर ही मानी जाती हैं।
1: मन भारतीय संस्कृति ने पुरस्करించుకొని పవిత్రమైనటువంటి చరిత్రను ఆధారం చేసుకుని భారతీయులు అనాది కాలం నుంచి ఎట్టి దిగ్విజయమును సాధిస్తూ ఎట్టి ధర్మభూమిగా దీనిని తీర్చిదిద్దారు, ఎట్టి త్యాగభూమిగా దీనికి పేరొందింపజేశారు, ఎట్టి కర్మభూమిగా దీనికి సార్థక నామాన్ని అందించారో, మీకు ఈ నెల దినముల నుంచి అనేక మంది అనుభవజ్ఞులైనటువంటి పండితులు, సాధకులు, విజ్ఞానులు, చదువరులు అయినటువంటి పెద్దలందరూ కూడాను వివిధ మార్గముల యందు మీకు చాలా ఆనందంగా అందించారు.
0: హమారీ భారతీయ సంస్కృతి ఆర్ పవిత్ర ఇతిహాస్ కో ఆధార్ బనాతే హువే కిస్ ప్రకార్ భారతీయ అనాది కాల్ సే కిస్ ప్రకార్ సే విజయ ప్రాప్త కర్తే ఆయే హై, ఇసే కిస్ ప్రకార్ సే ఏక్ ధర్మ భూమి మే రూపాయిత్ కియా హై, కిస్ ప్రకార్ త్యాగ భూమి కే రూప్ మే ఇస్కే నామ్ కో ప్రతిష్ఠిత్ కియా హై, కిస్ ప్రకార్ इसे कर्म भूमि के रूप में सार्थक किया है, ये सभी तथ्य पिछले एक महीने के दौरान कई अनुभवी पंडितों, साधकों, विज्ञानवेत्ताओं और शिक्षाविदों ने तुम्हें अनेक प्रकार से सानंद बताया है।
1: कानी మీకు అధికంగా చెప్పనక్కరలేదు, నెల దినముల నుంచి కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క విలువైనటువంటి రత్నములను మీ హృదయ స్థానం నందు దాచుకున్నారు. దీనిని కేవలము మసిబొగ్గులకు మాత్రం మార్చక మీ యొక్క జీవిత పర్యంతం కూడాను ఇట్టి ఉత్తమమైనటువంటి ఆచరణ మార్గం లోపల సరియైనటువంటి విలువలకే దీనిని ఉపయోగించుకుంటారని కూడాను నేను విశ్వసిస్తున్నాను.
0: తుమే ఔర్ కుచ్ అధిక్ బతానే కి ఆవశ్యకతా నహీ హై, పిచ్లే ఏక్ మహీనే సే తుమ్ పవిత్ర ఏవం మూల్యవాన్ రత్నో కే సమాన్ ఇన్ తథ్యో కో అప్నే హృదయో మే సంచిత్ కర్ చుకే హో। स्वामी आशा करते हैं कि तुम इन्हें निम्न कोयले के टुकड़ों के लिए न छोड़ते हुए अपने जीवन पर्यंत इन महान मूल्यों को आचरण में रखोगे।
1: ईनाडु जगत्तुलो सर्वसामान्यंगा धनकनक वस्तुवाहनादुलनु लेक भवनमुलनु इंका भरणमुलनु अनेक रकमैनटुवंटि यक्क रूपमुलतो चेरिनटुवंटि वाटिनि धनमु సంపద ఐశ్వర్యమని పిలువటం కద్దు. అయితే ఇట్టి ధనకనక వస్తువాహనాదులు, భరణములు, ఆభరణములు కూడాను, భవనములు కూడాను దేహమున్నంత వరకే వారికి ఇట్టి సంబంధం కలిగి ఉండొచ్చును, కాని దేహ తదుపరి ఈ యొక్క వస్తువులకు వారికి ఎట్టి సంబంధం కూడాను ఉండదు.
0: సామాన్యత ఆజ్ జగత్ మే ధన్, సోనా, వస్తు ఔర్ వాహనో కో అథవా భవనో కో अथवा आभूषणों और विविध रूप में विद्यमान तत्वों को ही धन, संपदा और ऐश्वर्य माना जा रहा है, परंतु इन धन, सोना, वस्तु और वाहनों के साथ इनका संबंध शरीर के रहने तक ही होता है। शरीर के विनष्ट हो जाने के बाद इनके साथ कोई संबंध नहीं रहता है।
1: మన ధనము అస్థిరమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది కాదు. మన ధనము సత్యీలమే మనకు సరి అయినటువంటి ధనము, సదాచారమే మనకు సరి అయినటువంటి సంపద, బ్రహ్మజ్ఞానమే మన యొక్క ఐశ్వర్యము. ఈ మూడింటిని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈనాడు జరపాలి. కనుక ఈ మూడు వస్తువులను కూడాను మనము మూడు కాలముల యందు కూడాను తగినటువంటి జాగ్రత్తతో తగిన లక్ష్యమును ఉంచి మనం ఎట్టి పెడమార్గమును కూడాను ఈ ధనకనక వస్తువాహనాదులు పోనివ్వక సక్రమమైనటువంటి మార్గం లోపల దేశమునకు ఆదర్శప్రాయులుగా మీరు తీర్చిదిద్దడానికి పూనుకోవాలి.
2: హమారా జో ధన్ హై వహ్ అస్థిర్, అశాశ్వత్ ఔర్ అసత్య కా ధన్ నహీ హై।
0: సచ్చా చరిత్ర హీ హమారా సహీ ధన్ హై, సదాచరణ హీ హమారీ సంపత్తి హై, ब्रह्म ज्ञान ही हमारा ऐश्वर्य है। इन तीनों को सुरक्षित रखने के प्रयत्न आज हमें करने चाहिए। इन तीनों का उपयोग तीनों कालों में हमें लक्ष्य को दृष्टि में रखते हुए करना चाहिए और किसी बुरे मार्ग पर न चलते हुए

0: और इनका दुरुपयोग न करते हुए सही मार्ग का अनुसरण करते हुए देश को आदर्शपूर्ण बनाने के प्रयत्न करने चाहिए।
1: दिव्यात्म स्वरूप लेने विद्यार्थुलारा तन्न तल्लिदंड्रुलकु देश मातकु मन ओक संस्कृति की चक्कनि सत्कीर्तिनि मीरु तेवालनि कूडा नेनु आशिस्तुन्नानु। इदि भारत देशमु భగవద్ రతి కలిగినటువంటి దేశము ఈ యొక్క దేశము అట్టి భగవద్ రతిని మనం అభివృద్ధి పరచుకోవటానికి పొందుకున్నప్పుడే మనము భారతీయుడు అని చెప్పేటువంటి యొక్క ధైర్యం మనకు ఉండవచ్చునే కాని అట్టి భగవద్ రతి లేనప్పుడు నేను భారతీయుడు అని చెప్పుకోవటం కూడా నువ్వు సిగ్గులు చేయటనే చెప్పవచ్చు।
0: దివ్యాత్మ స్వరూప్ విద్యార్థియో స్వామి ఆశా కర్తే హై కి తుమ్ అప్నే మాతా పితా దేశ మాతా ఔర్ హమారీ సంస్కృతి కో యశస్వీ బనాఓగే। यह भरत देश है, यह भगवत रति से युक्त देश है। ऐसी भगवत रति को स्वयं में बढ़ाने पर ही हम स्वयं को भारतीय कहलवाने का धैर्य रख सकते हैं, वरना ऐसी भगवत रति के न होते हुए स्वयं को भारतीय कहना शर्मनाक ही होगा।
1: భారత దేశం యొక్క తత్వాన్ని మీకు అనేక పర్యాయములు కూడా నేను చెప్పాను। భారత భావ రాగ తాళ సమ్మిళితం భారతం, ఈ భావ రాగ తాళములు అనేటువంటిది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి, ఈ మూడింటి కూడాను మన యొక్క దేహము ఆలవాలమైనటువంటిదిగా మనం భావించాలి। ఈ మూడు కూడాను ఒకదానిని ఒకటి అనుసరించే నడచాలి, కాని ఒకటి ఒకవైపున మరొకటి మరొక వైపున పోయేటప్పటికీ ఇది అపస్వరంగా వచ్చి వినడానికి కూడాను ఒక ఇంపుగా లేకుండా ఒక విధమైనటువంటి అసహ్యాన్ని కూడాను కలిగింపచేస్తుంది। ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తికి సంబంధించినటువంటిదిగా ఉంటుండాలి।
0: భారత దేశ కే తత్వ కే బారే మే స్వామి నే తుమే కై బార్ బతాయా హై। భ ర త भाव राग और ताल, इन तीनों का समन्वित स्वरूप ही भारत है। ये भाव राग और ताल ही इच्छा शक्ति क्रिया शक्ति और ज्ञान शक्ति हैं। हमें विश्वास करना चाहिए कि इन तीनों के लिए हमारा शरीर ही केंद्र है। इन तीनों को एक दूसरे का ही अनुसरण करना चाहिए। एक एक और दूसरा दूसरी ओर जाने लगे तो यह बेसुरा होकर सुनने में भी घृणा उत्पन्न करेगा। इच्छा शक्ति को क्रिया शक्ति और ज्ञान शक्ति से संबद्ध होना चाहिए।
1: ఒక గాలి మేఘముల వలె వచ్చినటువంటి మన భావములకు ఏ మాత్రం కూడాను మనము ఒక స్థానము ఇవ్వకూడదు। దానిని చక్కగా విచారించి ఇది మంచియా చెడ్డనా లేక ఇది ఉపకారమా అపకారమా, ఇది నా హృదయ స్థానం నుంచి వచ్చినదా లేక ఏదో మధ్యస్థానం నుంచి వెలువడినదా అని విచారణ చేసి, నీ హృదయ స్థానం నుంచి వచ్చినటువంటిదైతే నీవు జ్ఞానస్థానంతో కొంతవరకు విచారణ జరిపి దానిని క్రియారూపంలో నువ్వు చేపట్టడానికి ప్రయత్నించాలి।
0: హవాసే భట్కే బాదలో జీ ఆనే వాలి భావనాకు హమే ప్రధానత నహీ దేని చాహియే। అచ్చీ తరహ సే విచార కర్నా చాహియే కి యహ అచ్చా హై యా బురా, यह भलाई करने वाला है या अपकार करने वाला है, यह मेरे हृदय से उत्पन्न हुआ है या अन्यत्र कहीं से उत्पन्न हुआ है। इस प्रकार विचार करने के बाद यदि वह तुम्हारे हृदय से उत्पन्न हुआ हो तो अपने ज्ञान के सहारे उस पर विचार कर उसे क्रियान्वित करने का प्रयत्न करना चाहिए।
1: ఈ తాత్కాలిక ఆవేశములకు మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు। ఈ లేత వయస్సునందు ఉప్పొంగేటువంటి ఆవేశములను అరికట్టుకునేటువంటి శక్తిని మనం ఈనాడు సంపాదించుకోవాలి। ఈ శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు పుష్టిగా ఉండేటువంటి ఈ సమయమునందే మన యొక్క ఉద్రేకములు అంచడానికి చేతగాకపోతే వృద్ధాప్యములో మనం ఏ రీతిగా దీనిని అంచగలము? కనుక ఈ వయస్సునందు సరైనటువంటి ఇంద్రియ నిగ్రహం చేసినప్పుడే వృద్ధాప్యములో ఇవి మనకు చక్కగా పిచ్చినట్టుగా పలికేటువంటి ఒక గొర్రెలు వలె మన చేతిలో చిక్కిపోతాయి। కనుక మనం ఈనాడు ఇంద్రియ నిగ్రహములకు సరైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి।
2: हमें ऐसे तात्कालिक आवेश से रत्ती भर भी प्रभावित नहीं होना चाहिए।
0: इस कच्ची उम्र में हममें उत्पन्न होने वाले आवेश को वश में करने के लिए आवश्यक शक्ति हमें प्राप्त करनी चाहिए। हालांकि हममें ये शारीरिक मानसिक और आध्यात्मिक शक्तियों के पुष्ट रूप में होने पर भी यदि हम इन आवेगों को वश में नहीं कर सकते हैं तो बुढ़ापे में इन्हें कैसे वश में कर सकते हैं। अतः इस उम्र में ही सही ढंग से इंद्रिय नियंत्रण करने पर ये बुढ़ापे में पालतू भेड़ों की भांति हमारे वश में रहेंगी। अतः आज हमें इंद्रिय नियंत्रण को हमारा लक्ष्य बनाना चाहिए।
1: विद्यार्थुलारा, ఈనాటితో మనం మాసము నియమించినటువంటి యొక్క నియమంకు పూర్తి అయిపోయినది. కానీ రేపటి నుంచి ఎవరెవరి స్వస్థానములకు వాళ్ళు పోయేటువంటి ప్రయత్నాల్లో ఉంటుంటారు. ఇక్కడ ఉన్నంత కాలమే ఈ డిసిప్లైన్, ఈ విధమైనటువంటి యొక్క శ్రద్ధ, ఈ విధమైనటువంటి ఆచరణలు మన యొక్క బృందావనంకు మాత్రమే వదిలిపెట్టిపోక మీ యొక్క హృదయస్థానంలో చేర్చుకొని మీరు ఎక్కడికి వెళ్లినప్పటికీ ఈ యొక్క డివోషన్, డిసిప్లైన్ అండ్ డ్యూటీ ఈ మూడింటిని కూడాను మీరు ఒక త్రిమూర్తి స్వరూపులుగా మీరు భావించి మీరు ఎక్కడికి వెళ్లినప్పటికీ ఈ దీనిని ఆచరణలో పెట్టి ఇతరులకు కూడాను అందించడానికి కూడాను తగినటువంటి ప్రయత్నం కూడా సల్పాలి.
0: విద్యార్థియో, పూర్వ నిర్ధారిత ఏక్ మహీనే కా సమయ ఆజ్ పూరా హో గయా హై. కల్ సే తుమ్ అప్నే అప్నే గావో కో లోటనే కి తయారియో మే రహోగే. యహాన్ రహనే తక్ హీ यह अनुशासन, ऐसी श्रद्धा और आचरण को इस वृंदावन में ही न छोड़कर इन्हें अपने हृदयों में सुरक्षित कर तुम जहां कहीं भी जाओ इन डिवोशन, डिसिप्लिन, ड्यूटी अर्थात भक्ति, अनुशासन और कर्तव्य परायणता को त्रिमूर्त्यात्मक मानते हुए तुम्हें इनका स्वयं आचरण करने और दूसरों को भी आदर्श प्रस्तुत करने के प्रयत्न करने चाहिए।
1: మొన్నటి దినం చెప్పినట్టుగా ఏదో ఒక చెడిపోయినటువంటి కారును వర్క్షాప్ కు తీసుకెళ్లినప్పుడు ఆ వర్క్షాప్ లో యూజ్లెస్ అన్నీ తీసివేసి దానికి సరైనటువంటి యొక్క పార్ట్స్ అంతా కూడా తగిలించి ఏ విధంగా ఆ యొక్క కారును కండిషన్ లో మనం ఇంటికి తెస్తుంటామో అదే విధంగానే మీరు ఏదో కొన్ని డొక్కు కార్లుగానో లేక ఇంకేమైనా పార్ట్స్ పోయినటువంటి కార్లుగానో మన బృందావనం అనే వర్క్ షాప్ వచ్చి చేరారు. ఇక్కడ అన్ని పార్ట్స్ కూడా చక్కగా తీర్చిదిద్ది సర్వీస్ చేసి పెట్టాం. ఈ కారును మీరు సక్రమైనటువంటి దీంట్లో మీరు ఇంటికి తీసుకెళ్లినప్పుడే మీ తల్లిదండ్రులు కాని, మీ సహచరులు కాని, మీ తోటివారు కాని దీనిని చూసి చాలా ఆనందించగలరే. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క సమయం లోపల ఈ రకంగా ఉంటుండి ఇంటికి చేరేటప్పటికి తిరిగి పాతాభ్యాసములే మన వెంట జంటగా ఉండినప్పుడు తల్లిదండ్రులు కూడా నువ్వు తృప్తిపడరు. ఇంతకాలం మీరు ఇక్కడ ఉండి కూడాను మీ కాలము, కర్మము, కాయము కూడాను వృధాపరిచినటువంటి వారు అవుతారు.
0: జైసే కి పర్సో బతాయా గయా కి జిస్ ప్రకార్ ఖరాబ్ హుయీ కిసీ గాడీ కో కిసీ వర్క్షాప్ మే లే జాయే జానే పర్ उसके खराब हुए पुर्जों को निकालकर उसमें सही पुर्जे लगाकर उसे सही स्थिति में हम अपने घर लाते हैं, उसी प्रकार तुम सब खटारा और पुर्जे ढीले हुए गाड़ियों की भांति इस वृंदावन के वर्कशॉप में पहुंचे हो। यहां सभी पुर्जे ठीक करके अच्छी तरह से गाड़ियों की सर्विस की गई है। इन गाड़ियों को सही स्थिति में अपने घरों को ले जाने पर ही माता पिता, बंधु और संगी साथी खुश होंगे। वरना यहां रहते समय इस प्रकार अनुशासित रहते हुए घर लौटने पर फिर पुरानी आदतों के आ जाने पर तुम्हारे माता पिता भी संतुष्ट नहीं होंगे। ऐसी स्थिति में तुम अपने समय, कर्म और शरीर को भी వ్యర్థ గవానే వాలే హీ మానే జాగే.
1: కనుక ఇట్టి లక్ష్యమును మీరు హృదయస్థానంలో దుంచుకొని ఎక్కడికి వెళ్లినప్పటికీ దీనిని ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధన సల్పాలని కూడా నేను ఆశిస్తున్నాను. కనుక మీరు ఆదర్శప్రాయులుగా నిలిచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నెల దినమును కూడాను మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని మీ యొక్క భవిష్యత్తుకు తగినటువంటి భద్రతమైనటువంటి యొక్క విషయములు అన్ని కూడాను అనేక మంది పెద్దల చేత మీ యొక్క హృదయాన్ని నింపించాము. కానీ దీనికి ఏ విధమైనటువంటి ఈ వాటర్ ట్యాంక్ కు ఏ చిన్న హోల్ మీరు పెట్టుకున్నప్పటికీ ఇందులో చేరినటువంటి పదార్థం అంతా కూడాను క్రింద పడిపోతుంది, మీకు దక్కకుండా పోతుంది. కనుక మీ హృదయ స్థానమున ఏ విశేష సంబంధమైనటువంటి యొక్క చిల్లులు కూడా పడకుండా చూసుకుని ఈ యొక్క అందుకున్నటువంటి పదార్థమును చక్కగా రక్షించుకునేటువంటి భద్రత కూడాను మీరు కొంతవరకును లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: అత స్వామి ఆశా కర్తే హే కి తుమ్ జహా భీ జాఓగే ఇన్ బాతో కో లక్ష్య మే రఖతే హువే ఉన్కా ఆచరణ కర్ దూసరో కే లియే ఆదర్శ ప్రస్తుత్ కరోగే. అత తుమ్హే ఆదర్శవాన్ బనానే కే ఉద్దేశ్య సే హీ యహాం ఏక్ మహీనే తక్ రఖ కర్ తుమ్హారే భవిష్య కో సురక్షిత్ రఖనే కే లియే ఆవశ్యక్ సభీ విషయ కయీ బడో ద్వారా తుమ్హారే హృదయో మే భరే గయే హైం. లేకిన్ యది ఇస్ పానీ కీ టంకీ మే ఛోటా సా భీ ఛేద్ తుమ్ కర్తే హో తో ఇస్మే భరా సారా పదార్థ నీచే బహ్ జాయేగా ఔర్ తుమ్ ఉస్సే హాత్ ధో బైఠోగే. అత తుమ్హే సతర్క రహనా చాహియే కి తుమ్హారే హృదయ మే కోయీ భీ విషయ సంబంధీ ఛేద్ నా హో. తుమ్నే జో కుచ్ ప్రాప్త కియా హై ఉసే సురక్షిత్ రఖనే కో హీ తుమ్హే అప్నా లక్ష్య బనానా చాహియే.
1: విద్యార్థులారా, ఈనాడు దేహమునకు మాత్రమే తెల్లటి శుద్ధమైనటువంటి వస్త్రములు మనం ధరించామని అనుకోకూడదు. మీ హృదయం కూడా శుద్ధమైనటువంటి వస్త్రంగా ఇంటికి చేరాలి. ఆ విధముగా చేరినప్పుడే ఈ దేహము ఈ యొక్క హృదయము రెండు కూడా శుద్ధిగా ఉండినప్పుడే మన జీవితము జ్ఞాన సిద్ధిని పొందుతుంది. మీరు ఈనాడు అందరు కూడా వైట్ డ్రెస్ ఎక్కడ వేశారంటే వైట్ ఫీల్డ్ లో వేశారు. మీ హృదయమే ఒక ఫీల్డ్, కానీ ఇది బృందావనము. బృందావనమైనటువంటి దాంట్లో ప్రేమకు నిలయం బృందావనము. ఇంకా వైట్ ఫీల్డ్ అంటే హృదయము పరిశుద్ధమైనటువంటి దానికి వైట్ ఫీల్డ్, కానీ ఈ దేహమును కూడా వైట్, హృదయం వైట్, ఇంకా ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
0: విద్యార్థియో, ఆజ్ హమే యహ్ నహీ మాన్నా చాహియే కే శరీర్ కే లియే సఫేద్ కపడే పెహనే హై, బల్కి తుమ్హారే హృదయ రూపీ వస్త్ర కో భీ విశుద్ధ హోకర్ ఘర్ పహుంచనా చాహియే. ఇస్ ప్రకార్ శరీర్ ఔర్ హృదయ కే విశుద్ధ హోనే పర్ హీ హమారా జీవన్ జ్ఞాన సిద్ధి కో ప్రాప్త్ కరేగా. ఆజ్ తుమ్ సబ్ వైట్ డ్రెస్ కహాం పెహనే హో? వైట్ ఫీల్డ్ మే పెహనే హో? తుమ్హారా హృదయ భీ ఏక్ ఫీల్డ్ హీ హై, లేకిన్ యహ్ వృందావన్ హై. యహ్ వృందావన్ ప్రేమ్ కా కేంద్ర హై. హృదయ కీ విశుద్ధతా హీ వైట్ ఫీల్డ్ హై. శరీర్ పర్ భీ వైట్ డ్రెస్ హై, హృదయ భీ వైట్ హై, ఔర్ ప్రేమ్ భీ అత్యంత విశుద్ధ హై.
1: మూడింటి యొక్క ఏకత్వం త్రిపుటి స్వరూపకంగా ఉంటుండాలి. త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివ అర్పణం. ఈనాడు శుద్ధమైన ప్రేమ, శుద్ధమైన హృదయము, శుద్ధమైన వస్త్రము, మూడింటి యొక్క ఏకత్వం లోపల భగవత్ అర్పితమైనటువంటి భావంతో మీరు భావించి ఈనాటి నుంచి కూడాను మీ యొక్క హృదయము, మీ యొక్క ప్రేమ, మీ యొక్క దేహములు కూడాను భగవత్ అర్పితమైనటువంటిగా మీరు విశ్వసించి సర్వకర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా సత్కర్మ, సదాలోచన, సత్చింతన, సత్ప్రవర్తన, సత్సంగము ఇలాంటి దాంట్లో మీరు సాధ్యమైనంత వరకు కాలమును అధికంగా వినియోగం చేసి భారతదేశమునకు తిరిగి శాశ్వతమైనటువంటి యొక్క సంస్కృతిని నిలబెట్టి
0: ఇన్ తీనో కా సమ్మిలిత్ స్వరూప్ త్రిపుటి స్వరూప్ జైసా హై. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఆజ్ సే తుమ్ ఇన్ విశుద్ధ ప్రేమ్, విశుద్ధ హృదయ ఔర్ విశుద్ధ వస్త్ర ఇన్ తీనో కీ ఏకతా కీ భావనా అంగీకృత్ కర్తే హువే అప్నే హృదయ, అప్నే ప్రేమ్ ఔర్ అప్నే శరీర్ కో ఈశ్వర్ కే ప్రతి సమర్పిత్ మాన్తే హువే సభీ కర్మో కో భగవత్ ప్రీత్యర్థం కీ భావనా కే సాథ్ కర్తే హువే సత్కర్మ, సద్విచార్, సచ్చింతన్, సద్వ్యవహార్, సత్సంగ జైసే విషయో మే అప్నా అధిక్ సమయ వ్యతీత్ కర్తే హువే భారత్ కీ సంస్కృతి కో సుస్థిర్ బనావో.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఏమి చెప్పాను, వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్, అదే బ్రదర్హుడ్. అంతేకాని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేది ప్లాట్ఫామ్ పైన, మన యొక్క ప్రాపర్టీ ఒకరికొకరు ఇచ్చుకునే లేదు. కనుక బ్రదర్హుడ్ అంటే మన డివైన్, ఆత్మవిశ్వాసం లోపల మాత్రమే మనం బ్రదర్హుడ్ అనేటువంటి దాన్ని లక్ష్యం నందించుకోవాలి. భారతదేశమున ఏదో తెలిసియో తెలియకో చేసినటువంటి యొక్క తప్పులకు కాని పాపములకు కాని త్రివేణి స్నానము చేసిన తక్షణమే ఈ పాప పరిహారం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కలదు. అయితే పాపములు చేయటము, తప్పులు చేయటము, త్రివేణి స్నానం ఆచరించటము, ఈ విధంగా ఎన్ని పర్యాయం చేసినప్పటికీ ఇందులో మన ఫలితము దక్కదు. ఇది ఒక్క పర్యాయము హృదయపూర్వకంగా పశ్చాత్తాపము జరిపితమా, అది ఏ ప్రాయశ్చిత్తము? ఒక్క పర్యాయము ఈ త్రివేణి స్నానం ఆచరించిన తక్షణమే మరీ ఇట్టి పాపములు కాని తప్పులు కాని చేయకుండా ఉండవల్లని దీని యొక్క సిద్ధాంతం.
0: స్వామీనే కహా, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్, వహీ భాయిచారా హై. మంచ్ పర్ తో భాయి ఔర్ బహన్ కహతే హై, లేకిన్ యహ సంపత్తి కే బంటవారే కే లియే నహీ కహా గయా హై. అతః దివ్యతా కే సందర్భ మే హీ భాయిచారే కో లక్ష్య మే రఖనా చాహియే. త్రివేణి సంగమ్ మే స్నాన్ కర్నే సే జానే అంజానే మే కియే గయే దోషో ఔర్ పాపో కా పరిహార్ హో జాతా హై. ఐసా విశ్వాస్ భారత్ మే హై, లేకిన్ పాప కర్తే రహనా, గల్తియా కర్తే రహనా ఔర్ త్రివేణి సంగమ్ మే స్నాన్ కర్నా, ఐసే కితనీ హీ బార్ కర్తే రహనే పర్ భీ కోయి ఫల్ ప్రాప్త్ నహీ హోగా. ఏక్ బార్ పూర్ణ హృదయ సే పశ్చాతాప్ కర్తే హై తో వహీ ప్రాయశ్చిత్త హై. ఇస్కా తాత్పర్య హై కి ఏక్ బార్ త్రివేణి సంగమ్ మే స్నాన్ కర్నే కే బాద్ పాప దోహరాయ నహీ జానే చాహియే.
1: అయితే ఈనాడు మీరు త్రివేణి స్నానమును ఆచరించారు, ఇంతకు పూర్వం ఉన్నటువంటి యొక్క తప్పులు కాని పొరపాట్లు కాని ఇందులో పరిశుద్ధమైనవి. ఈనాటి నుండి తిరిగి మీరు అట్టి తప్పులకు కాని అట్టి పొరపాట్లు కాని స్నానం ఇవ్వకుండా మీ హృదయాన్ని సుక్షేమంగా చూసుకోవటానికి పూనుకోవాలి. అయితే ఈ త్రివేణి అనేటువంటి పేరు దేని వలన వచ్చిందంటే, గంగా యమున ఈ రెండు నదులు మాత్రమే మనకు బాహ్యంలో గోచరమవుతుంటాయి, కానీ సరస్వతి మనకు గోచరం కాదు, అది అంతర్వాహినిగా ఉంటుంటాది. అదే విధంగానే గంగానది శుద్ధమైన కర్మ వంటిది, స్వార్థరహితమైనటువంటి ప్రేమ వంటిది యమున. ఈ రెండింటికి జ్ఞానతత్వాన్ని హృదయస్థానమును అందుకున్నటువంటిది సరస్వతి. కనుక మీరు ఈనాడు శుద్ధమైనటువంటి కర్మను మీరు చేయడానికి పూనుకోవాలి, ప్రతిఫలమును అపేక్షించినటువంటి ప్రేమను మీరు అందించాలి.
0: ఆజ్ తుమ్నే త్రివేణి మే స్నాన్ కియా హై, విగత్ మే జో భీ దోష యా గల్తియా హుయీ హై వే సబ్ విశుద్ధ హో గయీ హై. అతః ఆగే కభీ ఐసే దోష యా గల్తియా తుమ్సే నా హో, ఇస్ ప్రకార్ తుమ్హే సతర్క రహనా చాహియే. యహ త్రివేణి నామ్ కైసే ఆయా? హమే బాహ్య రూప్ మే గంగా ఔర్ యమునా దిఖాయి పడతీ హై, పరంతు సరస్వతి దిఖాయి నహీ పడతీ హై, వహ అంతర్వాహిని బనీ రహతీ హై. ఇసీ ప్రకార్ గంగా నదీ శుద్ధ కర్మ కే సమాన్ హై, స్వార్థ రహిత ప్రేమ కే సమాన్ హై యమునా. హృదయ మే ఉత్పన్న జ్ఞాన హీ సరస్వతి హై, అతః ఆజ్ తుమ్హే విశుద్ధ కర్మ కర్నే కే లియే ప్రయత్నశీల్ హోనా చాహియే, ఫల్ కీ అపేక్షా న కర్తే హువే ప్రేమ కో బాంటనా చాహియే.
1: దీనినే భగవద్గీత యందు కర్మ ఫల త్యాగమును, నిష్కామ కర్మ అని కూడాను దీనికి శుద్ధమైన పేరు. ఇట్టి ధర్మమును మనం ఆచరించడానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడాను కంకణం కట్టుకోవాలి. భగవద్గీతలో ప్రథమ శ్లోకం లోపల ధర్మక్షేత్రే కురుక్షేత్ర అని పలికేటువంటి సమయంలో దకారం అనేటువంటిది మొదటి అక్షరము. ఇంకా కట్టకడపటి శ్లోకంలో ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుద్ర తత్రశ్రీ విజయోద్భూతి ధ్రువానీతి మతి మమ మా అనేటువంటిది కడపటి అక్షరం. కనుక మొదటిది ధకారము, కడపటిది మకారము. ఈ ధామ రెండింటికి మధ్యలో ఉంటున్నది భగవద్గీత. ధమ అనగా ధర్మమే మన యొక్క జీవితము.
0: ఇసే హీ భగవద్గీత మే కర్మ ఫల త్యాగం కహా గయా, అర్థాత్ నిష్కామ భావనా సే కర్మ కర్నా, ఐసే ధర్మ కా ఆచరణ కర్నే కే లియే ఆజ్ ప్రత్యేక భారతీయ కో కటిబద్ధ హోనా చాహియే. భగవద్గీతా కే ప్రథమ శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే కా పహలా అక్షర్ ధ హై. అంతిమ శ్లోక యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః तत्र श्री विजयोर्भूतिः ध्रिवा नितिर्म तिर्मम, अंतिम अक्षर म है। इस प्रकार प्रथम अक्षर ध और अंतिम अक्षर म, इन दोनों के मध्य में ही भगवत गीता है। इस प्रकार धम का अर्थ हमारा जीवन ही धर्म है।
1: అయితే ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. మన కొటారి కూడాను ధర్మక్షేత్రం ఇది, కురుక్షేత్రం అని కూడాను హెచ్చరించాడు. అయితే ధర్మక్షేత్రం అనేటువంటిది మన భారతదేశమునికి అతి పవిత్రమైనటువంటి సార్థక నామం అందుకుంది. అయితే ఇంక రెండవది కురుక్షేత్రం అన్నారు, ఇది ఏమిటి అని మీరు ఆలోచించుకోవచ్చు. కురు అనగా అన్నం అని కూడాను ఒక అర్థం, అన్నమునకు బ్రహ్మం అని కూడాను ఒక అర్థం. ఈ దేహం అనేటువంటిది అన్నము చేతనే ఆధారపడి ఉంటుండాలి, అనగా బ్రహ్మము పైన ఆధారపడి ఉంటుండాలి. ఈ బ్రహ్మము పైన ఆధారపడి ఉండటం దేనికోసం? ధర్మము కోసం.
0: ఇసే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కహా గయా హై. కోఠారి నే భీ సావధాన్ కియా కి యహ ధర్మక్షేత్ర ఔర్ కురుక్షేత్ర హై. హమారే భారత్ దేశ్ కే లియే హీ ధర్మక్షేత్ర కా నామ్ సార్థక్ హువా హై. तुम विचार कर सकते हो कि इसे कुरुक्षेत्र कहा गया है, फिर यह क्या है? कुरु का अर्थ अन्न है, अन्न का एक अन्य अर्थ ब्रह्मा है। यह देह अन्न पर ही आधारित है, अर्थात देह ब्रह्मा पर आधारित है। ब्रह्मा पर आधारित रहने का कारण क्या है? ధర్మ కే లియే హీ బ్రహ్మా పర్ ఆధారిత్ హై.
1: బ్రహ్మము దక్కాలంటే ధర్మమును ఆచరించాలి అని ధర్మక్షేత్రే కురుక్షేత్ర ఈ రెండింటి యొక్క అంతరార్థము మనం ఈ రకంగా తీసుకున్నప్పుడు మనం అధర్మ మార్గములో ఈ కాయమును ప్రవేశపెట్టాం. ఈ కురుక్షేత్రములో ఉన్నటువంటి ధర్మక్షేత్రాన్ని మనము ధర్మమైనటువంటి మార్గములో బ్రహ్మమును పొందాలి అనేటువంటి అంతరార్థం కూడాను దీనికి ఉండదు. అందువలననే దీనికి శరీరీ అన్నాడు. అయితే ఈ శరీరీ అనేటువంటి యొక్క పేరు ఎందువల్ల వచ్చిందంటే శరీరములో నివసించేటువంటి వాడు కాబట్టి శరీరీ అన్నాడు. ఇంకా దేశీ అని కూడా దీనికి మరొక పేరు, దేహమునందు నివసించేటువంటి వాడు కనుక దేశీ అని ఇతనికి పేరు. ఇతనికి క్షేత్రజ్ఞ అని కూడా మూడొక పేరు, క్షేత్రమనే దేహమునందు ఉన్నటువంటి వాడు కనుక క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: బ్రహ్మకో ప్రాప్త్ కర్నా హే తో ధర్మ కా ఆచరణ కర్నా హే, ఇసిలియే ధర్మ క్షేత్రే कुरुक्षेत्रे कहा गया है। इस प्रकार इन दोनों के आंतरिक अर्थ को लेने पर हम इस शरीर को अधर्म के मार्ग में प्रविष्ट नहीं कराएंगे। इसका आंतरिक अर्थ यह भी है कि कुरुक्षेत्र में धर्म क्षेत्र रूपी शरीर के माध्यम से धर्म का अनुसरण कर ब्रह्म को पाना चाहिए,
0: इसीलिए ब्रह्मा को शरीरी कहा गया है। शरीर में निवास करने के कारण ही इनका नाम शरीरी पड़ा। इनका एक अन्य नाम देही है, देह में निवास करने वाला होने के कारण इनका नाम देही है। इनका तीसरा नाम क्षेत्रज्ञ है, क्षेत्र रूपी देह में रहने के कारण यह क्षेत्रज्ञ है।
1: కనుక ఈ విధమైనటువంటి అర్థమును మనం తీసుకున్నప్పుడు మన హృదయము ఒక దేవాలయము, మన జీవుడే దేవుడు, హృదయస్థానమే అతని యొక్క పీఠ, ఇలాంటి భావమును తీసుకున్నప్పుడు చెడు మార్గముగా కాని ఏ విధమైనటువంటి దుర్మార్గములో కాని మన యొక్క జీవితమును ప్రవేశపెట్టడానికి ఏమాత్రము పూనుకోము. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ గమనింపక ఆత్మరూపుడై అన్నారు.
0: ఇస్ ప్రకార్ సే అర్థ లేనే పర్ జ్ఞాత్ హోతా హై కి హమారా హృదయ ఏక్ దేవాలయ హై, హమారా జీవ హీ దైవ హై, హృదయ స్థాన హీ ఉస్కా పీఠ హై. ఇస్ ప్రకార్ కే అర్థ లేనే పర్ హమ్ కదాపి అప్నే జీవన్ కో किसी बुरे अथवा दुष्ट मार्ग में प्रविष्ट नहीं कराएंगे। पांच भौतिक है यह देह, इसका गिरना है निश्चित। परम स्वच्छ है यह देही, जन्म मरण से जो परे। गणना कर देखें तो है देही सब बंधनों से निर्मुक्त।
2: चिंतन कर वह देही है ईश्वर जो है ఆత్మ రూపమే.
1: దేహికి ఏ విధమైనటువంటి విలువ కూడా తగ్గడానికి వీలు కాదు. దేహములు మారవచ్చును కాని దేహి సర్వత్రా కూడాను వెంటా జంటా ఉంటుంటుంటాడు. అది ఎట్లా అని కూడా మీకు ఒక సందేహం రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ, మన దగ్గర ఒక తాంబూలం పెట్టి ఎండి ఉంటుండొచ్చు. అయితే కొంతకాలములకు అది నీవు తాంబూలం మానివేయటం చేత ఈ తాంబూలం పెట్టి నాకు అక్కర్లేదని ఒక కంసాలకి ఇచ్చేసేసి ఏదో ఇంకొక చిన్న టిన్నుగా నీవు మార్చుకోవచ్చును. తదుపరి దానిని తిరిగి ఒక ప్లేట్ గానో కప్పు గానో సాసర్ గానో తీసుకోవచ్చు. అయితే ఈ పెట్టే ఈ టిన్ను కప్పు సాసరు ఈ విధమైనటువంటి రీతి కింద రూపనామములు మారినాయి కాని సిల్వర్ మారలేదు కదా.
0: దేహీ కా మూల్య కదాపి ఘట నహీ సక్తా హై. దేహ బదల్ సక్తే హై పరంతు దేహీ सर्वत्र संगी साथी बना रहता है. तुम्हें संदेह हो सकता है कि वह कैसे. एक छोटा सा उदाहरण, हमारे पास चांदी का एक पानदान है. कुछ दिनों के बाद तुम पान छोड़ देते हो, इसलिए अब पानदान मुझे नहीं चाहिए. ऐसा मानकर तुम उसे किसी सुनार को देकर कोई दूसरा डिब्बा बनवा सकते हो. फिर उसे तुम एक प्लेट अथवा कप अथवा सॉसर बनवा सकते हो. लेकिन यह पेटी, डिब्बा, कप और सॉसर, इस प्रकार रूप और नाम तो बदले हैं परंतु चांदी नहीं बदली है.
1: అదే విధంగా మన రూప నామములనేటువంటివి అనేక సృష్టిలో కొన్ని మార్పులు జరగవచ్చును. ఆత్మ స్వచ్ఛమైనటువంటి యొక్క హృదయంగానే నిరంతరము ఉంటుంటుంది. దానికి ఎట్టి మార్పులు రావు. కనుక మీరు అట్టి స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి ఆత్మపైన లక్ష్యం నుంచుకొని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క శాంతి భద్రతలంతా కూడాను మీరు అందిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇసి ప్రకార సృష్టి మే హమారే రూప్ ఔర్ నామ్ బదల్ సక్తే హై లేకిన్ ఆత్మా सतत स्वच्छ बनी रहती है. उसमें किसी प्रकार के परिवर्तन नहीं आते हैं. अतः ऐसे सुस्थिर, निश्चल और निर्मल आत्म तत्व को ही लक्ष्य में रखते हुए हमारे देश को भविष्य में शांति एवं सुरक्षा प्रदान करेंगे, ऐसी आशा के साथ स्वामी सबको आशीर्वाद देते हुए अपने प्रवचन का समापन करते हैं.
1: दिल्ली प्रिंसिपल ఒక ఉద్దేశాన్ని మీకు అందించాడు, ఎవరైనా మీతో ఫైట్ చేయడానికి వస్తున్నారు అని. కానీ వారితో మనము ఎదురెదురు ఫైట్ చేయడానికి మనం పూనుకోనక్కర్లేదు. ఎవరితో ఫైట్ చేయటము, దేహములు రెండూ వేరుగానే ఉంటున్నాయి. దేహములు రెండూ జడమైనటువంటివే. అక్కడ ఇక్కడ ఒకే ఆత్మగా ఉంటుండాలి. ఆత్మతో ఆత్మతో ఫైట్ చేసేటువంటి వాడు ఎలాంటి వాడు, తెలివి తక్కువ వాడుగా ఉంటుంటాడు. కనుక ఇతరులు మన ఎదుటివాడు ఏ విధమైనటువంటి ఉద్రేకంతో ఏ విధమైనటువంటి చెడుభావంతో మనపైన వచ్చినప్పటికీ మనం శాంతముగా ఉంటుండి దానిని చక్కబరుచుకోవటానికి వాణిని సరియైన మార్గంలో తెప్పించుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: दिल्ली से आए प्रिंसिपल ने कहा कि यदि कोई तुमसे झगड़ने आता है तो हमें उसी प्रकार उसका विरोध नहीं करना चाहिए. हम किसके साथ झगड़ रहे हैं? झगड़ने वाली दोनों देह अलग अलग ही हैं, वे जड़ ही हैं, लेकिन यथार्थ में दोनों देहों में एक ही आत्मा विद्यमान है. इसलिए आत्मा से झगड़ने का प्रयत्न करने वाला मूर्ख ही है. अतः यदि कोई हमसे झगड़ने के लिए क्रोध में आता है या किसी बुरे विचार से हमारा विरोध करता है तो हमें बिल्कुल शांत रहते हुए स्थिति को सुधारने और उस भटके हुए को भी सही मार्ग पर लाने के प्रयत्न करने चाहिए.
1: మనం మెత్తగా ఉండుకొనది వారు మరింత ఉద్రేకముగా వచ్చి మన పైన పడవచ్చును. కానీ పడినంత మాత్రం మనకేం నష్టం లేదు. కాసిన చెట్టుకే రాళ్లు దెబ్బలు, కాయని చెట్టుని ఎవరు కొట్టరు. కనుక మనలో మంచిగా ఉంటున్నప్పుడే మన పైన అన్ని కూడాను కొన్ని కొన్ని అనవసరమైనటువంటివంతా పడుతుంటాయి. కానీ మన మంచిని మనం కాపాడుకోవాలి. గాని పడినటువంటి వాటి కోసమే మనం దారి తప్పిపోవటము, ఇది చాలా తప్పు. ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములను, సత్శీలములను, సదాచారములను, ఈ బ్రహ్మతత్వమును మన యొక్క హృదయంలో భద్రం చేసుకుని మానవత్వం అనేటువంటి దానికి సార్థకత మీరు కలిగిస్తారని కూడాను ఆశిస్తున్నాను.
0: హమారే నర్మీ బరత్తే రహనే పర్ వే ఔర్ భీ క్రోధిత్ హో సక్తే హై. लेकिन इतने मात्र से हमारा कुछ भी नुकसान होने वाला नहीं है। फलदार वृक्ष को ही पत्थर झेलने पड़ते हैं। वृक्ष में फल न हो तो कोई उसकी परवाह तक नहीं करता है। हमारे अच्छे रहने पर भी हम पर कई बुराइयां आ पड़ती हैं, फिर भी हमें अपनी अच्छाई को सुरक्षित रखना चाहिए, न कि ऐसे विरोध के लिए पथभ्रष्ट होना चाहिए। स्वामी आशा करते हैं कि ऐसे सद्गुणों, सच्चरित्र, सदाचार और ब्रह्म तत्व को हृदय में सुरक्षित रखते हुए सब लोग इस मानव जीवन को सार्थक करेंगे। उपसंहार। भज गोविंदम से संबद्ध अत्यंत प्रभावपूर्ण इस अंतिम प्रवचन में भगवान बाबा विद्यार्थियों को उपदेश देते हैं कि जीवन की सार्थकता के लिए कच्ची उम्र से ही सदाचरण की सतत साधना करनी चाहिए। विगत और वर्तमान के हमारे कर्म ही हमें प्राप्त होने वाले फलों के आधार हैं। व्यक्ति को इस तथ्य से अवगत होना चाहिए कि जो भी धन संपत्ति हम इकट्ठा करते हैं वह नश्वर ही है, एकमात्र विशुद्ध चरित्र ही शाश्वत है। स्वामी ने स्पष्टतः कहा कि जिस प्रकार चांदी की वस्तुएं अलग अलग होती हैं परंतु चांदी एक ही है, इसी प्रकार देह अनेक तो होते हैं परंतु उनमें विद्यमान आत्म तत्व एक ही है। यही जीवन का अंतिम सत्य है जिससे प्रत्येक को अवगत होना चाहिए। इसके लिए साधना मार्ग पर सतत अग्रसर होना ही हमारा परम कर्तव्य है। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा भज गोविंदम पर दिनांक 21 जून 1973 को दिया गया।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: are described as gods and demons.
1: పవిత్రతతో కూడి
0: associated with sacredness,
1: సద్గుణములతో ఉండి
0: living with good qualities,
1: ప్రకాశవంతమైనటువంటి జ్ఞానపత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు,
0: people who enter into qualities of effulgence and principles,
1: వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది.
0: It has concluded that these are Aryans.
1: అర్జునా, నీవు ఇంతవరకు నేను ఆర్యుడని భావించాను.
0: అర్జున, ఐ థాట్ టిల్ నౌ దట్ యు ఆర్ ఎన్ ఆర్య.
1: నీవు దుర్మార్గం అనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
0: బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ది రాంగ్ అండ్ బ్యాడ్ పాత్.
1: అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు.
0: యు ఆర్ ఫాలోయింగ్ ఎన్ అన్సేక్రెడ్ పాత్.
1: అంధకారంలో మునిగి ఉంటున్నావు.
0: You are getting drowned in darkness.
1: నీవు అనార్యుడిగా నిరూపిస్తూ ఉంటున్నావు.
0: You are proving to yourself that you are an Arya.
1: ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుర చేటు అన్నాడు.
0: It would be wrong and shameful to call such people as Aryans.
1: కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
0: కృష్ణ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టు మేక్ అర్జున ఎన్ ఆర్యన్.
1: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము.
0: ది ప్రైమరీ కాజ్ ఫర్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ అటాచ్మెంట్.
1: ఈ మోహమునకు పునాది అజ్ఞానము.
0: ఫర్ అటాచ్మెంట్ ది బేసిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకున్న వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు.
0: If you want to control your grief, sorrow and attachment, then you should resort to control of senses.
1: ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
0: You have to clearly understand the nature of sense organs.
1: జీవ యాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి.
0: In the journey of life, these sense organs are like horses which can take you to the goal.
1: ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ హార్సెస్ ద చారియట్ ఆర్ ద పర్సన్ హూ ఈజ్ రైడింగ్ ఇట్ వుడ్ బి సేఫ్.
1: ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానునికి కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు.
0: If you let them uncontrolled and free, it is likely that the chariot and the person, the resident of it, they may come to grief.
1: Kanuka mottamota neevu gamyanni suchyamanga cheravaranna ee gurramulu modal neevu adupulo pettukovali.
0: Therefore, if you want to reach the goal safe, have absolute control over these horses.
1: Ee oka indriyamulaku మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ గివన్ ఏ న్యూ నేమ్ ఫర్ ది సెన్స్ ఆర్గన్స్ బై ది మాత్రహ.
1: మాత్ర అనగంటే ఏమిటి? యా మాయా ఇది మాత్రహ అని దీనికి అర్థం. ఏది కొలచునో దానికి మాత్ర అని.
0: మాత్ర మీన్స్ ద వన్ విచ్ మెజర్స్.
1: ఇక్కడ హిందీములు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యం మనం నిరూపించగలము?
0: How can we prove that these sense organs have the capacity to measure?
1: నాలుక ఉంటుంది.
0: Take the tongue.
1: ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి?
0: What is it that measures and identifies that such a thing is sweet and such a thing is bitter?
1: ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక.
0: ఇట్ ఈస్ ఎ టంగ్ విచ్ మెజర్స్ అండ్ విచ్ డిటర్మిన్స్ ది టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఐటమ్ యాజ్ స్వీట్ ఆర్ బిట్టర్.
1: మనిషి బాగానే ఉన్నాడు కాని ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది.
0: వైల్ డిస్క్రైబింగ్ ఎ పర్సన్స్ ఫేస్ హీఈస్ క్వైట్ ఆల్ రైట్ బట్ హిజ్ నోస్ ఈజ్ లాంగిష్.
1: ఈ కొలతలు చేసినటువంటిది ఏమిటి? కన్నులు.
0: What is it that measures its the length of the nose? It is the eyes.
1: ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డని నిర్ణయం చేసినటువంటిది చెవి.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిటర్మిన్స్ అబౌట్ ది మ్యూజిక్ వెదర్ ఇట్ ఇస్ మెలోడియస్ ఆర్ ది
1: అదే విధంగా

0: ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డని నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
1: ఇన్ దిస్ ఫ్యాషన్ ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ మెజర్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ డిక్లేర్ దేర్ టేస్ట్.
0: అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
1: దెర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర.
0: ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి.
1: దెర్ ఈస్ వన్ మెజర్మెంట్,
0: పరిమితి,
1: పరిమితి,
0: లిమిట్.
1: దెర్ ఇస్ వన్ లిమిట్.
0: ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు.
1: దెన్ వీ కెన్ జస్ట్ డిసైడ్ హౌ దిస్ లిమిట్ కెన్ బి అప్లైడ్ టు ది సెన్స్ ఆర్గన్స్.
0: ముక్కునిచ్చాడు భగవంతుడు,
1: గాడ్ హెస్ గివెన్ నోస్.
0: శ్వాసము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు.
1: ఫర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఫర్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఫర్ స్మెల్లింగ్ దిస్ నోస్ హెస్ బీన్ గివెన్.
0: ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు.
1: యూజ్ దిస్ పర్టికులర్ నోస్ ప్రాపర్లీ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఫీల్ హ్యాపీ, బీ హ్యాపీ విత్ ఇట్.
0: ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారమవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారమవుతాం.
1: If we use this nose properly, then we'll have obeyed the command of the Lord and also would have used it in the most appropriate way as such.
0: ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది.
1: Conducting ourselves in the proper way and obeying the command of the Lord, by doing these two things, we get good results.
0: అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటిది శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారమవుతాం.
1: సచ్ బీయింగ్ ద కేస్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఫార్ బ్రీతింగ్ అండ్ ఫార్ స్మెల్లింగ్ గుడ్ థింగ్స్, ఇఫ్ యూ యూజ్ ది నోస్ ఫార్ స్నఫింగ్, దెన్ ఇట్ విల్ బి
0: తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం.
1: బై యూజింగ్ ఇట్ ఫార్ టేకింగ్ స్నఫ్, వీడ్ హ్యావ్ మిస్యూజ్ ది నోస్ విచ్ హెస్ బీన్ గివెన్ బై గాడ్ అండ్ నాట్ మెయిన్లీ దాట్, వీడ్ హ్యావ్ డిజోబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ద గాడ్.
0: నాలుకనిచ్చాడు,
1: టంగ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
0: నాయన, నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు.
1: Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts.
0: Mudumadinamainatunte maatalato varini aanandinchali, aananda pettali.
1: Should give them joy by speaking sweet.
0: Hrudayaniki baadha kaligeetunte maatalu ee yokka naaluku dwara pravesha pettakoddu.
1: You should not use words which hurt the feelings of others.
0: Badanda ante kaakunda saattika aaharamunu పవిత్రమైనటువంటి యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు.
1: నాట్ మెయిర్లీ దాట్, యూజ్ ద టంగ్ టు టేక్ సాత్విక్ అండ్ హెల్తీ ఫుడ్.
0: దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా భుజించమని చెప్పాడు.
1: టేక్ ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ విచ్ కెన్ గివ్ యూ ది స్ట్రెంగ్త్ ఫర్ ద బాడీ.
0: అంతేకాని ఈ నాలుకతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రాగటము, మద్యపానమును సేవించటము, మాంసమును భక్షించటము ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారమవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారమవుతాం.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ యూజ్ ద టంగ్ ఫర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టేకింగ్ మట్టన్ అండ్ సచ్ అదర్ థింగ్స్, వుడ్ హావ్ మిస్యూజ్ అండ్ డిసోబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: ఇదే విధంగానే ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధముగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియములు సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు.
1: వాట్ ఎవర్ టాస్క్ హావ్ బీన్ అసైన్ టు ది వేరియస్ సెన్స్ ఆర్గన్స్ బై గాడ్, ఇఫ్ యూ యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ అలోన్, దెన్ దెర్ విల్ బి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్గన్స్ ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్.
0: ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గం చేత సుఖదుఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి.
1: దీస్ organs, when they come in contact with the objects of senses, then they get heat and cold, they get joy and grief.
0: కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖ దుఃఖాలకు కారణమవుతుంది.
1: బై మియర్లీ హ్యావింగ్ సెన్స్ ఆర్గన్స్ యూ డోంట్ గెట్ ఎయిదర్ జాయ్ ఆర్ గ్రీఫ్. ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ యూ గెట్ ది జాయ్ ఆర్ గ్రీఫ్.
0: నీవు ఇక్కడ ఉన్నావు,
1: యు ఆర్ హియర్ ఇన్ ద హార్ట్.
0: నీ చెవు ఇక్కడే ఉంటుండాలి. ఇంద్రియం
1: యువర్ ఇయర్ ఆల్సో ఈస్ హియర్ విత్ యూ.
0: ఇది నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి.
1: Something has happened in your village.
0: Manchi kaani chedda kaani,
1: be it good or bad,
0: akkada vishayam undi, ikkada indriyam undi.
1: There is something which has happened there and your ear is here.
0: Kaani neeku sukham kaani leka dukham kaani, aanandam kaani leka vicharam kaani, rendu levu.
1: Happiness or grief, joy or sorrow, you don't get from this.
0: Adi edina oka phone egina vachi, అయ్యా ఈ మంచి విషయం జరిగిందంటే చాలా ఉప్పొంగిపోతున్నావు, ఈ చెడ్డ విషయం జరిగిందంటే విచారంలో కుంగిపోతున్నావు.
1: ఇఫ్ యూ గెట్ ఎ ఫోన్ కాల్ అండ్ కమ్ టు నో వాట్ హాస్ హ్యాపెన్ ఇన్ ద విలేజ్, ఇఫ్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ దెన్ యూ గెట్ జాయ్, ఇఫ్ ఇట్ ఇస్ అ బ్యాడ్ థింగ్ యూ గెట్ గ్రీఫ్.
0: ఇంద్రియములకు విషయం చేరినప్పుడే సుఖ దుఃఖములకు కారణమైపోతాము.
1: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆర్గన్ దట్ లీడ్స్ టు జాయ్ ఆర్ గ్రీఫ్.
0: కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువని ఇంద్రియములకు దానికి ఏమాత్రం కూడా చేర్చుకోకుండా చూసుకోవాలి.
1: దేర్ మే బి సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ టు సీ దట్ సెన్స్ ఆర్గన్స్ డూ నాట్ కమ్ ఇన్ టచ్ విత్ సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
1: దీస్ ఆర్ రియలీ నాట్ పర్మనెంట్ వన్స్.
0: ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
1: By taking small things though, our life becomes impure.
0: ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి.
1: There are a number of living beings in the world.
0: ఇక్కడ కొన్ని కొన్ని కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి.
1: These living beings become victims of one or two of the sense organs.
0: కురంగ మాతంగ పతంగ నీన బృందముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగము, కురంగం అనగా జింక.
1: కురంగము మీన్స్ డియర్.
0: ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట.
1: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ దిస్ ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దంతోనే కొంచెం వరకు తాను కట్టుబడిపోతుంది.
1: ఇట్ ఈస్ బౌండ్ బై దిస్ సౌండ్.
0: మాతంగ ఏనుగు,
1: మాతంగ ఎలిఫెంట్,
0: ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది.
1: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ బౌండ్ బై టచ్.
0: ఈ విధంగా అనే కొన్ని కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాదులతో.
1: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ ఎనిమల్స్ డిఫరెంట్ ఎనిమల్స్ ఆర్ బౌండ్ బై డిఫరెంట్
0: పతంగము అని. పతంగం అనగా మిడత.
1: పతంగం ఈజ్ ది నెక్స్ట్ వన్.
0: అది లైటర్ చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది.
1: ద మోమెంట్ ఇట్ హ్యాపన్స్ టు సీ లైట్ ఇట్ లైక్ టు గెట్ ఇట్ సెల్ఫ్ బర్న్ట్ అండ్ జాయిన్ బై జాయినింగ్ ఇట్.
0: మీనము చేప.
1: నెక్స్ట్ వన్ ఇస్ ఫిష్.
0: చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూస్తే అది బంధింపబడిపోతుంది.
1: ఫిష్ ఈజ్ బౌండ్ బై ఇట్స్ టేస్ట్ అండ్ టంగ్.
0: తుమ్మెద.
1: బీ
0: ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది.
1: బై ది పవర్ ఆఫ్ స్మెల్ ఇట్ ఎంటర్స్ ది ఫ్లవర్ అండ్ గెట్స్ బౌండ్.
0: కురంగ మాతంగ పతంగ నీన బృంగముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి.
1: ఆల్ దీస్ ఫైవ్ దే ఆర్ బౌండ్ బై ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ బౌండ్ బై వన్ సెన్స్ ఆర్గన్.
0: కానీ మానవుడు అన్నింటికీ కట్టుబడిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ బౌండ్ బై ఫైవ్ ఆఫ్ దెమ్.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు కట్టుబడిపోతున్నాడు.
1: సౌండ్ టచ్ టేస్ట్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఈస్ కంట్రోల్.
0: కనుక ఈ యొక్క చేప కంటే తుమ్మెద కంటే ఏనుగు కంటే జింక కంటే మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు.
1: Therefore he is becoming lower and meaner than all these five animals.
0: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story to illustrate this.
0: ఒకానొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు.
1: Once upon a time, దక్షిణామూర్తి undertook a tour of the country.
0: ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువు

0: ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
1: ఇన్ దిస్ టూ హీ కన్సిడర్ ఈచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యాజ్ హిస్ గురు.
0: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు.
1: Some people say Dakshinamurti had 34 teachers. Some people say that he had 64 teachers.
0: ఒకనాడు వస్తు ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుకు దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు.
1: Once he happened to go to the shore of a ocean and he was enjoying the waves and the various aspects of the ocean.
0: ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో.
1: One wave brought and threw a dust on the shore.
0: తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టును గట్టుకు నెట్టించింది.
1: And the moment this dust fell into the ocean, waves came one after another and threw this dust out of this ocean.
0: దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అఘాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము, ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము? ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు.
1: దక్షిణామూర్తి థాట్ ఫర్ ఎ వైల్, ఓషన్ సచ్ వాస్ట్ అండ్ సచ్ డీప్ యాజ్ ఇట్ ఈస్, వై షుడ్ ఇట్ త్రో అవే స్మాల్ లిటిల్ డస్ట్, కుడ్ ఇట్ నాట్ అబ్జార్బ్ అండ్ టేక్ ఇట్.
0: తదుపరి ధ్యాన నిష్ఠయ్యాడు.
1: దెన్ హీ వెంట్ ఇన్ టు మెడిటేషన్.
0: చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
1: ఇన్ దట్ మెడిటేటివ్ మూడ్ హీ అండర్స్టూడ్.
0: ఈనాడు కొంత చెత్త వచ్చి తనపైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టవైపటికి సముద్రం రూపుణమని కూడా మరిపింపు చేస్తుంది.
1: ఇఫ్ సచ్ స్మాల్ డస్ట్ ఈజ్ అలౌడ్ బై ది ఓషన్ అండ్ ఇట్ మే అక్యుములేట్ డే ఆఫ్టర్ డే డస్ట్ మే అక్యుములేట్ అండ్ ఇట్
0: సముద్రాన్ని కప్పివేస్తుంది.
1: ఇట్ మే కవర్ ది ఎంటైర్ ఓషన్ ఇట్సెల్ఫ్ అండ్ చేంజ్ ఇట్స్ ఫార్మ్.
0: కనుకని మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానికి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
1: హీ కన్సిడర్డ్ అండ్ హీ థాట్ దట్ ఓషన్ హాస్ బీన్ థింకింగ్ దట్ హీ షుడ్ నాట్ అలౌ డస్ట్ టు అక్యుములేట్ లైక్ దట్. ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ ఇట్ ఇస్ థ్రోన్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ బి సేఫ్.
0: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము, చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు.
1: రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇఫ్ యూ టేక్ కేర్ టు సీ దట్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ డు నాట్ కమ్ ఇన్ టు అస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్.
0: ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలల మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి.
1: Even if it is a small thing, if it becomes bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out.
0: Yedu idi chinna vishayam kada chinna vishayam kada ani manamu daniki pravesham isthe kramakramina adi peddadiga maaripothundi.
1: If you think that it is a small thing and it could be excused and if you give room for it in the heart, it starts growing in the heart.
0: Kanukane indriyam yokka panulanu chakkaga gurtinchi idi manchida cheddada అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ విల్ హావ్ టు యూజ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ దెన్ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ బి
0: ఐడెంటిటీ వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోలుకొనలేడు.
1: A person who is bound by all the five sense organs, how do you...
0: వానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యం కావు.
1: హి వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అట్ ఆల్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
1: దెర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఒక మహారాజు ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్.
0: ఆ మహారాజుకు 5 మంది భార్యలు.
1: హీ హ్యాడ్ 5 వైఫ్స్.
0: ఈ 5 మంది భార్యలు కూడా ఎవ్వరూ చెప్పినట్టు వినేటువంటి వారు కాదు.
1: ఆల్ దీస్ 5 వర్ సచ్ దట్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు మహారాజా.
0: ఈ మహారాజు రాజులకు మహారాజే కాని చాలా బాధలతో కూలిపోతున్నాడు.
1: హీ మే బి కింగ్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ హీ వాజ్ సఫరింగ్ ఆగోని ఇమెన్స్.
0: తలపైన కిరీటము, తలలోపల విచారము.
1: హీ హ్యాడ్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్ బట్ ఇన్ హిస్ ఇన్సైడ్ హిస్ హెడ్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: ఈ విధంగా వీరికి వశం కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వసులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు.
1: As I become a slave of these wives, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular matter.
0: ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా నువ్వు విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటుంది, ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
1: To enquire this openly and directly, it may not be quite nice. But anyway, he wanted to just have it.
0: ఈ సమావేశానికి పురప్రజలందరూ కూడాను రావాలి అని ఆహ్వానం చేశాడు.
1: He held a meeting and invited all the citizens of that particular country.
0: ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు.
1: There were two pandals, one on one side, the other on the other side.
0: ఒక పెండారు లోపల పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
1: ఆఫ్టర్ దాట్ హీ అనౌన్స్ దాట్ దేర్ ఆర్ టూ పెండాల్స్, వన్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ దేర్ వాయిస్ అండ్ ది అదర్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ కంట్రోల్ బై ది వాయిస్.
0: వచ్చారు, అందరూ వచ్చారు, భార్యకు వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
1: సిటిజన్స్ స్టార్టెడ్ పోరింగ్ ఇన్ అండ్ దే వెంట్ ఇన్ టు దట్ పర్టికులర్ పెండాల్ వేర్ దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ వైఫ్.
0: చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు, ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, నేను ఒక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు.
1: హీ అబ్జర్వ్డ్ దిస్ ఫెనామెనన్ అండ్ హీ గాట్ ఎ లిటిల్ కరేజ్ అండ్ టోల్డ్ టు హిమ్సెల్ఫ్ దట్ హీస్ నాట్ ద ఓన్లీ వన్, దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ లైక్ హిమ్.
0: ఒక సభ ప్రారంభం కావడానికి ముందుగా ఒక్కడు మాత్రం వచ్చి భార్యను వశము చేసుకున్నటువంటి పెండాల్లో నిల్చుకున్నాడు.
1: జస్ట్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది మీటింగ్ వన్ పర్సన్ టికల్డ్ ఇన్ అండ్ హీ జస్ట్ వెంట్ ఇన్ టు దట్ పెండాల్ విత్ వేర్ హీ హస్ ఇట్ ఇస్ మెంట్ ఫార్ పీపుల్ హూ హావ్ కంట్రోల్ దేర్ వాయిస్.
0: చాలా సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు కదా అని.
1: కింగ్ వాస్ ఓవర్ జాయ్డ్ థింకింగ్ దాట్ అట్లీస్ట్ దేర్ ఇస్ వన్ హూ హాస్ కంట్రోల్.
0: అతని దగ్గరికి పోయి స్వాగతం చేసి, మహానుభావుడవు నువ్వు, నీవు ఈ భార్యను వశం చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నావు అని అతను అనేక రకంగా వర్ణించాడు.
1: హీ వెంట్ టు హిమ్, అడ్రెస్డ్ హిమ్, హీ వాస్ సో హ్యాపీ. హీ సెడ్ దట్ యు ఆర్ వన్ హూ హాస్ కంట్రోల్ ద వైఫ్.
0: ఈమెను వశం చేసుకోవటానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించావు అని ప్రశ్నించాడు.
1: వాట్ ఇస్ ది పాత్ అండ్ వే టేకన్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ వైఫ్, హీ క్వశ్చన్ హిమ్.
0: చెప్పాడు, మహారాజా నేను భార్యకు వశుడినే కానీ భార్య నా వశం కాదు అన్నాడు.
1: He said, no, no, I am controlled by her and I have not controlled her.
0: అయితే మరి ఈ పెండాల్ని ఎందుకు వచ్చి నిల్చుకున్నావు అన్నాడు.
1: కింగ్ ఆస్క్డ్, వై డిడ్ యు కమ్ ఇన్ టు దిస్ పెండాల్?
0: మా భార్య చెప్పింది.
1: My wife commanded me to go to this particular pandal and therefore I have obeyed and come here.
0: పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు.
1: మై వైఫ్
0: ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
1: మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ నాట్ జాయిన్ అండ్ గోయింగ్ టు ది పండాల్ వేర్ ఆల్ ద పీపుల్ గో, ఐ షుడ్ బి సెపరేట్ అండ్ ఐ షుడ్ గో టు ఎ సెపరేట్ పండాల్, దేర్ ఫార్ ఐ ఓబేడ్.
0: అక్కడ ఉండడానికి వీలు కాదు, వీరందరూ పోయిన చోటే నీవు కూడా పోయి ఉండాలని మహారాజు చాలా గట్టిగా చెప్పాడు.
1: Maharaja told very firmly, no, no, you cannot be in this pandal, you go and just be in the other pandal only.
0: అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడాను నమస్కారం చేస్తూ, స్వామి మహారాజా మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాటలు వింటాను.
1: This citizen declared to the Maharaja, Maharaja, he told in very strong terms, you may punish me, you may do anything, but I am not prepared to disobey my wife and go to the other pandal.
0: అప్పుడు ఈ మహారాజా అనుకున్నాడు, లోకములో దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధలకు గురి అయిపోతున్నామని అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు, అతనికి 5 మంది ఈ ఇంద్రియములే భార్యలు, ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడి బాధలకు తప్పినవి కావు.
1: That king then thought that there are no people who are not slaves of their wives, and that particular king is the mind.
0: And itni tippi cheyataniki evar taramu kaadu.
1: It is not possible to satisfy them.
0: Kannu korutundi, nen andamainatundi ninnanta chudali, nen aneka vidhamainatundi yokka prapancham yokka saundaryanni nen parikinchali, nannu akkada teeskellu ani tondara pedutundi.
1: I commands and demands that you take me to a place where all the beautiful things are there, beautiful sights are there. I want to see the beauty of the world.
0: Manaku korutundi naaku ruchikaramainatundi padarthamlanta techi pettu ani oke peedistundi.
1: The time the demands that all the tasty foods should be supplied to it.
0: పుదుమధురమైనటువంటి గానమును నేను ఆలకించాలని చెవులు కోరుతాయి.
1: ఇయర్స్ కమాండ్ దట్ ఐ వుడ్ లైక్ టు లిసన్ టు ఆల్ మెలోడియస్ అండ్ స్వీట్ సాంగ్స్.
0: సుగంధాన్ని నేను అనుభవించాలని ముక్కు కోరుతుంది.
1: నోస్ వాంట్స్ టు స్మెల్ ఆల్ నైస్ థింగ్స్.
0: కనుక వీటన్నిటినీ తృప్తిపరచడం అనేటువంటిది ఎవరితరమవుతుంది? ఒకటి ఒకవైపును పోవాలంటుంది, మరొకటి మరొక వైపును పోవాలంటుంది.
1: For whom is it possible to satisfy all these things at once?
0: దీంట్లో ఒకదానికి ఒకటి ఏమాత్రం కూడా ఒడ్డిక లేదు.
1: There is no coordination and cooperation between them.
0: కనుక ఈ ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి.
1: If we yield to these sense organs, they are going to give us a lot of trouble.
0: మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు.
1: In the very first place, we'll have to find out a method and a measure of controlling these sense organs.
0: నీ స్వాధీనంలో ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు.
1: యూ షుడ్ హ్యావ్ దెమ్ అండర్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: కచ్చిత్ ధీరహ, వాడే నిజమైనటువంటి ధీరుడు అన్నాడు.
1: హీ అలోన్ ఈజ్ ధీర అండ్ కరేజియస్ ఫెలో.
0: కనుక నీవు ఇంద్రియాలను నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనస్సులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి.
1: Whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You'll have to listen to your mind. Ask your mind to contact intelligence, and whatever intelligence tells, the mind will command, and then the senses will have to obey.
0: Manasu nadharamuga gonna manavundu.
1: A person who bases his life on the mind,
0: mashivu kantenu heenamai patanamagudu,
1: he would come to ruin worse than an animal.
0: Buddhi nadharamuga gonna budhajanundu.
1: The intelligent one and the pundit who makes his life on intelligence,
0: aa yokka buddhini aadharanga cheskunnatunti vaadu maha purushottamudiga maaripothadu,
1: and he would become a purushottama.
0: Kanuka manamu buddhi anaga emi, nitya anitya vishaya parisilana cheseetunti shakti tho koodindi.
1: Then we will have to just base all our life on intelligence. Intelligence means discriminating power.
0: Idi బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతిమ వరకు కూడా ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
1: ఇఫ్ యూ బేస్ యువర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్, ఇట్ విల్ బి ఏబుల్ టు టేక్ యూ రైట్ అప్ టు ద గోల్.
0: మనసును ఆధారంగా చేసుకుంటే ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా ఇది మారిపోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇఫ్ యూ బేస్ యువర్ లైఫ్ ఆన్ మైండ్, విచ్ మూమెంట్ వాట్ చేంజెస్ విల్ కమ్ అబౌట్, ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే.
0: ఇది రాతి తెప్పని ఎక్కి నీరు దాటడానికి ప్రయత్నించినట్టు అవుతుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ క్రాసింగ్ ఏ ఓషన్ ఆర్ క్రాసింగ్ ఏ రివర్ ఇన్.
0: ఇది ఎక్కడ ముంచుతుందో, ఎక్కడ మునిగిపోతుందో.
1: ఇన్ ఎ స్టోన్ బోట్ యూ డు నాట్ నో వెన్ ఇట్ గెట్స్ డ్రౌన్ and when you also get drowned in it.
0: Hazrat Muhammad undeetunti vaadu.
1: There was one Hazrat Muhammad.
0: Itam chala maha sadgunavantudu, maha gnani.
1: He is an extremely virtuous person and a wise man.
0: Itam poornanga indiyana nigrahinchukunnatunti vaadu.
1: He had completely controlled his senses.
0: Itaniki antikalamu aasannamaindi.
1: His end came.
0: Atani yokka shishya prasichulantaru kudanu gumigudinaru.
1: All the disciples and their disciples assembled there.
0: Ikkada vata pitta sheshadulanta kudanu gontunu chuttinayi.
1: He was suffering from intense pain in the throat.
0: Kani dani nunchi tappinchukodaniki Hazrat Muhammad aneka vidhamuluga kuda poraadutunnadu.
1: He made heroic efforts to escape himself from that pain.
0: Kani edo cheppalani prayatnistunnadu kani adi bayataku raavatam ledu.
1: He was trying frantically to tell something, but he could not do it.
0: శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదవి బయటకు రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు.
1: The disciples were rather eager to find out what the teacher wanted to tell. They were making every effort to find out what the word was.
0: అప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి.
1: హజరత్ వెంట్ ఇన్ టు ఎ మెడిటేటివ్ మూడ్ అండ్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హీ వాజ్
0: మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది.
1: హీ వాజ్ ఏబుల్ టు స్పీక్.
0: అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పదని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలని అన్నారు.
1: All the disciples went to him and asked him, Swami, you wanted to say something, please let us know what it was.
0: అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ.
1: Children, I was followed by illusion.
0: అది చెప్పిందట, మహమ్మద్ లోకంలో ప్రతి సమస్తము నా వలలో చిక్కులుకొని పోయాడు. కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయం జయించావు అని చెప్పిందట.
1: Illusion told Hazrat, Hazrat, you have, all the other people have become slaves of me, but you have somehow conquered me.
0: అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇండియానికి వశమైపోతాను అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
1: Muhammad replied, illusion, well, don't declare that I have already conquered you. Still a little life is left, a few breathings are left. I don't know.
0: రెండు సెకండ్లకు ముందు కూడా నువ్వు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.
1: ఈవెన్ 2 seconds ఆర్ లెఫ్ట్,
0: శ్వాస వచ్చేంత వరకు కూడా నువ్వు మాయను నమ్మడానికి వీల్లేదు.
1: Until the last breath comes, it is difficult to believe illusion.
0: కనుక నేను ఇంతకాలము మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది.
1: Till now I have been able to conquer Maya illusion, but in the last minute I do not know whether I will be able.
0: అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు.
1: In this last minute also, in order to free myself from Maya, I was thinking of Allah, praying to Allah.
0: కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
1: Till the last, therefore, we should not yield to these sense organs.
0: In all these Sankhya Yogam lopala, indriyamunu nigrahinchukuneetundi vidhamane adhikanga bodhichu vachadu Krishnudu.
1: Krishna has taught in this Sankhya Yoga at length how to control senses.
0: Indriyani neevu nigrahinchukuntiva, తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగమైనా కూడా సులభం అయిపోతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ సెన్సెస్, దెన్ భక్తి యోగ, కర్మయోగ, అదర్ యోగాస్, యూ బి ఏబుల్ టు జస్ట్ డూ ఇట్ ఈజీలీ.
0: ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి.
1: అంటిల్ యూ లెర్న్ స్విమ్మింగ్, యు నీడ్ స్విమ్మింగ్ ఎయిడ్స్.
0: ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
1: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్.
0: ఇంద్రియ విగ్రహం అయ్యేంత వరకు కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి.
1: అంటిల్ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, దర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఇంద్రియ విగ్రహం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రము నీకు అభ్యంతరం ఉండదు.
1: వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్, విచ్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్,
0: ఆరంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది.
1: ఇన్ ది బిగినింగ్ you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles.
0: Car driving nechukovalanukunnappudu oka visalamenti ground lo poi manu deeni nechukotaniki prayatninchali.
1: If you want to drive, learn driving of car, you have to go into a open field and then practice.
0: Soothi driving nechukunna tarvata ee chinna sandugondallo kuda nu sulabhanga prayanam cheyavachchu.
1: After you have mastered driving, then you can go into any street, you will be able to drive.
0: Aithe nu nechukotame sandugondallo kuda nechukunte ఇంకా ఎన్ని విధమైనటువంటి దీంట్లో అయినా నీవు ప్రవేశించవచ్చు.
1: వన్స్ యూ హావ్ అండర్స్టూడ్ ద బ్రాడ్నెస్ ఆఫ్ ద విజ్డమ్, వాట్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్, దర్ ఇస్ నో వరీ, నో ప్రాబ్లం.
0: కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయం, ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు.
1: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్, ఫస్ట్ యూ హావ్ టు డెవలప్ దిస్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఫైండ్ అవుట్ things which are atma and anatma, and after developing this discriminating power, then you can enter into any field.
0: Chalinchetvanti yokka indriyamulu manaku sthiramainatundi aanandanni andinchavu.
1: The wavering sense organs can never give you permanent joy.
0: Marpu chendetvanti vastuvulu shashtamainatundi sukhanni andinchavu.
1: Changing objects cannot give you permanent joy.
0: కనుకు చెలించేటువంటివి చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి.
1: మూవింగ్ అండ్ వేవరింగ్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ట్రాన్సియెంట్ జాయ్.
0: నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి.
1: ఇంపర్మనెంట్ థింగ్స్ కెన్ గివ్ యూ ఇంపర్మనెంట్ జాయ్ అలోన్.
0: కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: అటైన్ అండ్ ఎంజాయ్ ట్రూ అండ్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ ఆత్మతత్వం.
0: ఇది ఆత్మజ్ఞానం.
1: This is knowledge of atma.
0: ఈ ఆత్మ జ్ఞానమే గని లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానములు ఉండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
1: If you do not have knowledge of atma, whatever other education, other knowledge you have, it is absolutely useless.
0: ఈ చదువులన్నీ కూడాను కేవలం పట్టకోటి చదువులని బోధించాడు.
1: All these educations are education to eke out a livelihood.
0: ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు.
1: Knowledge of atma alone is true. true education. This is what has declared.
0: ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: You will be able to just enjoy unity.
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉన్నప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు.
1: Once you identify yourself with everything, there is no person.
0: ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావం కనిపించవచ్చు.
1: ఓన్లీ వెన్ దర్ ఆర్ టూ ఎంటిటీస్ దర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ క్లాష్ బిట్వీన్ దెమ్.
0: ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయము. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
1: Once you experience that there is only one object, you don't waste time and the question of discrimination then does not arise.
0: Anta okati.
1: All is one.
0: Sarvam vishnumayam jagat.
1: The entire world is full of
0: Vishnu. Ee satyanni nuvu gurtinchalanante mottamota ee chelimpa cheseetundi ee bhramimpa cheseetundi ee indriyalu mottamota arikattamannadu.
1: If you want to really understand this particular truth, then you should control minds which are wavering and which are unsteady.
0: ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: ఇది చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి.
1: దే ఆర్ సంథింగ్ లైక్ హార్సెస్ విచ్ ఆర్ వెరీ ఫాస్ట్.
0: ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకొని పోతే రథమును పాడు చేస్తుంది, మనమల్ని కూడా భ్రష్టును భావిస్తుంది.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెయిన్స్ ఇన్ ఫుల్ కంట్రోల్ దెన్ ఇట్ ఇస్ లైక్ ఈ దట్ ది చారియట్ అండ్ ఆల్
0: కనుక దేహమునే రథంగా భావించుకుని
1: ట్రీట్ బాడీ యాజ్ చారియట్.
0: ఇంద్రియుల్నే గుర్రముగా పెట్టి
1: సెన్స్ ఆర్గన్స్ యాజ్ హార్స్.
0: మనసునే పగ్గములుగా తీసుకుని
1: మైండ్ యాజ్ రెయిన్స్.
0: బుద్ధిని సారథిగా పెట్టుకుని
1: ఇంటెలిజెన్స్ యాజ్ ది
0: జీవుడు ఇందులో ప్రయాణమైపోవాలి.
1: And the jiva as the resident of this world also has to travel.
0: ఈ ఇంద్రియములనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
1: దిస్ హార్సెస్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రెయిన్స్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే వేర్ ఇట్ లీడ్స్ అస్.
0: దీనికి ఆకారమే లేదు.
1: ఇట్ డజంట్ హ్యావ్ ఫార్మ్ అట్ ఆల్.
0: ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనం జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది.
1: వెన్ వీ బేస్ అవర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్మ్లెస్ మైండ్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ ఫుడ్, అవర్ స్మెల్, అవర్ సైట్, అవర్ లిజనింగ్, అవర్ టచ్, ఆల్ దీస్ థింగ్స్ విల్
0: హావ్ టు పిల్లలకు చెప్తుంటుంటాను దృష్టి దోషం రాకుండా చూసుకోమని.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి వుడ్ బి టెలింగ్ దట్ యు షుడ్ నాట్.
0: ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు.
1: ఓన్లీ వెన్ యూ సీ ఎ పర్టికులర్ థింగ్ యూ థింక్ అఫ్ ఇట్.
0: దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంచ కలుగుతుంది.
1: వన్స్ యూ థింక్ అఫ్ ఇట్ యూ డెవలప్ అటాచ్మెంట్.
0: ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు.
1: ఇఫ్ యూ హియర్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ అబౌట్ ఇట్.
0: దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు.
1: ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్ యూ వుడ్ లైక్ టు ప్రొసెస్ ఇట్.
0: ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురికొల్పుతావు.
1: వన్స్ యూ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్.
0: కనుక ప్రతి ఒక్కటి ఎందుకు కూడాను దోషం అనేటువంటిదా, దోషరహితమైనటువంటి దాన్ని విచారణ చేయాలి.
1: దేర్ ఫోర్ వాట్ ఎవర్ బి ది ఆబ్జెక్ట్ ఫస్ట్ థింగ్ దట్ యూ హావ్ టు సీ ఈస్ డస్ ఇట్ హ్యావ్ డిఫెక్ట్స్.
0: నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనద్దోషం, పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ రీచ్ గాడ్ యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎ డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ స్పీచ్, డిఫెక్టివ్ టచ్, డిఫెక్టివ్ స్మెల్, డిఫెక్టివ్.
0: కనుక మాటను మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కంట్రోల్ యువర్ టాక్.
0: కారణం ఏంటంటే నాలుగుకు రెండు పవర్స్ ఉన్నాయి.
1: The reason is tongue has two functions.
0: Kannu chuchetundi shakti maatrame undi, chevulu vine shakti maatrame undi, mukku vaasana chuche shakti maatrame undi, kaani naaluku vattu kaadu. Maatadutundi ruchi chustundi rendu untunnayi. Mottam odu daani jikhvi rasagne madurappiyattam satyam hitam tvam paramam vadami avarnayetha madurachchalani govinda damodara madaveti. Ee rasaliginatundi naaluka satyameriginatundi naaluka ivatu jagrataga melu ee teginatundi oka bhagavat chintana maatrame cheyi bhagavat కార్యమందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
1: జయదేవ హ్యాస్ జస్ట్ సెడ్ ఐ హ్యాస్ ఓన్లీ వన్ పవర్ ఆఫ్ విజన్, హీ హ్యాస్ పవర్ ఆఫ్ హియరింగ్, నోస్ హ్యాస్ పవర్ ఆఫ్ స్మెల్, బట్ ది టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్. ఇట్ కెన్ స్పీక్ అండ్ ఇట్ కెన్ టేస్ట్.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ మంచి చెడ్డలను విచారించే పరిచి మంచిని అభివృద్ధి పరుచుకో, చెడ్డను దూరం చేసుకో.
1: యూ థింక్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యూ, డెవలప్ గుడ్ అండ్ డిస్ట్రాయ్ బ్యాడ్.
0: ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా మనకు లేదు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనిటువంటి, విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నీవు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది.
1: If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others?
0: Kanuka mottamoti ninnu neevu tarinchuko.
1: Therefore first get fulfillment in your own life.
0: Appudi nee itharulu kuda nu tarimpa cheyadaniki arhuda
1: avutavu. Only after you save yourself you can become a instrument to save others.
0: Kanukani ఎవరి ఎందు కూడాను మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి.
1: Therefore we should not use bad words against any person and bad look at any person.
0: ఇదిన మంచి మాటలు ఎందు, భగవచ్చింతని ఎందు, గానములు ఎందు, పాటలు ఎందు, ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా గావించుకో.
1: We will have to use all the time in good things, good music and good listening, good talk etc.
0: కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశమునందుకొనుటకు సాధన.
1: In order to exercise certain amount of control,
0: అభ్యాస వైరాగ్యములే దీనికి కూడాను అత్యవసరము.
1: ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హావింగ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్.
0: ఈ వైరాగ్యం, ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి.
1: యూ విల్ ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, దెన్ యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
0: ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా కొంతవరకు నువ్వు పొందినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది.
1: విల్ బి ఏబుల్ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ ఓన్లీ ఆఫ్టర్ వి రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ ఆల్సో డిటాచ్మెంట్.
0: మనం ఆర్యులము కాని అనార్యులము కాదు.
1: విఆర్ ఆల్ ఆరియన్స్ అండ్ నాట్ అనార్యన్స్.
0: సన్మార్గములో మనం ప్రవేశించాలి.
1: వి షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ అండ్ కల్చర్డ్ పాత్.
0: పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ సేక్రెడ్నెస్.
0: ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి.
1: వి షుడ్ రిసార్ట్ టు ఎఫల్జెన్స్.
0: కనుకని మనము సన్మార్గంలో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం.
1: ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ లైట్, ద లైట్ ఆఫ్ విజ్డమ్, యూ బి ఏబుల్ టు జస్ట్ ఎయిట్ టు అండ్ రిసార్ట్ టు గుడ్.
0: వారే దేవతలు, వారే దేవతలు.
1: దోస్ ఆర్ గాడ్స్.
0: వీటికి విరుద్ధమైనటువంటి వాడే రాక్షసులు.
1: Things and people are opposite to this are demons.
0: Durmargamunu kani apavitrata kani andhakaramunu kani manam aashincharadu.
1: Badness, darkness and wrong things we should never aspire for.
0: Kanukani rakshasulu cheekatini aashistaru antuntaru.
1: Therefore it is said demons seek darkness.
0: Ee cheekati ramula daggara vachi sambhashana jaripechinte samaya lopala vibhishanudu vachi paddadu. విభీషణుడు వచ్చి రాముని పాదం పైన పడ్డాడు.
1: విభీషణ కేమ్ అండ్ ఫెల్ ఆన్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: సుగ్రీవుడు చెప్పాడు, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
1: సుగ్రీవ వాంట్ రామ, రామ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రావణ, హీఈస్ ఎ డెమన్, హీ వుడ్ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ డార్క్నెస్ జస్ట్ బికాస్ హీ హాస్ జస్ట్ క్వారల్డ్ విత్ హిస్ బ్రదర్ అండ్ కమ్ హియర్, షుడ్ నాట్ బిలీవ్ హిమ్.
0: అన్నను ద్వేషం చేసుకుని ఇచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమే అని అన్నాడు.
1: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు బిలీవ్ ఎ బ్రదర్ హూ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ కమ్స్.
0: రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా?
1: రామీ
0: విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు.
1: రామ త్రూ ఏ స్వీట్ స్మైల్ అట్ సుగ్రీవ అండ్ టోల్డ్ సుగ్రీవ, హ్యావ్ యూ నాట్ బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రదర్, ఫస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ డిఫెన్స్.
0: ఎవరైనా సరియే నాకు, నీవాడని ఒకవరైనా, స్వామి నేను నీవాడినని పాదముల పైన పడ్డాడు, వాడు నావాడి. ఏవాడైనా సరే వాడు నావాడే, వాడికి నేను అభిమిస్తాను, వాడు నేను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
1: Rama declared that I would give protection to any person who says and falls at my feet and surrenders himself and says that I am yours. I do not care who it is.
0: Tarvata Angada Rudanu prashninchadu.
1: Then Angada also questioned Rama.
0: Swami, atariki abhayam ichchavu. Neeku Lankanku pattam kattanu cheppini cheppavu. Kaani repadinu Ravanade vachi, Swami neenu neevadu ante inka atariki ee rajyanni kattavu annadu.
1: Swami, you have given protection to him and you have assured him that you would be making him the king of Lanka. But suppose Ravana himself comes and surrenders to you, and what kingdom will you give him?
0: రావణుడికి అంత మంచి బుద్ధి కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకుని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతని రాజుగా చేస్తానన్నాడు.
1: అండ్ ఇఫ్ రామ గెట్స్ సచ్ గుడ్ ఐడియాస్ అండ్ హీ సరెండర్స్ దెన్ ఐ విల్ ఆస్క్ అండ్ డిసీట్ భరత అండ్ మేక్ రావణ కింగ్ ఆఫ్ అయోధ్య ఇట్సెల్ఫ్.
0: నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: ఐ నెవర్ ఆస్క్ ఎనీవన్.
0: అడుక్కోవటం నా స్వభావం కాదు.
1: ఆస్కింగ్ ఇస్ నాట్ మై.
0: కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధి అయిన వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను.
1: ఇఫ్ హీ రావణ హింసెల్ఫ్ టు గెట్ సచ్ గుడ్ థాట్స్ దెన్ ఐఎమ్ ప్రిపేర్ టు ఆస్క్ భరత హింసెల్ఫ్ అండ్ గెట్ కింగ్.
0: కనుక దైవత్వంలో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు.
1: Because the avatars have filled themselves with such sacred thoughts and such broad ideas, they have been able to set examples for the world.
0: Kaluki ivannitiki karanam enti indriya nigrahame.
1: What is the primary thing for all this? It is control of sense organs.
0: Daivam yokka hastamlo untunnayi sarveendriyulu.
1: All the sense organs are
0: yevadu ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యైనా చేయడానికి సమర్థుడే అవుతాడు.
1: హూఎవర్ కంట్రోల్స్ హోమ్
0: వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో.
1: దర్ ఇస్ నథింగ్ విచ్ ఎ పర్సన్ హూ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ అచీవ్ ఇన్ ద వరల్డ్.
0: ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
1: హీ కెన్ ఈవెన్ క్రియేట్.
0: ఇంద్రియాలకు వశుడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు.
1: If any person becomes a slave of sense organs, he is
0: ఆశకు దాసుడైన జగమంతటికింత దాసుడే కదా.
1: If he becomes a slave of desire, he is a slave of the entire world.
0: ఆశ జయించు వానికి అనయమున దాసులు లోకులెల్ల. ఆశని జయించిన వానికి లోకమంతా వానికి దాసులైపోతారు.
1: If he can conquer desire, he will have conquered the entire world and everyone else.
0: ఆశకు లోనైనటువంటి వాడు దేశానికంత లోకమైపోతాడు.
1: If a person becomes a slave of desire, he is a slave of the entire world.
0: కనుక నీవు ఇంద్రియాలకు నీవు దాసుడు కారాదు. నీకు ఇంద్రియాలు దాసత్వాన్ని పొందాలి.
1: Therefore you should not become a slave of sense organs. Sense organs should become your slave.
0: అప్పుడే నా కార్యంలో నీవు ప్రధానమైనటువంటి ఒక కర్తగా రూపొందుతావు.
1: Then only you will be able to become an instrument in my mission.
0: అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
1: అర్జున అరైజ్, ట్రై టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్
0: యువర్ శోకంతో నీవు కుంగి పొంగిపోవద్దు.
1: డు నాట్ గెట్ ఎలేటెడ్ అండ్ డు నాట్ గెట్ డిజెక్టెడ్ బై దిస్ పర్టికులర్ గ్రీఫ్.
0: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము, ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
1: ది ప్రైమరీ రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ ఈజ్ ఇగ్నరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ ది ఆత్మ అండ్ అనాత్మ అండ్ దెన్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
2: దాట్ వాజ్ ద 17th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీతా ఇన్ 1984. In this discourse, which was delivered by him on 22nd August 1984, he spoke about the first and foremost step to spiritual success, which is control of senses.
3: This is Radio Sai Global Harmony, bringing you the teachings and the universal message of love of Bhagwan Shri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

وَلِيٌّ